శ్రోతలకి నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 19వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై నెల 10వ తేదీ, శుక్రవారం. నిలయంలో సమయం 5:58. శుభోదయం.

వివిధ్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బి. ఆంధ్రప్రదేశ్ అందించే పన్ను రాయితీలు, తక్కువ ధరకు భూమి రాయితీలు పారిశ్రామికవేత్తలకు మద్దతుగా నిలుస్తాయని కొరియా రాజకీయాల వ్యవహారాలు విదేశాంగ శాఖ ఉప మంత్రి యుమ్ హే సిసిలియా చింగ్కు నారా లోకేష్ తెలిపారు. పెట్టుబడులకు సురక్షితమైన, నమ్మకమైన ప్రత్యామ్నాయంగా ఏపీ నిలుస్తుందని అన్నారు. కొరియన్ వృత్తి ప్రమాణాలు, భాష, సంస్కృతిపై స్థానిక యువతను సిద్దం చేసేందుకు కొరియాతో కలిసి శిక్షణ అకాడమీల ఏర్పాటుకు సిద్దంగా ఉన్నామని, విశాఖపట్నం, భూసాన్, ఇంచియాన్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఏపీలోని విశ్వవిద్యాలయాల్లో కొరియన్ లాంగ్వేజ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా 5వ రోజు కియా మోటార్స్, సునిక్ సిస్టమ్స్ ప్రతినిధులతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఖరీఫ్ నుంచి రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు గోతాలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని, రైస్ మిల్లర్ల ప్రమేయం ఉండదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతులే ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తే రవాణా ఖర్చులు నేరుగా వారి ఖాతాల్లో 48 గంటల్లోగా జమ చేస్తామని చెప్పారు. రేషన్ దుకాణాల ద్వారా స్టీమ్ బియ్యాన్ని పంపిణీ చేస్తామని, అందుకు అనుగుణంగా మిల్లర్లు డ్రయర్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. 2 ఏళ్ల ధాన్యం సేకరణ, వచ్చే ఖరీఫ్ సేకరణకు సన్నద్దతపై విజయవాడలో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మనోహర్ పాల్గొని 2 ఏళ్ల ధాన్యం సేకరణ వివరాలతో పౌర

పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సందర్శించి పనుల పురోగతిని సమీక్షిస్తారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. గోదావరి ఔన్నత్యాన్ని చాటేలా మ్యూజియం ఏర్పాటు చేస్తామని, జలక్రీడలు, ఆధ్యాత్మిక పర్యాటకం, రిసార్ట్లు, అమ్యూజ్మెంట్ పార్కులను అభివృద్ది చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. జాతీయ రహదారులు 365 బీబీ నుంచి 516 ఈలను అనుసంధానించే క్రమంలో పోలవరం ప్రాజెక్టును ఇందులో భాగం చేస్తున్నామని పేర్కొన్నారు. పోలవరం టూరిజం హబ్కు సంబంధించి జపాన్ నిప్పాన్కో ఏజెన్సీ ప్రతినిధులతో వెలగపూడి సచివాలయంలో ఆయన సమీక్షించిన అనంతరం ఈ వివరాలను వెల్లడించారు. ఎస్సీల అభివృద్దికి ఏడాది ప్రభుత్వం 20,643 కోట్ల రూపాయలు కేటాయించిందని, జనవరిలోపు 100% నిధులు ఖర్చయ్యేలా అధికారులు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఆదేశించారు. ఎస్సీ ఉప ప్రణాళిక నిధుల వినియోగంపై సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించి మాట్లాడుతూ, ఎస్సీలు సమాజంలో అన్ని విధాలుగా అభివృద్ది చెందాలని, దానికి అనుగుణంగా అధికారులంతా పనిచేయాలని పేర్కొన్నారు. ఈ ఏడాది అధిక మాసం రావడంతో తిరుమలలో 2 బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్లో జరిగే సాలకట్ల బ్రహ్మోత్సవాలకు గడువులోగా ఏర్పాట్లు పూర్తి చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆయా విభాగాధిపతులను ఆదేశించారు. తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలపై సమీక్ష నిర్వహించారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

వింటున్నాం వందన. స్టూడియోలో సమయం 6:45. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని వర్జీనియా పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. తెలంగాణలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక క్రీడా విధానాన్ని రూపొందించినట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి గ్రామంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లో సాగు చేసిన ఫ్లూక్యూడ్ వర్జీనియా ఎఫ్సివి పొగాకు మార్కెటింగ్ కార్యకలాపాలపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ హైదరాబాద్లో నిన్న సమీక్ష నిర్వహించింది. వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి నితిన్ కుమార్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పొగాకు రైతులు, తయారీదారులు, ఎగుమతిదారులు, డీలర్లు, వాణిజ్య సంఘాల ప్రతినిధులు, పొగాకు బోర్డు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితిన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులతో పాటు పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేయడం, ఎగుమతులకు మరింత ప్రోత్సాహం కల్పించే చర్యలపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. రైతులు, పరిశ్రమలు, ఎగుమతిదారులు, ఇతర సంబంధిత వర్గాల సమన్వయంతో భారత వర్జీనియా పొగాకు రంగం దీర్ఘకాలికంగా మరింత సుస్థిరంగా ప్రపంచస్థాయి పోటీతత్వంతో ముందుకు సాగుతుందని నితిన్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. క్రీడాకారుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక క్రీడా విధానాన్ని రూపొందించిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు.

0: మరింత బలోపేతం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం గ్రామీణ మండలం క్యాంబెల్పేటలో తాగునీటి పైప్లైన్ పనులను ఆయన నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జల్జీవన్ మిషన్ కింద మచిలీపట్నానికి 200 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలియజేస్తూ,
1: ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం. బందర్ మండలంలో కరగ్రహారం పంచాయతీలో క్యాంబెల్పేటలో ఉన్నటువంటి కొత్త కాలనీకి దాదాపు 2 కోట్ల 2 లక్షల రూపాయల సంబంధించినటువంటి పనులకి ప్రారంభోత్సవం చేసుకున్నాం. ట్యాంక్ కి దాదాపు 75 లక్షల రూపాయలతో 90 కిలోలీటర్ల కెపాసిటీ కలిగినటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్ ని ప్రారంభించుకోవడం జరిగింది. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా అన్ని గ్రామాలకు, ఇప్పుడు ఎక్కడైతే అవకాశాలు ఉన్నా అన్ని చోట్ల కూడా వాటర్ పంప్ చేయడానికి చర్యలు తీసుకు.
0: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం పర్యాటక అభివృద్ది పనులపై సంబంధిత అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మ్యూజియం, వాటర్ స్పోర్ట్స్, రిసార్ట్లు, ఇతర పర్యాటక సౌకర్యాల డిజైన్లు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. ఈ నెల 13న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటన సందర్భంగా పనుల పురోగతిని సమీక్షించి టూరిజం హబ్ తుది డిజైన్లను ఖరారు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆలయాల అభివృద్ది, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి అధ్యక్షతన రాష్ట కామన్ గుడ్ ఫండ్ కమిటీ నిన్న సమావేశమైంది. ఆలయాల అభివృద్ది, ధూపదీప నైవేద్య పథకం విస్తరణ, గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల దృష్ట్యా దేవాలయాల అభివృద్ది పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే మరో 122 దేవాలయాలను ధూపదీప నైవేద్య పథకం పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించామని తెలిపారు. తెలంగాణకు తాడిచెర్ల 2వ బొగ్గుగని కేటాయింపును విమర్శించడం సరికాదని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ మెరుగైన బొగ్గుగనులు అందుబాటులో లేకపోవడంతో ఇటీవల కాలంలో సింగరేణిలో నాణ్యమైన బొగ్గు కొరత ఏర్పడిందని చెప్పారు. తాడిచెర్ల 2 బొగ్గుగని ద్వారా సింగరేణికి సుమారు 45 సంవత్సరాల పాటు నాణ్యమైన బొగ్గు లభిస్తుందని కిషన్ రెడ్డి తెలియజేస్తూ,
2: సింగరేణి ఉన్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఒక తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దక్షిణ భారతదేశానికి ఊపిరిగా ఉన్నటువంటి యొక్క బొగ్గు గనిని మనమందరం కూడా చేయూతను అందించాలనేటువంటి దృక్పథంతో నేను ప్రధానమంత్రి గారిని అనేక సార్లు మాట్లాడడం జరిగింది. విద్యుత్తుకు ఎటువంటి అంతరాయం భవిష్యత్తులో కూడా రాకూడదన్న ఉద్దేశంతో మోడీ గారు బొగ్గు గనిని తాడిచెర్లట్టు మన సింగరేణి కంపెనీకి ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది.
0: పేద విద్యార్థుల అభ్యున్నతికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు డైట్ ఛార్జీలను 10% పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ పంపు 2వ త్రైమాసికం నుంచి అమల్లోకి వస్తోందని నిన్న ఒక ప్రకటనలో వెల్లడించారు. సంక్షేమ వసతి గృహాలను దశల వారీగా గురుకులాలుగా అభివృద్ది చేయడంతో పాటు ఐఐటి, నీట్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సంక్షేమం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలతో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఐటీ రంగం మరింత బలోపేతమవుతోందని పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ తెలిపారు. విశాఖపట్నం రుషికొండ ఐటీ హిల్స్లో ఐటీ సంస్థ కార్యాలయాన్ని ఆయన నిన్న ప్రారంభించి మాట్లాడుతూ రాష్టంలో ఐటీ సంస్థల విస్తరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్ నుంచి ఐటీ నిపుణులు విశాఖపట్నానికి రావడం ప్రధాన ఐటీ కేంద్రంగా నగరం ఎదుగుతోందనడానికి నిదర్శనమని పేర్కొంటూ,
3: ఏ కంపెనీలో అయినా సరే కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు 5-10 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు ఫ్రెషర్స్ ఇద్దరిని కలిపితే ఆ కంపెనీ ఎదుగుదల బాగుంటుంది. ఎందుకంటే యువతకి కొత్త ఆలోచనలు, కొత్త టెక్నాలజీ మీద ఇంకా ఆసక్తి చూపుతారు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి

0: వాళ్ళ బిజినెస్ లో అనుభవం ఉంటుంది, వాళ్ళ క్లయింట్స్ కి ఏం కావాలో తెలుసు, కాబట్టి రెండు కలిపి వాళ్ళు బాగా ఎదగలుగుతారు. ఎప్పుడైతే ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవుతుందో ఈ కంపెనీ కూడా పెరుగుతుంది. మారే కాలంతో పాటు వీళ్ళు కూడా మారుతూ ఎదుగుతూ ఉంటే ఈ ప్రాంతం కూడా మరింత అభివృద్ధి అవుతుంది.
1: వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లోని దిగువట్రోప ఆవరణలో నైరుతి పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మత్స్యకారుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం కోస్ట్గార్డ్, నౌకాదళం, ఇతర సంస్థల సమన్వయంతో యుద్ద ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టామని నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఒడిశా తీరంలో చిక్కుకున్న 10 మంది ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులను సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించారు. మత్స్యకారుల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం తగదని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వ్యర్థాలను సేకరించేవారి జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. గుంటూరులో దళిత బహుజన రీసోర్స్ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వ్యర్థాలను సేకరించే వారితో ఆయన నిన్న సమావేశమై ముఖాముఖి మాట్లాడారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని వర్జీనియా పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. తెలంగాణలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక క్రీడా విధానాన్ని రూపొందించినట్లు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి గ్రామంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
5: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
4: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
5: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
4: ట్యూన్ చేసావా?
5: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
6: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
7: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
8: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
0: నాకైతే నా స్కూల్ డేసే.
6: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
9: Only on Vivid Bharati FM 101.3, everyday evening at 7:15.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
10: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
11: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
6: చూడ, 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది, అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
12: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నైపుణ్యం కలిగిన నిపుణులు, సంస్థల వల్ల భారత్ అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. E85 ఇంధనాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. ఎక్కువగా ఎదగాలి, మరిన్ని విజయాలు సాధించాలి అనే మంత్రంతో అభివృద్ది చెందిన భారతదేశం కోసం ఒక శక్తివంతమైన కార్యాచరణను ప్రధానమంత్రి వివరించారు. ఆస్ట్రేలియాలోని మార్వెల్ స్టేడియంలో జరిగిన మెల్బోర్న్ మీట్స్ మోదీ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. గత 12 ఏళ్లలో ఇది తన 3వ ఆస్ట్రేలియా పర్యటన అని, ఈ హ్యాట్రిక్ పర్యటనతో భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రకటించారు. 10 లక్షల మందికి పైగా ఉన్న భారతీయ ప్రవాస సమాజం ఇరు దేశాల ద్వైపాక్షిక మైత్రికి బలమైన పునాది అని కొనియాడారు.
13: భారత్ కా కోయి పిఎం యహాన్ పహుంచా థా, తబ్ మైనే కహా థా కి అబ్ ఆప్కో 28 साल इंतजार नहीं करना पड़ेगा. पिछले 12 वर्षों में मैं तीसरी बार यहां आया हूं, यानी इस बार हैट्रिक लगी है. ये दिखाता है कि भारत और ऑस्ट्रेलिया के रिश्ते किस ऊंचाई पर है.

0: చిప్స్ నుండి ఓడల వరకు విస్తరించిన తయారీ రంగాన్ని గురించి ప్రస్తావిస్తూ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మెట్రో నెట్వర్క్గా భారత్ అవతరించిందని, వందే భారత్, నమో భారత్ ర్యాపిడ్ రైలు వ్యవస్థలు వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. భారతదేశం త్వరలోనే ఒక దేశీయ అంతరిక్ష స్టార్టప్ తన సొంత రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని ప్రయోగించనుందని ప్రధానమంత్రి వెల్లడించారు.
1: భారత్ నే మూన్ కే సౌత్ పోల్ పర్ చంద్రయాన్ ల్యాండ్ కరాయా. దునియా మే కోయి ఔర్ దేశ్ ఐసా నహీ కర్ పాయా. లేకిన్ భారత్ ఇత్నే భర్ సే సంతుష్ట నహీ రహా. భారత్ అబ్ స్పేస్ మే అప్నా గగనయాన్ భేజనే కి తయారీ కర్ రహా హై. భారత్ అబ్ అప్నా స్పేస్ స్టేషన్ బనానే కే లక్ష్య పర్ చల్ రహా హై.
0: నైపుణ్యం కలిగిన నిపుణులు, సంస్థలు, ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ వల్ల భారత్ అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన సిఐఐ నేషనల్ జీసీసీ బిజినెస్ సమ్మిట్ను ఉద్దేశించి మాట్లాడుతూ మంత్రి, దేశంలో ప్రస్తుతం 21 కంటే ఎక్కువ జీసీసీలు ఉన్నాయని, ఇవి 23 లక్షల మంది నిపుణులకు ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తూ ప్రతి ఏటా దాదాపు 100 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయన్నారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు నిరంతర ఆవిష్కరణలను నడపడానికి ఇంజనీరింగ్, పరిశోధన, కృత్రిమ మేధస్సు, సైబర్ సెక్యూరిటీ, ఫైనాన్స్, ప్రొడక్ట్ డిజైన్, డేటా సైన్స్లను ఒకచోటకు చేర్చి ఒక పెద్ద మార్పును సూచిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. కువైట్ పర్యటన ముగించుకుని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఒమన్ చేరుకున్నారు. ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ షేక్ అహ్మద్ అల్ మస్కారీ ఆయనకు స్వాగతం పలికారు. ఒమన్ పర్యటన పూర్తి చేసిన తర్వాత ఆయన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 2028-29 కాలపరిమితికి సంబంధించి భారతదేశ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించడానికి న్యూయార్క్ వెళతారు. ఆ తర్వాత మూడవ భారత్ యూరోపియన్ యూనియన్ వాణిజ్య సాంకేతిక మండలి సమావేశానికి హాజరవ్వడానికి, అలాగే యూరోపియన్ యూనియన్, బెల్జియం దేశాల విదేశాంగ మంత్రులతో చర్చలు జరపడానికి ఈ నెల 14-15 తేదీల్లో బ్రసెల్స్ సందర్శిస్తారు. డాక్టర్ జయశంకర్ ప్రస్తుతం ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్, న్యూయార్క్, బ్రసెల్స్ దేశాల్లో 11 రోజుల పర్యటనలో ఉన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు, రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరపనుంది. తన సిఫారసులను ఖరారు చేయడానికి ముందు సమాజంలోని వివిధ వర్గాల నుండి అభిప్రాయాలు సేకరించేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రక్రియలో భాగంగా ఈ కమిటీ గోవాలో పర్యటిస్తోంది. పార్లమెంటు సభ్యుడు పిపి చౌదరి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2024ను పరిశీలిస్తోంది. ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా కమిటీ రాష్ట రాజకీయ కార్యనిర్వాహక వర్గం, గోవా శాసనసభ సభ్యులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు, ప్రధాన ఎన్నికల అధికారి, రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులు, విద్యావేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు, మీడియా సంస్థలు, ఇతర భాగస్వాములతో సంభాషిస్తుంది. కమిటీ దేశవ్యాప్త అవగాహనలో కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ముంబై, డెహ్రాడూన్, చండీగఢ్, షిమ్లా, బెంగళూరు, గాంధీనగర్లలో ఇటువంటి సంప్రదింపులు జరిపింది. ప్రస్తుత ప్రామాణిక E20 పెట్రోల్ కంటే లీటర్కు సుమారు 20 రూపాయలు తక్కువ ధరకే లభించే E85 ఇంధనాన్ని ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. అయితే E85 ఇంధనాన్ని కేవలం ఈ ఇంధనానికి అనుగుణంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనాలకు మాత్రమే పరిమితం చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. దీంతో వినియోగదారులకు ఆర్థిక ఉపశమనం కలిగించడంతో పాటు ప్రభుత్వ ఇథనాల్ మిశ్రమం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వల్ల ఇంజన్ దెబ్బతింటుందని, వాహన పనితీరు తగ్గుతుందని వస్తున్న ఆందోళనలను త్రోసిపుచ్చుతూ ప్రభుత్వ బయోఫ్యూయల్ విధానాన్ని ఆయన సమర్థించారు. రోడ్డు రవాణా రంగానికి స్వచ్ఛమైన ప్రత్యామ్నాయ

ఇంధనాలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలోకి మారడం చాలా అవసరమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. గాంధీనగర్లో 3 రోజుల పాటు జరిగేటువంటి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ షో ప్రవాస్ ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, శిలాజ ఇంధనాలపై ఆధారపడడం వల్ల భారీ ఆర్థిక పర్యావరణ నష్టాలు వాటిల్లుతున్నాయన్నారు. అందువల్ల రోడ్డు రవాణాదారులు తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయ ఇంధనాలు వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్స్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. ఈ విజయంతో ఫ్రాన్స్ చరిత్రలోనే తొలిసారిగా వరుసగా 3వసారి ప్రపంచకప్ సెమీఫైనల్కు చేరుకుంది. ఇక ఈరోజు రాత్రి జరగనున్న 2వ క్వార్టర్ఫైనల్స్లో స్పెయిన్, బెల్జియం దేశాలు తలపడతాయి. మిగిలిన చివరి 8 క్వార్టర్ఫైనల్ మ్యాచ్లలో నార్వే జట్టు ఇంగ్లాండ్తో, అలాగే డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఆదివారం ఉదయం స్విట్జర్లాండ్తో తలపడుతుంది. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా బ్రిస్టల్లో రాత్రి జరిగిన 4వ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ 9 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ను 3-0 తేడాతో ఇంగ్లాండ్ సిరీస్ను కైవసం చేసుకుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. నైపుణ్యం కలిగిన నిపుణులు, సంస్థల వల్ల భారత్ అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు, రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరపనుంది. E85 ఇంధనాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్స్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు. వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 67వ శ్లోకం.

ఇదంతే నీకు నాచేత ఉపదేశించబడిన ఇదం ఈ గీతాశాస్త్రము. కదాచన ఒకప్పుడు కూడా అతపస్కాయ ఏకాగ్రతారూపమైన తపస్సు లేనివాడికి నా వాచ్యం చెప్పదగినది కాదు. అభక్తాయ అనగా దేవగురు భక్తి లేనివాడికి నా వాచ్యం చెప్పదగినది కాదు. చ మరియు అశుశ్రూషవే వినాలనే కోరిక దానికి తగిన బుద్ధిబలము గురుసేవలు లేనివాడికి నా వాచ్యం చెప్పదగినది కాదు. చ మరియు యహ మాం ఎవడైతే శ్రీకృష్ణుడినైన నన్ను గురించి అభ్యసూయతి లేనిపోని దోషారోపణలు చేస్తున్నాడో అతడికి నా వాచ్యం చెప్పదగినది కాదు.

అర్జున, ఇప్పటి వరకు నేను నీకు ఉపదేశించిన ఈ గీతాశాస్త్రాన్ని నువ్వు యోగ్యులైన వారికి ఉపదేశించు, కాని ఏకాగ్రత లేని వారికి చెప్పకు. ఏకాగ్రత ఉన్నా సరే దేవ గురు భక్తి లేని వారికి చెప్పకు. ఈ రెండూ ఉన్నా కూడా తత్వశాస్త్రం వినాలనే శ్రవణాసక్తి, దానికి తగిన బుద్ధిబలము, గురుసేవ లేకపోతే చెప్పకు. ఇవన్నీ ఉన్నా సరే గీతోపదేశకుడైన శ్రీకృష్ణుడు మంచివాడు కాదని, అహంకారి అని, సామాన్య మానవుడని ఇలాంటి అసత్యారోపణలు చేసేవారికి అసలే చెప్పకు. యోగ్యత లేనివాడికి పొరపాటును కూడా చెప్పకు. యోగ్యత ఉన్నవారికి తప్పకుండా చెప్పు. ఏకాగ్రత కన్నా భక్తి ముఖ్యమని, భక్తి కన్నా శుశ్రూష ఇంకా ముఖ్యమని సూచించిన భగవానుడు, శ్రీకృష్ణుణ్ణి నిందించేవారు ఈ విద్యకు అసలే పనికిరారు అని నిష్కర్షగా చెబుతున్నాడు. ఈ శాస్త్రానికి ప్రథమ గురువు శ్రీకృష్ణుడైతే, ఆ తరువాత ప్రతి తరంలోనూ వచ్చే గురువులకు ఈ సంప్రదాయాన్ని ఇలాగే నిలబెట్టవలసిన బాధ్యత ఉంటుంది గనక వారు గురుద్వేషులను దగ్గరకు చేర్చరాదని కూడా భగవానుడు ఇక్కడ సూచన చేస్తున్నాడు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

ఎస్ వింటూ వినిపిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం 101.3 ఎఫ్ఎం వివిధ భారతి. నేను మీ ఆర్జే ప్రజ్ఞ వచ్చేసాను అండ్ లాంగ్ బ్యాక్ మిమ్మల్ని అందరినీ కలవడం చాలా చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ వెల్కమ్ టు కాఫీ టైమ్ ఇన్ 7:21 ఈజ్ ద టైమ్ నౌ. ఎస్, మరి ఈనాటి కాఫీ టైంలో నాకు అనిపించింది నా నోటి నుంచి చెప్పేస్తాను, వినేస్తారా మరి మీ మనసుతో? ఒక తల్లి అప్పుడే పుట్టిన తన పాపని దగ్గరికి తీసుకొని తన మనసుకి హత్తుకొని చెప్తోందట. అది తను వింటుందని తనకు తెలుసు, బట్ అది వినిపిస్తుందా లేదా అనేది ఆ పాప పెద్ద అయిన తర్వాతే తెలుస్తుంది. నా మొదటి స్కానింగ్లో నేను నిన్ను మొదటిసారి చూశాను బుజ్జి, మరి నా చివరి రోజుల దాకా నువ్వు నన్ను చూస్తావో లేదో. నీ మొదటి పన్ను రావటం నేను చూస్తాను, నా చివరి పన్ను ఊడటం నువ్వు చూస్తావో లేదో. నీ మొదటి అడుగు నేను దగ్గరగా చూశాను, నా చివరి అడుగు దాకా నువ్వు నా దగ్గర ఉంటావో లేదో. నిన్ను మొదటిసారి నేను చూశాను, మరి నువ్వు నన్ను ఆఖరి దాకా చూస్తావో లేదో. ఏ నిమిషం ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు చెప్పండి. మరి ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తూ ప్రతి తల్లి ప్రేమను గుర్తిస్తూ మనం ఎలా ఎదిగామో మర్చిపోకుండా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ వెళ్ళడమే లైఫ్ అంటే. సో లైఫ్ అంటే ఇది అని నిర్వచించాలంటే దాన్ని పరిపూర్ణంగా జీవించిన వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు. ఎస్, మరి అలాంటి వాళ్ళని గౌరవిద్దాం, మన లైఫ్ని మనము రెస్పెక్ట్ చేద్దాము. ఏ సిచ్యుయేషన్, ఏ నిమిషానికి ఏది జరిగినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేద్దాం అండ్ లైఫ్లో ముందుకి కదులుతూ ఉందాం. మన లైఫ్ ఇవ్వటానికి కారణమైన వాళ్ళని రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళని కాపాడుకుందాం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వరకు. సో ఈ మనీ, ఈ వాల్యూస్, ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఇచ్చినవే కదా. సో మనీని మనం తెచ్చుకోవచ్చు అండ్ పోగొట్టుకోవచ్చు, సిచ్యుయేషన్స్ ఏవైనా అయి ఉండొచ్చు, కానీ అది సాధించటానికి మనమంటూ ఒకళ్ళు ఉన్నాము అని అంటే మన ముందు తరాల వాళ్లే కాబట్టి వాళ్ళని రెస్పెక్ట్ చేయండి అండ్ వాళ్ళు చెప్పిన విషయాల్ని ఖచ్చితంగా పాటించండి. మన ఈనాటి కాఫీ టైంలో మళ్ళీ నేను మీతో మాట్లాడుతూ ఉంటాను, బట్ బ్యూటిఫుల్ సాంగ్తో మన ఈనాటి షోని స్టార్ట్ చేద్దాం. జాను మూవ్ నుంచి వండర్ఫుల్ సాంగ్ మీ అందరి కోసం, ఇంటూ ఆస్వాదించండి 101.3 FM వివిధ భారతి అని నేను మీ ఆర్జే ప్రజ్ఞ.

వింటూ వినిపిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం 101.3 FM వివిధ భారతి అని నేను మీ ఆర్జే ప్రజ్ఞ. 7:30 ఈజ్ ద టైంలో మనం మాట్లాడుకుంటున్నాం ఈనాటి డే స్పెషాలిటీస్ గురించి. అయితే ఈరోజు ముందుగా మనం మాట్లాడుకోవాల్సిన ఒక గొప్ప వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు. సో కోటా శ్రీనివాసరావు గారి జయంతి ఈరోజు. 1942 జూలై 10వ తేదీన జన్మించారు ఆయన. 2025 జూలై 13న మరణించడం జరిగింది. ఆయన సినీ ప్రస్థానం చూసుకుంటే మనం అదొక అద్భుతమనే చెప్పాలి. ఒక్క తెలుగు సినిమా ఏంటండి, అసలు హిందీ, కన్నడ, మలయాళం, తమిళ్, ఇలా అందరి ప్రేక్షకుల్ని అంటే అన్ని భాషల ప్రేక్షకుల్ని కూడా అలరించారు ఆయన. ఒక్క సినిమాలే కాదు, రాజకీయ రంగ ప్రవేశం కూడా చేశారు. 2004 వరకు కూడా విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు కోటా శ్రీనివాసరావు గారు. అండ్ 1978లో ప్రాణం ఖరీదుతో అరంగేట్రం చేశారు ఆయన. అంటే మూవీ ఫీల్డ్కి రావటం ఆ మూవీతోనే ఎంటర్ అయ్యారు. అండ్ అప్పటి నుంచి ఆయన సినీ ప్రస్థానం అసలు ఒక కమీడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అలా కొనసాగుతూనే ఉంది. ఆయన డిఫరెంట్ టైప్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్, డైలాగ్ డెలివరీలో కానీ, లేదంటే ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్లో కానీ, విలన్గా చేస్తే విలన్గా, కమీడియన్గా చేస్తే కమీడియన్గా, క్యారెక్టర్ రోల్ ప్లే చేస్తే సపోర్టింగ్ యాక్టర్ రోల్ ప్లే చేస్తే సపోర్టింగ్ యాక్టర్గా, అసలు ఏదైనా సరే చేయగలను అనే ఒక ధీమా అని ఒక డైరెక్టర్కి కలిగించడం అని అంటే ఒక ఆర్టిస్ట్ పైగా నిలదొక్కుకోవడం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. అండ్ 750కి పైగా చిత్రాల్లో ఆయన నటించడం జరిగింది. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నాము, విలన్గా చేశారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు. ఆయన తన ప్రతిభని ప్రతి మూవీకి చాటుతూనే ఉన్నారు. అండ్ 2015లో పద్మశ్రీ కూడా అందుకున్నారు కోటా శ్రీనివాసరావు గారు. అండ్ మనము కోటా గారి మూవీస్ అని అనగానే రీసెంట్ ఫిల్మ్స్లో చూసుకుంటే బొమ్మరిల్లు మూవీలో జెనీలియా ఫాదర్ క్యారెక్టర్, అండ్ ఫాదర్ ఫాదర్ ఎలా ఉండాలి, ఒక వాళ్ళ అమ్మాయిని ఎలా ప్రొటెక్టివ్గా కేరింగ్గా చూసుకోవాలి, తనకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది

0: ఆయన క్యారెక్టర్లో మనం చూడొచ్చు. అండ్ ఈడియట్లో హీరో ఫాదర్గా హీరోని ఎప్పుడు తిడుతూ ఉండటం, బట్ ఆ ప్రేమ అయితే ఉంటుంది, తను ఎదగాలి, తను కూడా నిలదొక్కుకోవాలి అని ఒక తపన అయితే ఆ క్యారెక్టర్లో కనిపిస్తుంది. అండ్ జనాబ్ సత్యమూర్తి అత్తారింటికి దారేది, ఆహనా పెళ్ళంటా తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. అసలు ఒక మూవీ ఆయన మీద నడిచింది అని అంటే కోట శ్రీనివాసరావు గారి నటన ఆహనా పెళ్ళంటాలో మనం చెప్పుకోకర్లేదు. అండ్ నెక్స్ట్ జనరేషన్స్ ఖచ్చితంగా చూసి తీరండి ఆ మూవీ అయితే. అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అండ్ మనీ మనీ మూవీలో ఆయన భద్రం బి కేర్ఫుల్ బ్రదరు అనే పాటను మనకు పాడి వినిపించారు. అండ్ ఆ పాట ఒకసారి మనము గుర్తు చేసుకుందాము ఆయన్ని కోట శ్రీనివాసరావు గారి జయంతి సందర్భంగా. మనీ మనీ మూవీ నుంచి ఈ వండర్ఫుల్ సాంగ్.
1: భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచులరు, షాదీ మాటే వద్దు గురు,

వంటకని వైఫ్ ఎందుకురా హోటల్లే చాలు, ఒంటికని ఒకట రెండా అంగడి అందాలు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నాణ్యతలో రాజీ లేదు,
2: ధరలో సాటి రాదు,
1: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
2: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
1: విజయ వంట నూనెలు.
3: వింటూ ఆస్వాదిస్తూ ఉన్నాం 101.3 FM వివిధ భారతి అండ్ 7:38. ఎస్, మరి ఈనాటి కాఫీ టైంలో నెక్స్ట్ చెప్పుకోబోయేది ఎవరిది అని అంటే సునీల్ గవస్కర్ గారి పుట్టినరోజు. ఈరోజు 1949 జూలై 10 జన్మించారు సునీల్ గారు. ఆయన కొడితే కొట్టాలి రా, సిక్స్ కొట్టాలి అంటూ అప్పట్లోనే తన బ్యాట్ నుంచి ఏమంటారు స్కోర్ల వరదను పారించారనమాట. అండ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా బరిలోకి దిగడం అంటే ఎంత ప్రెషర్ ఉంటుంది కదా, సో ఎంతో ధైర్యంతో కూడుకున్న పని అనిపిస్తుంది నాకు. అండ్ 1970s and 80s భారత క్రికెట్ జట్టుకి ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా తన అపూర్వ సేవల్ని అందించారు సునీల్. అండ్ భారత ప్రభుత్వం చేత పద్మభూషణ్ అవార్డు పొందారు సునీల్. అండ్ సునీల్ గవస్కర్ పేరు మీదుగా భారత్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్కి విజేతగా బోర్డో గవాస్కర్ ట్రోఫీని ప్రదానం చేయడం జరుగుతూ ఉంది. అండ్ క్రికెట్ కామెంటేటర్గా ఇంకా రకరకాల పత్రికలకి కాలమ్స్ రాయడంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సునీల్ గవాస్కర్. అదనమాట సంగతి వింటూ ఉండండి కాఫీ టైం విత్ మీ ఆర్జే ప్రజ్ఞతో. అండ్ ఇంకొన్ని విశేషాలు ఈరోజు మాట్లాడుకుందాము, ఎవరి బర్త్డేస్ ఉన్నాయి అండ్ వాళ్ళ స్పెషల్ డే ఏంటి అన్ని విషయాలు నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత ఇప్పుడైతే సూపర్ సాంగ్ మీ అందరి కోసం ఫ్రమ్ ద మూవీ అదిరింది.

ఎస్, బేబీ శ్యామిలి. బేబీ శ్యామిలి గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు? అసలు 90s ఆ జనరేషన్స్లో అయితే కనుక బేబీ శ్యామిలి అనగానే ఆ రెండు పిలకలు, క్యూట్ క్యూట్ బుగ్గలు, బుజ్జి బుజ్జి మాటలు, ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి. సో బేబీ శ్యామిలి చేసినవి కొన్ని మూవీసే అయినా కానీ 90s అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది. అరే ఆ ఏజ్కి ఆ అమ్మాయి చూపించిన ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ అంటే మాటలు లేవు అసలు. ఏంటి అంత బాగుంటుందా అని అనే వాళ్ళకి కొన్ని మూవీస్ చెప్తాను, అవి చూడండి, ఆమె నటనని చూసి మీరే అంటారు నిజంగా సూపర్ అని. సో ఆమె జూలై 10, 1987 జన్మించారు. సో బేబీ శ్యామిలి బర్త్డే ఈరోజు. అంజలి మూవీకి తన నటనకి అప్పట్లోనే 1990 ఇయర్లోనే ఉత్తమ బాల నటిగా భారత జాతీయ అవార్డు అందుకుందామే. అండ్ ఆ తర్వాత జగదీక వీరుడు, అతిలోక సుందరిలో తన నటనను కీర్తించిన వారే లేరనుకోండి. మాయలోడు, కిల్లర్ ఇలాంటి చిత్రాల్లో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకుంది. అండ్ కొన్ని సీన్స్ అయితే ఎంత క్యూట్ ఉంటాయి తెలుసా, నాగార్జున గారి పక్కన నటించిన సీన్స్ కానీ. అండ్ జగదీక వీరుడు, అతిలోక సుందరిలో రాజు రాజు అని అంటూ ఉంటుంది కదా, భలే ఉంటాయి. సో మాయలోడు, కిల్లర్ ఇలాంటి చిత్రాల్లో నటించిన శ్యామిలికి మంచి గుర్తింపు వచ్చింది. అండ్ ఆ తర్వాత చాలా రోజులకి అండ్ కొన్ని సంవత్సరాలు గాయబైపోయారు. అండ్ హీరోయిన్గా ఓ అనే చిత్రంతో మెరిశారు మళ్ళీ మూవీస్కి. అండ్ ప్రస్తుతం మూవీస్కి దూరంగా ఉంటున్నారు, ఒక ఫేమస్ పెయింటర్గా రాణిస్తున్నారు శ్యామిలి. అండ్ తను అనుకున్న రంగంలో మరింతగా రాణించాలని కోరుకుందాం. మరి ఓయ్ మూవీ నుంచి వండర్ఫుల్ సాంగ్ ప్లే చేసేస్తున్నాను ఈరోజు బేబీ శ్యామిలి బర్త్డే కాబట్టి.

వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. 101.3 FM కాఫీ టైమ్ విత్ మీ ఆర్జే ప్రజ్ఞతో మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈనాటి డే స్పెషాలిటీస్లో భాగంగా జూలై 10వ తేదీని ఇండియాలో జాతీయ చేపల రైతుల దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే మత్స్యకారులు ఇంకా చేపల పెంపకందారుల సేవల్ని గుర్తించి వాళ్ళని ప్రోత్సహించడానికి అన్నమాట. అండ్ ఈ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ముఖ్యంగా ఉన్న రీజన్ ఏంటంటే ప్రతి రంగంలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ప్రతిభను చాటుతూనే ఉంటారు. అంటే లైక్ మనం ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసినా, అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నా, లేదా మనం స్వదేశంగా పెంచుకున్నా పండించినా, ఇలాంటి చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్న ఈ చేపల రైతుల దినోత్సవానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే వాళ్ళ ప్రతిభని గుర్తించాము సమాజపరంగా అని మనం తెలియచేయడం.

చేయడానికి ఇలాంటి ఒక డేని మనము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అంతేకాదు ఈ రోజున ఆ రంగంలో ప్రతిభను చాటుకున్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పురస్కారాలని అందజేస్తూ ఉంటారన్నమాట. అలాగే ఆధునిక సాంకేతికతను వాడటంపై రైతులకు అవగాహన కూడా కల్పిస్తారు. అంటే ఈ రోబోటిక్ వరల్డ్లో ప్రతిదీ కూడా మనకి AIతో ముడిపడి ఉంది కాబట్టి కొన్ని కొన్ని కొత్త ఇన్వెన్షన్స్ని మనము ఆహ్వానించక తప్పటం లేదు. సో అలాంటి వాటిని ఎలా నేర్పించాలి, ఒక రైతుకి అవగాహన ఎలా కల్పించాలి అనే అంశాలని కూడా నేర్పిస్తారన్నమాట. అది విషయం. మరి ఈ రోజుకి ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది, అదేంటో కూడా నేను మీతో షేర్ చేసేసుకున్నా, మరి చెప్పేస్తాను, వినేసేయండి. ఎస్, ఈ రోజుకున్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే నికోలా టెస్లా డే ఈరోజు. అంటే నికోలా టెస్లా అనే ఆయన ప్రపంచ ప్రసిద్ధ ఆవిష్కర్త, ఒక ఇంజనీర్. ఆయన ఏసీ కరెంట్ని, అంటే ఇప్పుడు ఆధునిక ఆల్టర్నేట్ కరెంట్ని కనిపెట్టారనమాట. ఆయన క్రొయేషియాలో జన్మించారు. చిన్నప్పటి నుంచే అప్పర మేధావి అంటే నమ్మండి. ఒక బల్బ్ని కనిపెట్టిన థామస్ ఎడిసన్ దగ్గర కొన్నాళ్ళు కూడా పనిచేశారు ఆయన. అంటే మనకి అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఏసీ అనేది ఏం లేదండి. ఏసీ అంటే మన ఇంట్లో ఉండే ఏసీ కాదు, ఏసీ కరెంట్ డీసీ కరెంట్ అంటాం కదా. సో ఏసీ అనేది మనందరికీ తెలుసు కదా, అంటే దూర ప్రాంతాలకి విద్యుత్ని ఈజీగా పంపగలిగే ఒక పద్ధతిని. మనం ఈవెన్ మన ఇళ్లలో ఆఫీసెస్లో కరెంట్ ఇలానే వస్తుంది మనకి. ఫ్యాన్ వేసుకోగానే తిరుగుతుంది, లైట్ వేసుకోగానే వెలుగుతుంది, అండ్ ఏసీ వేసుకోగానే చక్కగా చల్లటి గాలి వస్తుంది. వాషింగ్ మిషన్ వాడుతున్నాం, మిక్సీ, ఓవెన్, ఇలా ప్రతి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ మన ఇంట్లో పనిచేస్తున్నాయి అని అంటే ఎక్కడో ఉన్న ఒక ప్లేస్ నుంచి మన ఇళ్ల దాకా వస్తుంది కరెంట్ అని అంటే అది ఏసీ. లైక్ దాన్ని కనిపెట్టింది నికోలా టెస్లా అనమాట. అంటే ఇంత దూర సుదూర ప్రాంతాలకు కూడా ఒక కరెంట్ని మనం పంపించవచ్చు అనే ఒక ఆవిష్కరణ చేసింది ఆయన. ఇదొకటే కాదు, ఇంకా చాలా ఆవిష్కరణలు చేశారు ఆయన ఆయన జయంతి రోజు. సో ఇది ఈనాటి కాఫీ టైం. ఇప్పుడు ఒక సాంగ్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను కాఫీ టైంలో. ఈరోజు అద్భుతాలు అండ్ ఈనాటి రోజుకున్నటువంటి ప్రత్యేకతలు, ప్రత్యేక సందర్భాలు, వాటన్నిటి గురించి మనం మాట్లాడేసుకున్నప్పుడు అది సూపర్ సాంగ్ మీ అందరి కోసం. సికిందర్ మూవీ నుంచి వండర్ఫుల్ బీట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బి. భవిష్యత్తులను ప్రజల ఆస్తులను ఆక్రమించకుండా ప్రజల ఆస్తిపై ప్రజలకి సర్వహక్కులు ఉండేలా రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో నిన్న జరిగిన మీ భూమి మీ హక్కు గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. ముందుగా బనగానపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీ భూమి మీ హక్కు గ్రామ సభలో రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు రాబట్టే లక్ష్యంతో దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్ పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. దిగ్గజ కంపెనీల ప్రతినిధులను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను వివరిస్తున్నారు. అక్కడి మంత్రులతోనూ ఆయన సమావేశమయ్యారు. ఏపీ కొరియా మధ్య వ్యాపార సంబంధాలు పెరిగేందుకు చర్యలు తీసుకోవాలని వారిని కోరారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కియా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ టి హాన్లీ ఇతర ఉన్నత స్థాయి బృందంతో సమావేశమయ్యారు. తెలుగు భాష సాహిత్య వైనాన్ని ప్రపంచానికి చాటు చెప్పే లక్ష్యంతో 3వ అంతర్జాతీయ తెలుగు రచయితల మహాసభలను ఈ నెల 11-12 తేదీల్లో విజయవాడలోని కేబిఎన్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు అవినిగడ్డ ఎమ్మెల్యే మహాసభల గౌరవాధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. కేబిఎన్ కళాశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2 రోజుల పాటు జరిగే మహాసభల్లో దేశ విదేశాల నుంచి ప్రముఖ రచయితలు కవులు పాల్గొని తెలుగు భాషాభివృద్దిపై చర్చిస్తారని తెలిపారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాయని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ చెప్పారు. ప్రకృతి సేద్యం చేస్తున్న రైతులంతా సర్టిఫికేషన్ తీసుకోవాలని అన్నారు. రాష్ట సచివాలయంలో ప్రకృతి సేద్య విస్తరణపై ఆయన సమీక్షించి మాట్లాడుతూ 2035 నాటికి రాష్ట్రంలో 60 లక్షల ఎకరాల్లో 20 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యంలో భాగస్వాములు అయ్యేలా రైతు సాధికార సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. తిరుపతి జిల్లా బ్యాంకుల వార్షిక జీవనోపాధి ప్రణాళిక బుక్లెట్ను కలెక్టర్ వెంకటేశ్వర్ ఆవిష్కరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 35,907 కోట్ల రుణ ప్రణాళికను జిల్లాలో అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ జిల్లా ఆర్థికాభివృద్దిలో బ్యాంకుల పాత్ర చాలా కీలకమని, నిర్దేశించిన రుణ లక్ష్యాలను 100% అమలు చేయడానికి బ్యాంకులు కృషి చేయాలని కోరారు. మహారాష్ట కర్ణాటకలోని 3 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణానదిపై నిర్మించిన ఆల్మట్టి డ్యాంకు ఒకే రోజు 11 టీఎంసీల వరద నీరు చేరింది. లింగనమక్కి జలాశయానికి 3 టీఎంసీలు, భద్రా హిమావతి కబిని జలాశయాలకు 2 టీఎంసీల చొప్పున చేరింది. దీంతో కర్ణాటకలోని 14 జలాశయాల్లో నీటి నిల్వలు 277 టీఎంసీలకు చేరాయి. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలంలో రైతుల సేవలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా అనంతసాగరం పిన్నమరెడ్డిపల్లె కనసానపల్లె గ్రామాలకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు భూ హక్కులను చట్టబద్దమైన భరోసాను కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేస్తోందని, ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

That was the super song from the movie Boys, and Lucky Ali and Blasi Clinton and Vasundhara Das వీళ్ళంతా కలిపి పాడి వినిపించారు. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్లో మనం ఇప్పుడు దాకా వచ్చిన ఈ పాటని వినేసాం అన్నమాట. అండ్ ఈ ఫాస్ట్ బీట్ వెర్షన్ అయిన తర్వాత ఒక మంచి విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మన ఈనాటి గుడ్ మార్నింగ్ విజయవాడలో, సో ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో మనము ఫస్ట్లీ గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్స్ మాట్లాడుకోబోతున్నాము. అసలు ఎంత వొలటాలిటీ ఉందంటే పెరుగుతూ ఉంది అండ్ తగ్గుతూ ఉంది, బట్ కొన్ని రోజులుగా కొంచెం కాన్స్టెంట్ ఉందని చెప్పచ్చు. అండ్ దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్ డిపెండ్ అయి ఉంటాయి, లైక్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అని ఇలా రకరకాల విషయాలు అనేవి దాంట్లో

0: ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి. సో అసలు పెరుగుతుందా తగ్గుతుందా అనేది పక్కన పెడితే ఎలా ఉంది రేటు అనే విషయం గురించి నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. అండ్ 24 క్యారెట్స్ గోల్డ్ 1 గ్రాము ప్రైస్ వచ్చేసి 14,445 రూపాయలుగా ఉంది. అండ్ అదే 22 క్యారెట్స్ అంటే ఆర్నమెంట్ ప్రైస్ అనమాట ఇది. సో ఆర్నమెంట్ కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఈ 1 గ్రామ్ కాస్ట్ పడుతుంది వాళ్ళకి 13,000 అంటే 13,241 రూపాయి. అలానే 18 క్యారెట్స్లో కొంచెం ప్యూరిటీ తక్కువతో ఇది కూడా ఆర్నమెంట్ గోల్డే. సో 10,834 రూపాయలు అనమాట. సో గోల్డ్ ప్రైసెస్ అయితే ఇలా ఉన్నాయి. లేదు మాకు అసలు ఆర్నమెంట్స్ వద్దు, ఓన్లీ ప్యూర్ గోల్డ్ని షేర్ సేవ్ చేసుకుని ఉంచుకుందాము అని అనుకునే వాళ్ళు 14,445 పెట్టేసి 1 గ్రామ్ గోల్డ్తో కొనుక్కొని దాచుకోవచ్చు అండ్ దాన్ని ఎక్స్చేంజ్ చేసుకొని ఆర్నమెంట్స్ తీసుకోవచ్చు. అండ్ సిల్వర్ ప్రైస్ వచ్చేస్తే సిల్వర్ ఆర్నమెంట్స్ వచ్చేస్తున్నాయి. సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది అండ్ సిల్వర్ ఐటమ్స్ ఉన్నాయి. వీటన్నిటికీ 1 గ్రామ్ కాస్ట్ వచ్చేసి 244 రూపీస్గా ఉంది, 244 రూపాయలు. అండ్ తగ్గిందని చెప్పాలి, ఒకనొక రోజు 400 రూపాయలు కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి, బట్ ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద కాస్ట్లో మనకు దొరుకుతుంది సిల్వర్ 1 గ్రామ్. అదనమాట ఇంకొన్ని అప్డేట్స్ మన ఈనాటి గుడ్ మార్నింగ్ విజయవాడలో మాట్లాడుకుందాము. అసలు ఆ నెక్స్ట్ చూడబోయే విషయాలు అయితే మీకు సూపర్ నచ్చేస్తాయి అండ్ మనకు తెలియని విషయాలు కూడా తెలుసుకుందాము ఈనాటి మన గుడ్ మార్నింగ్ విజయవాడలో. విత్ మీ ఆర్జే ప్రజ్ఞ చెప్తూ ఉంటుంది బోలెడన్ విశేషాలు, మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. అప్పటి వరకు జస్ట్ స్టే ట్యూన్ 101.3 FM మెగాహెర్ట్జ్ బై వివిధ భారతి.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: గైస్, విండో వినిపిస్తుంది, చూస్తున్నాం 101.3 ఎఫ్ఎం వివిధ భారతిలో. మనము నా మీనాటి గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఈరోజు మనం మాట్లాడుకుందాం మన ఇండియా గురించి. ఎస్, మన భారత్ గురించి. అండ్ మన భారతదేశాన్ని విశ్వగురువు అని అంటారు. బట్ ఎందుకంటారు అనే ఒక సందేహం వచ్చింది ఎప్పుడైనా? సో ఆ సందేహానికి అండ్ సొల్యూషన్ నేను ఇప్పుడు చెప్పేస్తాను. అండ్ వేటిని చూసి మనం ప్రపంచానికే గురువు అని ఎందుకు మనల్ని అంటారు అంటే, లెట్ మీ గెస్. అయితే నాకు కూడా తెలుసు ఎందుకో, కొన్ని రీజన్స్ ఉన్నాయి, వాటిని నేను గెస్ చేయగలను అని అనిపించిన వాళ్ళు నాకు ఎస్ఎంఎస్ పంపించండి. మీ గెస్సెస్ ఏంటో మన శ్రోతలందరితో పంచుకోండి 0866-24-888-14 అనే నెంబర్కి. అండ్ ఫస్ట్లీ నేనైతే ఎందుకు అనేది ఒక రీజన్తో మొదలు పెడదాం. ఎస్, ఇండియాని విశ్వగురువు అని అంటాం ఎందుకంటే ముందుగా ప్రపంచానికి ఇచ్చిన వాటిలో ముఖ్యమైనది సున్నా. సో ఎస్, ఈ జీరోకి ఉన్నటువంటి వాల్యూ అంతా ఇంత కాదు. అండ్ ఈ సున్నాని కనుక మనం ఇవ్వకపోయి ఉంటే మ్యాథ్స్లో ఏ మాత్రం లేదు, అసలు మ్యాథ్స్ అనే సబ్జెక్టు లేదు. దీనికి వాల్యూ లేకపోయినా నిజానికి ఇది లేకపోతే వాల్యూనే లేదు అని మనం చెప్పుకున్నాం కదా. ఎస్, మరి ఈ సున్నా లేకపోతే అసలు సమస్యలే ఉండేవి కాదు కదా, మ్యాథ్స్ సబ్జెక్టే లేదు కదా అని చాలామంది మ్యాథ్స్కి భయపడే వాళ్ళు, అమ్మయ్యా అని అనుకునే వాళ్ళు ఉన్నా కానీ అసలు మ్యాథ్స్ లేకపోతే మన లైఫే లేదబ్బా. అండ్ ఇంకొక విషయం, అండ్ నెక్స్ట్ వచ్చేసి చదరంగం. ఎస్, ఇది ఒక బ్రెయిన్ గేమ్ అనే చెప్పాలి. ఇక్కడ కత్తులు ఉండవు, సైన్యం ఉండదు. అండ్ యుద్ధం ఎంత గొప్పగా చేయొచ్చు అంటే ఎవ్వరికీ అక్కడ ఎటువంటి హాని జరగదు. రక్తపాతాలు అసలే లేవు, పెద్ద పెద్ద యుద్ధాలు లేవు, కానీ అన్నీ ఒక చదరంగం బోర్డులోనే జరుగుతూ ఉంటాయి. మనిషి మెదడుకి మెదడుకి మధ్య జరిగే యుద్ధమే చెస్ అనమాట. ఇది కూడా భారత్లోనే పుట్టింది అండ్ ప్రపంచమంతా వ్యాపించింది. అండ్ అందుకే మనల్ని విశ్వగురువు అని చెప్తూ ఉంటారు. ఇంకొన్ని విషయాలు ఉన్నాయి, నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను మన ఈనాటి గుడ్ మార్నింగ్ విజయవాడలో.

ఇప్పుడు అయితే సాంగ్ వచ్చేసింది మీ అందరి కోసం బాంబే మూవీ నుంచి వండర్ఫుల్ ట్రాక్. మరి ఈ పాటని రెమో ఫర్నాండెస్ పాడి వినిపించారు. వేటూరు సుందరమూర్తి గారి సౌహిత్యంతో వస్తున్న ఈ పాట మీ అందరి కోసం 8:28 సమయం దగ్గర మనమున్నాం.

0: ఈ కథ ఒక గృహిణి ఇంక తన మనసులోని మాటది.
1: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్
0: అన్ని అయిపోయాయి.
2: బడ్జెట్ రెడీ అయిందా?
1: 5,000 మిగిలాయి.
2: కొత్త చీర తీసుకుంటావా?
1: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను.
2: ఇంకోటి
1: వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి.
0: చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
1: చెప్పవులే, ఇక వెళ్ళమ్మా.
3: ఆర్బీఐ అంటోంది,
0: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
4: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఎస్, భానుగారు మనకి గుడ్ మార్నింగ్ చెప్తున్నారు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ భానుగారు. అండ్ మనం అడిగిన ఈ ప్రశ్నకి అండ్ మన ఇండియాని విశ్వగురు అని అనటానికి కారణం ఏంటి, మనం అందించిన అద్భుతమైన అటువంటి విశేషాలు ఏంటి అనేది. అండ్ మనం చదరంగం గురించి మాట్లాడుకున్నాము, జీరో గురించి మాట్లాడుకున్నాము. అండ్ ఇప్పుడే మనకు వచ్చిన మెసేజ్, యోగా అంటూ లలితా మురళి భాను కామకూరు తిరుపతి డిస్టిక్ నుంచి మనకు మెసేజ్ పంపించారు. ఇది చాలా చాలా ఆనందించదగ్గ విషయం అండి. మీరు పంపించినందుకు మీ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ మంచి విషయాన్ని అయితే షేర్ చేసుకున్నారు. ఎస్, యోగా. అండ్ మనం ప్రతి సంవత్సరం కూడా యోగా డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మన యోగా యొక్క విశిష్టతని ప్రపంచ దేశాలు గుర్తించి ఫాలో అవటం, ఇది నిజంగా మంచి విషయం. అండ్ నెక్స్ట్ శుభోదయం మిత్రమా, హాయ్ ప్రజ్ఞ మేడం, బాగున్నారా? చాలా రోజులైంది మీ వాయిస్ విని. ఈ ప్రశ్నకు జవాబు, భారతదేశ సనాతన ధర్మాన్ని ఇప్పుడు ప్రతి దేశంలో ఆచరిస్తున్నారు. మన భగవద్గీత ఉపనిషత్తులు ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్నాయంటూ హైదరాబాద్ నుంచి శ్వేత, లక్ష్మి, నిషిక అండ్ హనీ మనకు మెసేజ్ పంపించారు. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ అండి. ఎస్, ఎగ్జాక్ట్లీ, మనం అందించినటువంటి ఎన్నో అంశాలని అందరూ పరిగణనలో తీసుకుంటున్నారు, అందరూ వాటిని ఫాలో అవుతున్నారు. అండ్ నిజానికి మనం కూడా వాటిని ఫాలో అయితే ఇంకా మంచి రిజల్ట్స్ని మనం సాధించవచ్చని చెప్పచ్చు. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇంకొక అంశం ఏంటి అని అంటే, మనల్ని ఎందుకు విశ్వగురు అని అనడానికి రీజన్ ఏంటి అనేది. సో ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అనంటే, అసలు మన దేశంలో లాస్ట్ జనరేషన్స్ నుంచి అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి వచ్చే అంశాలు ఏంటి, మనం ఇప్పుడు నివసిస్తున్న లైఫ్ స్టైల్కి అవి మ్యాచ్ అవుతున్నాయా, లేదా మనం ఇప్పుడు మోడర్న్ లైఫ్ స్టైల్కి తగ్గట్టు అండ్ అప్పట్లో ఏన్షియంట్ ప్రొసీజర్స్ని మనం ఎలా ఫాలో అవ్వాలి, వాటిని మనం ఎలా మార్చుకోవాలి అనే విషయాల గురించి నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ మూడవది వచ్చేసి శస్త్రచికిత్సా పితామహుడు శుశ్రూషుడు. ఈ శుశ్రూషుడు గురించి చాలామందికి తెలియకపోవచ్చు అండ్ ప్రజెంట్ జనరేషన్స్. ఈయన వేల ఏళ్ల క్రితమేనండి, వందలు కాదు వేల ఏళ్ల క్రితమే. అండ్ వందలాది శస్త్రచికిత్స పద్ధతుల్ని ఒక పుస్తకంలో రాశారు ఆయన. అండ్ ఇలాంటి డిసీజ్ కనుక వ్యాప్తి చెందితే ఏంటి తీసుకోవాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇప్పుడున్నటువంటి ఈ స్కానింగ్స్ కానీ లేకపోతే ఎంఆర్ఐలు కానీ ఒక మిషన్లో చూసి ఇలా ఉంది మన లోపల పరిస్థితి అని తెలుసుకుని మనము వైద్యాన్ని కంటిన్యూ చేస్తున్నాం. బట్ అప్పట్లో ఇలాంటి ఎక్విప్మెంట్స్ ఏమీ లేని రోజుల్లోనే ఇంత శస్త్రచికిత్స పద్ధతుల్ని ఒక పుస్తకంలో రాయటం, అండ్ ఆయన్ని ఇప్పటికీ మనం సర్జరీ పితామహుడు అని, సుశ్రుతుణ్ణి కాంస్య విగ్రహాన్ని కూడా రీసెంట్గా స్కాట్లాండ్లో రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ అని చెప్పేసి ఎడిన్బర్గ్లో ఉందన్నమాట. సో అక్కడ ఒక 90 కిలోల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు శుశ్రూషుణ్ణి. ఓకే, అంటే అప్పట్లో ఉన్న వాళ్ళని వాళ్ళు గుర్తించి, అంటే సపోజ్ 2600 ఏళ్ల క్రితం అండి ఆయన 300కి పైగా శస్త్రచికిత్స పద్ధతుల్ని రాయడం అంటే మాటలు కాదు కదా. సో 124 రకాల శస్త్రచికిత్సా పరికరాలని ఆవిష్కరించారు ఆయన. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా

సుశ్రుతుణ్ణి మొట్టమొదటి శస్త్రచికిత్స పితామహుడుగా అంగీకరిస్తోందన్నమాట. అదనమాట, అది మన భారత సంపద, అది మన దేశం యొక్క గర్వం అని మనం ఐ మీన్ వెలుగెత్తి చాటి చెప్పచ్చు. ఇంకొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాము. వై వీఆర్ విశ్వ గురూస్ అని చెప్పేసి అనే కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. అండ్ మీకు ఎలాంటి విషయాలు అనిపిస్తూ ఉంటుంది, మన మన ప్రతిభ అండ్ నలుమూలల చాటడానికి ఇది కూడా ఒక రీజన్ అని మీకు ఏమనిపిస్తుంది అనే విషయంలో మీరు నాకు మెసేజ్ పంపించవచ్చు. అండ్ మన లిజనర్స్ అందరికీ కూడా మీ థాట్స్ని షేర్ చేస్తూ ఉంటాను. 8:38. గుడ్ మార్నింగ్ విజయవాడలో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. నేను మీ ఆర్జే ప్రజ్ఞ. వండర్ఫుల్ టైం విత్ అ బ్యూటిఫుల్ మ్యూజిక్తో పాటు ఎంటర్టైన్మెంట్తో పాటు ఇన్ఫర్టైన్మెంట్ కూడా అందిస్తుంది. అండ్ ఇప్పుడైతే బొమ్మరిల్లు మూవీ నుంచి వండర్ఫుల్ టైం.

సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: నాణ్యతలో రాజీ లేదు,
1: ధరలో సాటి రాదు.
0: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
1: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
0: విజయ వంట నూనెలు.

ఎస్, వింటూ ఉన్నాము. గుడ్ మార్నింగ్ విజయవాడలో మనం ఉన్నాము. మనోజ్ మనకి గుంటూరు నుంచి పంపించారు. అండ్ వేదాంతిక్ ప్రిన్సిపల్స్ కానీ అండ్ ఫోస్టర్ గ్లోబల్ హార్మోనీ కానీ ఎథికల్ లీడర్షిప్ కానీ మనం కంట్రీ నుంచి మనము స్ప్రెడ్ చేశాము. అండ్ యోగా అండ్ ఆయుర్వేదలో మనం చూపించినటువంటి ఆ చొరవ ప్రపంచ దేశాలు గుర్తించాయి అండ్ వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. విశ్వగురు అని అందుకే అంటాము అంటూ మెసేజ్ పంపించారు. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ అండి. అండ్ ప్రాచీన నాగరికత ఉన్న దేశం మనది అంటూ గుడ్ మార్నింగ్ చెప్తున్నారు రాజుగారు కూడా మనకి మెసేజ్ని పంపించడం జరిగిందనమాట. అండ్ అలానే భూషణ్ మనకు మెసేజ్ పంపించారు, మనది చాలా ప్రాచీన దేశం అండ్ చాలా విలువలతో కూడుకున్న దేశం, మనం చాలా అందించాము, వాటిలో ఒకటి యోగా అంటూ మనకు మెసేజ్ పంపించారు. అండ్ ఎస్, బ్యాక్ టు టాపిక్ అండి. శుశ్రూషుడు గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఆ తర్వాత ఇంకా ఎలాంటి సెక్టార్స్లో మనము ముందంజలో ఉండేవాళ్ళం, మనం అందించిన ఇంకేమిటి ఉన్నాయి అని అనుకుంటే ప్రత్తి అండి. అండ్ ఈ పత్తితో మొదటిసారిగా పెద్ద స్థాయిలో పండించి వస్త్రాలుగా నెయ్యటం నేర్పించింది భారతీయులే. ఆ తర్వాతే ప్రపంచ దేశాలు దాన్ని దిక్సూచిగా చేసుకుని ముందుకు కదలడం జరిగిందనమాట. అండ్ ఆ తర్వాత వజ్రాల గురించి చెప్పక్కర్లేదు. వజ్రాలు ప్రపంచంలో ఎక్కువ మందికి తెలిసిన ఏకైక వజ్రాల మూలం ఏంటి అని అంటే భారత్ అని ఈజీగా చెప్పేస్తారు. ఇంకా చాలా ఉన్నాయి, చెప్తూనే పోతే చాలా వస్తూనే ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు ఉన్నవాళ్ళు చెప్తేనే నెక్స్ట్ జనరేషన్స్కి తెలుస్తాయి. సో ఇంకొన్ని విషయాలు మన భారత్ గురించి చెప్తూ ఉంటాను. అండ్ వాటిలో ముఖ్యంగా మనం మాట్లాడుకోదగింది ఏదైనా ఉంది అని అంటే ఒక వస్తువుని ఎలా మనం చూస్తాము. లైక్ మనకి తక్కడలను ఉండేవి కదా, మనం ఇప్పటికీ చిన్న చిన్న షాప్స్లో పల్లెటూరులో కానీ కొన్ని సిటీస్లో కూడా చిన్న చిన్న బళ్ళ మీద మనం చూస్తూ ఉంటాం. అండ్ తక్కడిని తుయ్యటము కొలవటము ఇవి ఏవైతే ప్రమాణాలు ఉంటాయో, అంటే లైక్ వాటి మెజర్మెంట్స్ ఏవైతే ఉంటాయో, అది ఇప్పటిది కాదట. అండ్ సింధు నాగరికత కాలంలోనే ఈ తూకం యొక్క ప్రమాణాన్ని మనం అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం నెమ్మదిగా. అండ్ లైక్ ఫస్ట్లో ఇలా జానలని హ్యాండ్ మూమెంట్స్తో చేసేవాళ్ళు, ఆ తర్వాత కొన్ని స్పెసిఫిక్ మెజర్మెంట్స్ని మనం పెట్టడం జరిగింది. అండ్ అవి పర్ఫెక్ట్గా వచ్చాయి కూడా. అంతేకాదు ఇవి చాలా చిన్నదే అయినా కూడా మన లైఫ్లో పెద్ద రోల్ని తీసేసుకుంది. అదేంటో తెలుసా, బటన్స్. ఇప్పుడు మన షర్ట్ బటన్స్ వాడుతూ ఉంటాము, మన డ్రెస్సెస్కి చాలా రకాల బటన్స్ వాడుతూ ఉంటాం. అసలు ఈ బటన్ పుట్టింది, ఈ షర్ట్ బటన్ని వాడచ్చు, ఇలాంటి ఒక బటన్ ఉండాలి అని చెప్పేసి దాన్ని కనిపెట్టింది ఇండియన్సే. సో వేల సంవత్సరం క్రితమే వాటిని మనము వాడేసామన్నమాట. సో అంతేకాదు ప్రతిరోజు మనం ఉపయోగించే మన డైలీ లైఫ్ని ఎలా ఆరోగ్యవంతంగా బ్రతకాలి, ఎలా పర్యావరణానికి హాని కలగకుండా జీవించాలి అని మన పూర్వీకులు ఆల్రెడీ మనకి బ్రతికి చూపించారు. అండ్ వాళ్ళ లైఫ్ని చాలా హెల్దీగా లీడ్ చేశారు కూడా, అంతేకాదు జీవించి నిరూపించారు కూడా, అదనమాట సంగతి. సో బీ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అండి. వింటూ ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ. 8:52 ఇస్ ద టైమ్ నౌ. అండ్ మీకు ఇంకేమైనా షేర్ చేసుకోవాలనిపిస్తే మీ థాట్స్ని నాకు ఎస్ఎంఎస్ పంపించవచ్చు 0662-4888-14 అనే నెంబర్కి. అండ్ ఇప్పుడైతే సూపర్ సాంగ్ మీకోసం వింటూ వినిపిస్తారు, ఎంజాయ్ చేయండి. 101.3 FM వివిధ భారతి అండ్ అదర్స్ మూవీ నుంచి సూపర్ సాంగ్ మీకోసం హరిహరన్ ఇంకా రీటా పాడు వినిపించిన ఈ పాట రామజోగి శాస్త్రి గారి సాహిత్యం నుంచి వెలువరింది.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్తో మస్తాన్వి. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం పర్యాటక అభివృద్ది పనులపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ ఆయన తెలిపారు. ఆలయాల అభివృద్ది, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పనే ప్రభుత్వ లక్ష్యమని,

రాల దృష్ట్యా దేవాలయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అలాగే మరో 122 దేవాలయాలను ధూపదీప నైవేద్య పథకం పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించామని పేర్కొన్నారు. పేద విద్యార్థుల అభ్యున్నతికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు డైట్ ఛార్జీలను 10% పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ పెంపు 2వ త్రైమాసికం నుంచే అమల్లోకి వస్తోందని ఒక ప్రకటనలో వెల్లడించారు. సంక్షేమ వసతి గృహాలను దశల వారీగా గురుకులాలుగా అభివృద్ది చేయడంతో పాటు ఐఐటి నీట్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోస్ట్ గార్డ్, నౌకాదళం, ఇతర సంస్థల సమన్వయంతో యుద్ద ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. అలాగే ఒడిశా తీరంలో చిక్కుకున్న 10 మంది ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులను సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించారు. దీర్ఘకాలిక అనారోగ్యాల కారణంగా ప్రతి ఏటా 7 మందిలో 7 మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, ఉబ్బసం, గుండె జబ్బులతో సహా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ఏటా 7వ తేదీన దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

ఎస్, సమయం 9:08 కావస్తుంది మన వివిధ భారతి స్టూడియోస్ లో. అండ్ ఇట్స్ టైమ్ టు స్టార్ట్ జోరుగా హుషారుగా. ఎస్, మనం 8:00 లో అంటే 9:00 నుంచి 10:00 వరకు జోరుగా హుషారుగాలో పెట్ యానిమల్స్ గురించి కానీ, ఆర్ట్స్ అండ్ కల్చర్స్ గురించి కానీ, లేదా హోమ్ గార్డెనింగ్స్ గురించి కానీ మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఈ పర్టికులర్ హోమ్ గార్డెనింగ్ టాపిక్ని ఎందుకు తీసుకున్నానంటే, రైనీ సీజన్ ఇప్పుడే స్టార్టింగ్ దశలో ఉంది కాబట్టి, అండ్ మనకి ఎక్కువగా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే జ్వరాలు అండ్ లైక్ ఇలాంటివన్నీ వ్యాప్తి చెందకుండా మనం ఎక్కువగా కొన్ని టీస్ని వాడుతూ ఉంటాం. లైక్ దానికి దీనికి రిలేటెడ్గా ఉన్నవి అని అంటే నాకు అనిపించింది ఏంటి అని అంటే పుదీనా అని చెప్పేసి. అంటే ఇప్పుడు గొంతు మనకి గరగరగా అనిపించినా లేదంటే మూడ్ కొంచెం బాగాలేకపోయినా ఏదో ఏదో తినాలనిపిస్తూ ఉంటుంది కానీ ఏం తినాలో తెలియదు, నోటికి ఏమీ రుచించటం లేదు అని అంటూ ఉంటారు చేస్తారా. సో అలా అనిపించిన ఒక పుదీనా చాయ్ తాగి చూడండి, మంచి రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అన్నమాట. ఎక్కడి సమస్యలు అక్కడే ఫటాఫట్ దూరం అయిపోయాయి అనిపిస్తుంది అండ్ కొత్త ఉత్సాహం ఉరకలేస్తూ ఉంటుంది అన్నమాట. అండ్ పుదీనా అంటేనే పరిమళము, తాజాదనము అండ్ దాన్ని చూస్తే ఒక రిఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది కదా. మరి అలాంటి పుదీనాకి మరికొన్ని మనోహరమైన పరిమళాలు కానీ రుచులు కానీ తోడైతే ఆ కాంబినేషన్ అసలు ఎలా ఉంటుందంటారు కదా. సో నేను విన్న తర్వాత నాకు కొంచెం షాకింగ్గా అనిపించినా అది కూడా బాగున్నాయి అని రివ్యూస్ చదివిన తర్వాత ఒకసారి ట్రై చేయాలనిపించింది. అదేంటి చెప్పనా, పైనాపిల్ పుదీనా వస్తుంది, చాక్లెట్ మింట్ వస్తుంది, అలానే యాపిల్ పుదీనా, ఇలా మార్కెట్లో రకరకాల కొత్త కొత్త మొక్కలన్నీ వచ్చేస్తూ ఉన్నాయి. సో అవి కూడా మన టెర్రస్ గార్డెన్లో మనం ఎప్పటి అంటే ఎలా అయితే పుదీనాను పెంచుకుంటూ ఉంటామో ఈ ఫ్లేవర్డ్ పుదీనాస్ని కూడా మనం పెంచుకోవచ్చు అనమాట. సో వాటి గురించి మన ఈనాటి జోరుగా హుషారుగాలో నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. వింటూ ఉండండి, స్టే ట్యూన్ విత్ మీ ఆర్జే ప్రజ్ఞ. 9:10 ఈజ్ ద టైంలో సూపర్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ అలా మొదలైంది.

నేను మొక్కిన మొక్కులకి మంచి వదిలి వచ్చింది.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఎస్, హోమ్ గార్డెనింగ్లో మనం ఈజీగా పెంచుకోగలిగే పుదీనా మొక్కల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ ఇప్పుడు మార్కెట్లో వచ్చినటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఇన్ పుదీనా, అండ్ పుదీనా అంటేనే ఒక మంచి రిఫ్రెషింగ్ స్మెల్ వస్తుంది, దాంట్లోనే ఇంకా ఫ్లేవర్స్ అంటే అసలు ఇంకా ఆలోచించాల్సిందే. సో పైనాపిల్ మింట్ అనేది ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందింది. సో ఈ పైనాపిల్ మింట్ని సాధారణంగా పుదీనా ఆకులు ఉన్నట్టు ఉంటుంది, ఆకుపచ్చ రంగులో

కాకుండా ఉంటుంది. కాకపోతే అంటే అంతే చిన్న ఆకులతో ఉంటుంది, కానీ కలర్ అయితే ఆకుపచ్చ రంగులో ఉండదు. తెల్ల అంచు ఉంటుంది, లేత ఆకుపచ్చ కలర్తో భలే చూడముచ్చటగా అనిపిస్తుందండి చూడగానే. అంటే తెల్ల అంచు బయట వైపు ఉంటుంది అండ్ లోపలేమో మనకి కొంచెం ఎల్లో షేడ్లో ఉంటుందన్నమాట. అలా ఉంటుంది. అసలు తెంపబుద్ధి కదా ఆకులను చూస్తుంటే, మనసు గట్టిగా చేసుకుని తెంపావా, తియ్యని పైనాపిల్ వాసనలు అయితే వెదజల్లుతూ ఉంటాయి. అండ్ రైప్డ్ పైనాపిల్స్ ఉంటాయి చూసారా, బాగా పండిపోయిన పైనాపిల్ నుంచి వచ్చే స్మెల్ కొంతమందికి చాలా ఇష్టం, కొంతమంది అది పడదు. సో నాకు కూడా ఇష్టపడుతూ ఉంటాను నేను కూడా. సో ఆ పైనాపిల్ స్మెల్ రైప్ అయిపోయింది వస్తే ఎంత బాగుంటుందో, ఈ పుదీనా వాసన కూడా మనకి అంతే బాగుంటుంది. సో వీటిని ఎక్కువగా మనం దేంట్లో వాడుతూ ఉంటారనే కదా అనుమానం. అదే మరి వీటి ప్రత్యేకత చూస్తే అసలు వాడే ఎక్కడ వాడతారనేది చెప్తాను. అది ఎలా ఉంటుందో తెలుసా, ఒక పొదలాగా దట్టంగా అల్లుకుపోతుంది అనమాట. అంటే ఈ పైనాపిల్ మింట్ వాసనలో అనాస పండును పోలు ఉంటుందని చెప్పాను కదా, రుచిలో కూడా అంతే తియ్యగా ఉంటుంది అది తింటే. అండ్ దానికి ఒక ఫ్లేవర్తో పాటు ఒక రకమైన టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. అందుకే దాన్ని జామ్స్లో కానీ, మనకి మార్నింగ్స్ తింటూ ఉంటాము సలాడ్స్, సో వాటిలో కానీ, ఐస్ క్రీమ్స్ తయారీలో కానీ, ఇలాంటి వాటిల్లో అంటే ఇతర స్వీట్స్ ఇంకా చాలా రకాలు ఉండేవి కదా, వాటిలో ఈ స్వీట్ పుదీనాని మనకి లైక్ పైనాపిల్ పుదీనాని వాడుతూ ఉంటారు. అటు ఇంటికి అందం తెచ్చే ఆర్నమెంటల్ ప్లాంట్గాను, ఇటు వంటలకి రుచిని తీసుకురావటంలోనూ దీనికి ఇదే సాటి అని చెప్పొచ్చు. ఇంకా అసలు ఏంటి మనం తింటే దీనికి యూజ్ ఉంటుందా, అసలు మన ఆరోగ్యపరంగా ఎలాంటి పోషకాలు అందుతాయి అని మీకు తెలుసుకోవాలనిపిస్తే, దీనిలో యాంటీ మైక్రోబియల్ గుణాలు అనేవి ఉంటాయి. అంటే అది ఉండటం వల్ల యూజ్ ఏంటి అంటే, ఇన్ఫెక్షన్స్ ఏవైనా మన మీద దాడి చేసే టైంలో ఇది దాన్ని అడ్డుకుంటుంది, అది కూడా న్యాచురల్గా. సో ఈ పైనాపిల్ మింట్ని మనకి చాలా రకాల వాటిలో వాడుతూ ఉంటారు అండ్ మన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో కూడా తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ తెలుసుకోబోయేది స్ట్రాబెరీ మింట్ గురించి. సో దాని గురించి కూడా కొన్ని విషయాలు చెప్తాను. అండ్ స్ట్రాబెరీ మింట్ ఎలా వాడతారు అండ్ ఎలా పెరుగుతుంది, ఎక్కడెక్కడ దీన్ని వాడతారు, దానివల్ల ప్రయోజనాలు ఏంటి, వీటన్నిటి గురించి కూడా నేను మీతో మాట్లాడుతూ ఉంటాను మన ఈనాటి జోరుగా హుషారుగాలో. సో విత్ మీ ఆర్జే ప్రజ్ఞ అందిస్తున్న విషయాలతో పాటు సూపర్ సాంగ్స్ కూడా మీకోసం రెడీగా ఉన్నాయి. ప్రేమ కథా చిత్రం నుంచి వండర్ఫుల్ సాంగ్ మీకోసం, వింటూ ఆస్వాదించండి 101.5 FM వివిధ భారతి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

స్టోరీస్ వింటూ ఆస్వాదిస్తూ ఉన్నాం 101.3 FM వివిధ భారతి అండ్ మనము నమ్మినట్టు జోరుగా హుషారుగాలో ఫ్లేవర్స్ ఆఫ్ మింట్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ ఇప్పుడు మార్కెట్లో దొరికే రకరకాల మింట్ ఫ్లేవర్స్లో ఎటువంటి మొక్కలు మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు అనే విషయాల గురించి నేను మీతో చెప్తూ ఉన్నాను. ఇందాకటిదాకా మనము పైనాపిల్ మింట్ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు నేను చెప్పబోయేది స్ట్రాబెర్రీ మింట్ అనమాట. అసలు నార్మల్గా స్ట్రాబెర్రీ పండ్ల వాసన ఎంత బాగుంటుందో ప్రత్యేకంగా చెప్పాలా? సో ముఖ్యంగా అటువంటి తీయని వాసనని వెదజల్లుతుంది ఈ స్ట్రాబెర్రీ మింట్ కూడా. అండ్ దీన్ని ఎక్కువగా టీ మేకింగ్లో వాడతారనమాట. సో ఈ మొక్కని కుండీల్లో పెంచుకుంటే ఇంకా లాభాలు ఉన్నాయి. ఏంటో తెలుసా, దోమలు ఇతర కీటకాలని ఇంట్లోకి రానిదట ఈ స్ట్రాబెర్రీ మింట్. అంటే దాని సువాసన, దాని నుంచి వచ్చే వాసనలు ఏవైతే ఉంటాయో ఈ కీటకాలకి అవి పడదు. సో అవి అక్కడే ఆగిపోవడం జరుగుతాయి. సో ఇతర కీటకాలని ఇంట్లోకి రానియకుండా ఉండటం వల్ల ఇది ఎక్కువ మనకి ఫేవర్ చేస్తుందన్నమాట. ఇక లెమన్ మింట్ అండి, ఈ స్ట్రాబెర్రీ మింట్తో అయిపోయిన తర్వాత లెమన్ మింట్ గురించి కూడా చాలామంది వింటూ ఉన్నాం మనం. ఎక్కువగా మార్కెట్లో ఇది కూడా దొరుకుతూ ఉంది అండ్ చాలామంది పెంచుకుంటున్నారు లెమన్ మింట్ని. సో ఈ లెమన్ మింట్ని కనుక మనం ఒకటి చిన్నది టర్ చేసి నమిలితే నిమ్మ వాసనే ఉంటుందన్నమాట. అంటే నిమ్మ జాతికి ప్రత్యామ్నాయంగా వంటల్లో దీన్ని వాడేసుకుంటూ ఉన్నారు చాలామంది. అండ్ నిమ్మ ఫ్లేవర్ ఎక్కడైతే రావాలో అటువంటి ఆ ఫ్లేవర్స్ వాడే టైంలో ఈ అది దొరకని సందర్భంలో ఈ నిమ్మ మింట్ని వాడుతున్నారనమాట. అంతేకాదు ఆరెంజ్, గ్రేప్ ఫ్రూటు, ఆపిల్ వాసనల్లో కూడా పుదీనా మొక్కలు దొరికేస్తున్నాయి. సో వీటిలో హెర్బల్ టీలు చేసుకున్నా, జెల్లీలు, ఐస్ క్రీమ్లు తయారు చేసిన ఆ పండ్ల వాసననే వెదజల్లుతూ ఉంటాయన్నమాట. ఎందుకు అటువంటి టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్నే తెచ్చుకోవటం, డైరెక్ట్ ఇదే వేసుకోవచ్చు కదా, ఎందుకు మళ్ళీ ఇలాంటివి వాడటం, డైరెక్ట్గా దొరుకుతుంది కదా ఆ ఫ్రూట్ ఫ్లేవర్ నచ్చినప్పుడు అదే వేయచ్చు కదా. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మనం టీస్ చేసుకుంటున్నప్పుడు కానీ లేదంటే ఐస్ క్రీమ్స్లో కానీ డైరెక్ట్ ఆ ఫ్రూట్ని వాడడం కుదరదు కదా, సలాడ్స్లో కానీ. అలాంటి సందర్భాల్లో మనం ఈ ఆకుల్ని వేయటం వల్ల మనకి ఆ రెసిపీ అనేది ఫ్లేవరు దక్కుతుంది, అలానే రెసిపీ కూడా కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. సో హెర్బల్ టీస్కి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేవారు, జెల్లీస్, ఐస్ క్రీమ్స్ తయారు చేయాలనుకునే వాళ్ళు ఆ పండ్ల వాసనని వెదజల్లుస్తుంటాయి. అలాగని పూర్తిగా పుదీనా సువాసన ఉండదని కాదు, రెండూ ఉంటాయి. అంటే రెండు కలిపిన ఒక కాంబినేషన్ అనుకోండి, వీటి

0: తో పాటు చాలా రకమైన భిన్నమైన రుచుల్లోనూ పుదీనా దొరుకుతుంది అదనమాట సంగతి. అండ్ చల్లగా ఉండేవేళ కాస్త అల్లాన్ని దంచి పుదీనాను దిట్టంగా వేసి అలా అల్లం చాయ్ చేసుకున్నాం అనుకోండి, అలా పక్కన వర్షం పడుతూ ఉంటే ఇలా అల్లం చాయ్ తాగుతూ ఉంటే అసలు మజానే వేరు. అంటే ఘాటన్ తీసుకురావడమే జింజర్ మింట్ ప్రత్యేకత కదా. సో పసుపు రంగు పచ్చ రంగు కలిపిన ఆకులతో తేలిగ్గా గుర్తుపట్టే ఆ జింజర్ మింట్ రుచితో అల్లం ఘాటును కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. అండ్ అలాగే నాన్ వెజ్ ఐటమ్స్లో కూడా దీన్ని ఎక్కువ వాడుతూ ఉంటారనమాట. సో అది వేసుకోవటం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది అండ్ మూడ్ బాగాలేనప్పుడు తలనొప్పిగా అనిపించడం ఇలాంటి వాటిని ఉన్నప్పుడు ఎక్కువ మంది అల్లం చాయ్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు అదనమాట సంగతి. సో నర్సరీల్లోనూ ఆన్లైన్లోనూ వీటిని ఎక్కువగా దొరికేస్తూ ఉన్నాయి కాబట్టి ఇలాంటివి ఏవైనా ఉన్నాయి అని అంటే కనుక చక్కగా ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ని మీరు కూడా ట్రై చేయండి అండ్ కొత్త కొత్తగా వంటల్ని కూడా తయారు చేసి జిహ్వానందాన్ని పొందండి అదనమాట సంగతి. సో ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉందాము. మన ఈనాటి జోరుగా హుషారుగా సూపర్ సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ మీకోసం వింటూ వినిపిస్తూ ఎంజాయ్ చేయండి 101.3 FM. నేను మీ ఆర్జే ప్రజ్ఞ, జస్ట్ స్టే ట్యూన్ వివిధ భారతి.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. దక్షిణ కొరియాకు చెందిన ఆటోమేటివ్ పవర్ ఎలక్ట్రానిక్స్ పాసివ్ కాంపోనెంట్స్ తయారీ సంస్థ మోటివ్ లింక్ సీఈఓ కిమ్ కి హాన్, ఇంటర్నేషనల్ సేల్స్ అండ్ రీసెర్చ్ జనరల్ మేనేజర్ వైద్య శర్మతో రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఈవీ విడిభాగాల ఉత్పత్తి, ఇంటిగ్రేట్ మాడ్యూల్, ఇతర ఈవీ మ్యాగ్నెటిక్స్ విడిభాగాలు తయారు చేసే యూనిట్ను ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు అవసరమైన విద్యుత్, నీరు, లాజిస్టిక్స్ వంటి మౌలిక సదుపాయాలతో కూడిన భూమి శ్రీ సిటీలో సిద్దంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు కలిగిన జిల్లాలో విశాఖపట్నం ఒకటని, ఇక్కడ నివసించే ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ మిగిలిన ప్రాంతాలకు ఆదర్శంగా నిలవాలని, ఆ దిశగా అధికారులు పనిచేయాలని భారత ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్ పేర్కొన్నారు. భారత ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్తో కలిసి కలెక్టరేట్లో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఈఆర్ఓలు కీలక పాత్ర పోషించాలని, పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎస్సీల అభివృద్ధికి ఈ ఏడాది ప్రభుత్వం 20,643 కోట్లు కేటాయించిందని, జనవరిలోపు 100% నిధులను ఖర్చు చేయాలని అధికారులకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. ఎస్సీ ఉప ప్రణాళిక నిధుల వినియోగంపై సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ ఎస్సీలు సమాజంలో అన్ని విధాలుగా అభివృద్ది చెందాలని, దానికి అనుగుణంగా అధికారులు కలిసి పనిచేయాలని పేర్కొన్నారు. ఈ ఏడాది అధిక మాసం రావడంతో తిరుమలలో 2 బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్లో జరిగే సాలకట్ల బ్రహ్మోత్సవాలకు గడువులోగా ఏర్పాట్లు పూర్తి చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలపై సమీక్షించారు. పొగాకు రైతుల సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించామని, ధర విషయంలో పొగాకు రైతులందరికీ ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తామని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు భరోసా ఇచ్చారు. టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో నిన్న రాత్రి పల్లెనిద్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను మెరుగైన జీవనోపాధి కోసం ఉపయోగించుకోవాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువట్రూప ఆవరణలో నైరుతి పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: నాణ్యతలు రాజీ లేదు,
2: ధరలో సాటి రాదు,
1: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
2: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
1: విజయ వంట నూనెలు.
3: ఎస్ వింటూ ఆస్వాదిస్తూ ఉన్నాం 101.3 ఎఫ్ఎం వివిధ భారతి అని 10:11 సమయం దగ్గర మనమున్నాం. అండ్ నేను మీ ఆర్జే ప్రజ్ఞ, మనమున్నాం ఈనాటి హర్వీలలో బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ నేను ప్లే చేస్తూ ఉంటాను. అండ్ దానికంటే ముందు ఒక చిన్న మాట మనం మాట్లాడుకోవాలి. టెక్నాలజీ ఎంత పెరిగిపోయినా కానీ అది మనకి యూజ్ అయినప్పుడే కదా మనం దాన్ని పూర్తిగా ఆస్వాదించగలం, దాన్ని పూర్తిగా వెల్కమ్ చేయగలం. ఇప్పుడు దేశ సరిహద్దుల్లో ఎత్తైన పర్వతాలు, మంచుతో కప్పబడిన ప్రాంతాలు చాలా ఉంటాయి. అండ్ ఇలాంటి విషయాల్లో విపత్కర వాతావరణం కూడా ఉంటుంది, అంటే సహజంగా వాతావరణం లేకపోవడం అన్నమాట. ఇప్పుడు నార్మల్గా మనకి వర్షాలు సీజన్లో వర్షాలు అండ్ సమ్మర్ సీజన్లో సమ్మర్ అట్లా కాకుండా ఒకరిని విపత్కర వాతావరణం ఉంటుందన్నమాట అక్కడ, అంటే సహజంగానే వాతావరణం అలా ఉంటుంది. సో అలాంటి టైంలో రవాణా వ్యవస్థలు అనేవి నిలిచిపోతాయి కదా. సో ఏవి ఆ ఎత్తులో అంటే ఎత్తైన పర్వతాల వరకు చేరుకోలేవు, కానీ దేశాన్ని కాపాడే సైనికులకి, స్థానిక ప్రజలకి అత్యవసర మందులు కానీ రేషన్ కానీ ఇవన్నీ చేరవేయటం ఒకప్పుడు ఒక అసాధ్యమైన సవాలుగా ఉండేదన్నమాట. కానీ ఈ సమస్యకి పరిష్కారంగా ఒడిశాలో భువనేశ్వర్కు చెందిన కొందరు ఎవరైతే ప్రతిభావంతులైన యువ ఇంజనీర్స్ ఉంటారో వాళ్ళంతా కలిసి ఏం చేశారంటే, మనం దీనికి ఒక పరిష్కారాన్ని అయితే కనిపెట్టే తీరాలి అని వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. సో కఠినమైన కొండ ప్రాంతం

0: తలకి భారీ భారీ వస్తువుల్ని ఆ డ్రోన్స్లో ఎలా మనం చేరవేయచ్చు అనే దాని మీద చాలా రీసెర్చ్ చేశారు. అంటే భారీ వస్తువుల్ని చేరవేసే అత్యాధునిక హెవీ లిఫ్ట్ డ్రోన్స్ అనొచ్చు వీటిని. సో ఈ హెవీ లిఫ్ట్ డ్రోన్స్ని విజయవంతంగా అభివృద్ధి చేశారనమాట. నార్మల్గా మనము చిన్న చిన్న ప్యాకెట్స్ కానీ లేదంటే మనం లైక్ సైన్స్ పరంగా తీసుకుంటే, అంటే హాస్పిటల్స్కి అత్యవసరంగా చేరవేయాల్సిన సందర్భాలు ఉన్నప్పుడు బ్లడ్ని తీసుకెళ్ళటం కానీ లేదంటే కొన్ని ఆర్గాన్స్ని మనం ఇక్కడి నుంచి అక్కడికి రోడ్ ట్రాఫిక్కి సంబంధం లేకుండా డ్రోన్ సహాయంతో ఒక హాస్పిటల్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మనం మార్చిన సందర్భాలను చూసాం. బట్ ఇక్కడ అలా కాదు, కఠినమైన కొండ ప్రాంతాలు ఉంటాయి అండ్ దాంట్లో కూడా భారీ వస్తువుల్ని చేరవేసే హెలీ లిఫ్ట్ డ్రోన్స్ అని విజయవంతంగా అభివృద్ధి చేయడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. అండ్ లడఖ్లో అత్యంత ఎత్తైన ప్రమాదకరమైన ఒమ్లింగ్లా అనే ఒక పర్వత ప్రాంతం ఉంది. ఆ ఒమ్లింగ్లాలో ఏకంగా 19,000 అడుగులకి పైగా ఎత్తులో ఈ డ్రోన్స్ని విజయవంతంగా ప్రయాణించేలా చేశారట. అంతేకాదు ఈ డ్రోన్స్ ఏకంగా 200 కిలోల భారీ సామాగ్రిని సైతం మోసుకెళ్లేలాగా ఆ ఇంజనీర్స్ అంతా రూపొందించడం జరిగింది. సో అప్పుడు అక్కడ ఏదైనా ఒక విపత్కర పరిస్థితి ఉన్నా అక్కడ ఉండే ప్రజలకు కానీ లేదంటే అక్కడ ఉండే ఆర్మీ పీపుల్కి కానీ చక్కగా కావాల్సిన సామాగ్రిని అందవేయటంలో ఈ డ్రోన్స్ కీలక రోల్ని ప్లే చేశాయనే చెప్పొచ్చు. అదనమాట సంగతి. వింటూ ఉండండి హర్విల్లో బ్యూటిఫుల్ సాంగ్స్తో పాటు మంచి ఇన్ఫర్మేషన్ కూడా. జస్ట్ స్టే ట్యూన్ 101.3 FM వివిధ భారతి. నేను మీ ఆర్జే ప్రజ్ఞ. 10:14 సమయం.
1: నాణ్యతలో రాజీ లేదు,
2: ధరలో సాటి రాదు,
1: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
2: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
1: విజయ వంట నూనెలు.

0: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
1: కాదు, ముందుగా పొదుపు,
0: ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు.
2: మరి ఆ కమ్మలు
0: వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
3: ఆర్బీఐ అంటోంది,
4: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: నాణ్యతలో రాజీ లేదు,
1: ధరలో సాటి రాదు,
0: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
1: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
0: విజయ వంట నూనెలు.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: చలి మను పరిమళ మనసుకి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బి. ఏలూరు జిల్లా నుజివాడ నియోజకవర్గంలోని ఆగిరిపల్లిలో 27 లక్షల రూపాయల వ్యయంతో 6B మెయిన్ రోడ్డు పక్కన నిర్మించనున్న డ్రైనేజ్ పనులకు మార్కెట్ యార్డ్ ఆవరణలో 24 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న రైతు బజార్ దుకాణాలకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి భూమి పూజ శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 3 కోట్లతో ఆగిరిపల్లి ఉన్నత పాఠశాల మోడల్ స్కూల్కు ప్రభుత్వం అనుమతినిచ్చిందని, విద్యాశాఖలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. రానున్న వర్షాకాలంలో గోదావరి నదికి వరదలు వచ్చే కారణంగా ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టాలకు కలగకుండా ఎదుర్కొనేందుకు సన్నద్దంగా ఉండాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. గోదావరి వరదలకు సన్నద్దత, ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు, జీఎస్టీ వసూళ్లు, ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రగతి తదితర అంశాలపై అధికారులతో దృశ్య సమీక్ష నిర్వహించారు. జూలై నుంచి అక్టోబర్ నెల వరకు తుపాన్లు, వరదలు వచ్చే అవకాశమున్నందున అటువంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టాలు సంభవించకుండా సంబంధిత శాఖల అధికారులు పటిష్టమైన ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని కోర్టుల్లోనూ ఈ నెల 11వ తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి ఎస్ శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. కేసుల కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను ఇరుపక్షాలకు వివరించి పరస్పర అవగాహన చర్యలు రాజీ ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశామని అన్నారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా ఎలాంటి కోర్టు ఫీజులు లేకుండా తక్కువ సమయంలో సామరస్యపూర్వకంగా వివాదాలకు శాశ్వత పరిష్కారం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజలు ఈ విలువైన అవకాశాన్ని వినియోగించుకుని తమ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. వ్యర్థాలను సేకరించేవారు జీవనోపాధి మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. గుంటూరులో నిన్న ఆయన మాట్లాడుతూ వారు సేకరించే వ్యర్థాలకు మెరుగైన ధర లభించేలా చర్యలు తీసుకోవడంతో పాటు వారికి గుర్తింపు కార్డు, ఆరోగ్య బీమా వంటి సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలతో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఐటీ రంగం మరింత బలోపేతమవుతుందని పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ తెలిపారు. విశాఖపట్నం రుషికొండ ఐటీ హిల్స్లో ఐటీ సంస్థ కార్యాలయాన్ని ఆయన నిన్న ప్రారంభించి మాట్లాడుతూ రాష్ట్రంలో ఐటీ సంస్థల విస్తరణకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని అన్నారు. బెంగళూరు, హైదరాబాద్ వంటి నుంచి ఐటీ నిపుణులు విశాఖపట్నానికి రావడం నగరం ప్రధాన ఐటీ కేంద్రంగా ఎదగబోతుందనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

ఎస్వింటూ వినిపిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నా 101.3 ఎఫ్ఎం వివిధ భారతి. అండ్ నేను మీ ఆర్జే ప్రజ్ఞ సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఆర్జే కూడా సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. అండ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ రాకింగ్ అండ్ ఎంజాయ్ ద వీకెండ్ ఆల్సో. టాటా, బై బై.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

హాయ్ హలో నమస్తే అస్సలాం వలైకుమ్ వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఈ సరదా సమయంలో మిమ్మల్ని అందరినీ అలరించడం కోసం మీ ముందుకు వచ్చేసాను నేను మీ అన్వర్. మరిక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఇవాళ మన ప్రోగ్రామ్స్ అన్నీ వన్ బై వన్. స్టూడియోలో సమయం చూస్తే ఎగ్జాక్ట్గా 11:07. మరి 11 to 12 అంటే మనమంతా సినిమా కబుర్లలో ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. అందుకే ఈరోజు మీకోసం నేను సినిమా నగరాన్ని అంతా చుట్టేసి వచ్చి ఎన్నో కబుర్లని మూట కట్టుకొచ్చా, వాటిని మీకు చెప్పేస్తా. మరి మీరు కూడా విని ఆనందించాలి కదా. అందుకంటే ముందు ఒక మంచి సూపర్ హిట్ కూల్ సాంగ్తో మనం ఈనాటి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దాం. అందుకే మీకోసం వచ్చేస్తుంది అలా వైకుంఠపురంలో మూవీ నుంచి ఈ టైటిల్ ట్రాక్ వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా సినిమా కబుర్లలో. ఇప్పుడు నేను చెప్పబోతున్న సినిమా కబుర్ అయితే కనుక మామూలు న్యూస్ కాదు భయ్యా. బేసిక్గా ఇది కనుక నిజమైతే ఒక బాక్స్ ఆఫీస్ అంతా షేక్ అవ్వడం ఖాయం భయ్యా. ఎందుకే ఆ న్యూస్ ఏంటంటే, మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మరియు జూనియర్ ఎన్టీఆర్ గారుల కాంబినేషన్లో ఒక కొత్త చిత్రం రాబోతుంది కుమారస్వామి గారి కథాంశంతో అన్న విషయాన్ని మనందరం ఇప్పటిదాకా ఆల్రెడీ వినేశాము. బట్ ఈ సినిమా మైత్రిరాజకల్ టచ్తో కాస్త థ్రిల్లింగ్ స్టోరీగా తీర్చిదిద్దబోతున్నారట. ఈ సంగతి కూడా మనకు తెలిసినదే. కానీ ఇప్పుడు సినిమా సర్కిల్లో వినిపిస్తున్న న్యూస్ ఏంటో తెలుసా? చెబుతా, ఆ కొత్త న్యూసే మీకు చెప్పడం కోసమే ఉన్నా. ఈ సినిమా కోసం మైథలాజికల్ టచ్తో పాటు కాస్త భారీగానే సైంటిఫిక్ టచ్ కూడా ఉండే ఛాన్స్ చాలానే ఉందని టాక్ జరుగుతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించి స్క్రిప్ట్ విషయంలో కాస్త మరొక వర్షన్ కూడా యాడ్ చేస్తున్నారు అని ఈ విషయాన్ని కాస్త అక్కడున్న సినిమా సర్కిల్ వాళ్ళు బాగానే చెబుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే భయ్యా, త్రివిక్రమ్ గారు మరో సరికొత్త జోనర్లోకి అడుగు పెట్టినట్టే. ఆ జోనర్లో ఇంకా ఎన్నెన్నో చిత్రాలు మనం చూడబోతున్నట్టే. ఖచ్చితంగా ఈ విషయం నిజమవుదాని నిజం అవ్వాలనే కోరుకుందాం భయ్యా. బాగుంటుంది, మైథలాజికల్ అలాగే సైంటిఫిక్ ఈ రెండు జోడిస్తే మామూలుగా ఉండదు భయ్యా. ఇక సినిమా బాక్సాఫీస్ షేక్ కాదు కదా, షేక్ షకల్ అయిపోవడమే. అలా ఉండదన్నమాట సంగతి. మరి ఎంత మంచి న్యూస్ విన్న తర్వాత ఒక మంచి పాట కూడా వింటే బాగుంటుంది కదా. అందుకే మీకోసం దేవరమ్మ నుంచి ఈ ఫియర్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆర్టిస్ట్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సినిమా కబుర్లలో మన ఇప్పుడు నెక్స్ట్ మీకోసం నేను చెప్పబోతున్నటువంటి ఆ సినిమా సంబంధించినటువంటి కబురు ఏమిటి అంటే, చెన్నై లవ్ స్టోరీ అంటూ యూత్ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నుంచి వస్తున్న కొత్త మూవీ ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి టీజర్స్ చూస్తుంటే మంచి ఫీల్ గుడ్ మూవీలాగే కనిపిస్తుంది. మరి ఈ సినిమా కోసం ప్రత్యేకించి మన మల్లుడి బ్రహ్మ మణి శర్మ గారు కూడా ఒక కొత్త తరహా మ్యూజిక్ని అయితే కనుక ఇంట్రడ్యూస్ చేయబోతున్నారట. బేసికల్గానే మనకి మణి శర్మ గారి మ్యూజిక్ అంటే పూనకాలు మామూలుగా రావు, ఆ మ్యూజిక్లో ఉన్నటువంటి ఆ మాధుర్యమే వేరు. సో మరి ఇప్పుడైతే కనుక ఈ సినిమా స్టోరీ మనం రొటీన్గా చూసేటువంటి లవ్ స్టోరీ థీమ్తో ఉండదట. మంచి ఫీల్ గుడ్ మూవీలో ఉంటూనే ఈ సినిమాలో ఒక రెగ్యులర్ ఫార్మాట్ కాకుండా ఒక కొత్త పాయింట్తో ఇంతవరకు తెలుగు తీర మీద ఎవ్వరూ చూడని విధంగా ఈ కథాంశం ఉండబోతుంది అంటున్నారు మూవీ టీం వాళ్ళు. నిజంగా ఈ సినిమా కోసం అయితే కనుక ఒక కొత్త తరహా మ్యూజిక్ మణి శర్మ గారు ఇచ్చారు అంటే ఇక సినిమా రేంజ్ ఎలా ఉంటుందో చెప్పవలసిన పని లేదనుకుంటా. చూద్దాం మరి ఈ సినిమా కూడా మరొక బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మరి మీకోసం ఇస్తున్న సాంగ్ అయితే రెడీగా ఉంది ఫ్రమ్ ది మూవీ వినరో భాగ్యము విష్ణు కథా మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు. ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే.

0: వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సినిమా కబుర్లలో మరి తర్వాత మీకు చెప్పబోతున్నటువంటి సినిమా కబురు ఏమిటి అంటే, మన విజయ్ దేవరకొండ మరియు డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ ఈ కాంబినేషన్ అంటే ఆల్రెడీ ఒక మంచి హిట్ పేరు అనే టాక్ ఉంది. మరి ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్లో మరొక చిత్రం రాబోతుంది, అదే రణబలి. నిజానికి ఈ మూవీని సెప్టెంబర్లో రిలీజ్ చేయాలని చెప్పి అనుకున్నారంట ఈ టీం వాళ్ళంతా. కానీ కొన్ని ప్రత్యేకమైన సీన్ల కోసం కాస్త టైం లేట్ అయినా పర్లేదు, కానీ బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి ఆడియన్స్ అంతా సినిమా హాల్లో అని చెప్పి కొత్తగా ఏదో కాస్త సీన్స్ని యాడ్ చేసి వాటిని ఒక భారీ స్థాయిలోనే ప్లాన్ చేస్తుందట మూవీ టీం. ఈ సీన్స్ అయితే కనుక మనకి థియేటర్లో చూసినప్పుడు విజువల్ వండర్లో ఒక కొత్తదనాన్ని ఇస్తుందట చూసేంతసేపు. మరి చూడాలి, మరి ఇటువంటి సీన్లు చూడడానికి ఆడియన్స్ అంతా ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం భయ్య. ఎన్నిసార్లు వచ్చినా, ఎన్నిసార్లు చేసినా, ఎంతమంది చేసినా ఆదరిస్తూనే ఉంటాము, ఎందుకంటే మనమంతా సినిమా అభిమానులు కదా భయ్య. అంతకు మించి ఇంకేం చేయగలం? నచ్చితే 2, 3, 4 అబ్బే లెక్కతో సంబంధం లేదు, చూస్తూనే ఉంటాం, అంతే అదనమాట సంగతి. మరి మీకోసం ఇప్పుడు మరొక సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ టాక్సీ వాళ్ళ నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తుండీ, స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం సినిమా కబుర్లలో మరి నెక్స్ట్ మీకోసం చెప్పబోతున్నటువంటి సినిమా కబుర్ అయితే కనుక నిజంగా భయ్యా, నిజమైతే అద్భుతమే భయ్యా, ఎందుకంటే మామూలుగా ఉండదు భయ్యా. ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి కాంబినేషన్ సెట్ అయినట్టే అని అనుకోవచ్చు. ఇంతకీ విషయం ఏంటంటే భయ్యా, మన సెన్సిబుల్ అండ్ క్లాసీ డైరెక్టర్ అయినటువంటి శేఖర్ కమ్ముల గారు ఇప్పుడు మరొక కొత్త చిత్రం కోసం సిద్ధమైపోయారట. ఆల్రెడీ ఈయన సినిమాలంటేనే ఒక సెన్సిబుల్గా చాలా మంచి గ్రిప్పింగ్గా ఉంటూ ఉంటాయి. మరి అటువంటి ఆయన సినిమాలోకి హీరో అంటే ఎలా ఉండాలి కదా, మరి ఆ తీసే ఆ కథలోకి మన క్యూట్ హీరో దుల్కర్ సల్మాన్ గారు కూడా ఈ సినిమాకైతే ఫిట్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పి ఆల్రెడీ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయట. దుల్కర్ సల్మాన్ గారు కూడా ఈ సినిమా గురించి అయితే కనుక కాస్త పాజిటివ్గానే రెస్పాండ్ అవుతున్నారు అని సినిమా సర్కిల్లో వినిపిస్తున్న టాక్. ఒకవేళ ఇదే కనుక నిజమైతే భయ్యా, ఒక పక్కనేమో శేఖర్ కమ్ముల గారి టేకింగ్, ఇంకో పక్కన క్యూట్ క్యూట్ లుక్స్తో తనదైన నటనతో అలరించేటువంటి దుల్కర్ సల్మాన్ గారు, వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే ఖచ్చితంగా అది ఈ ఇయర్లో వచ్చేటువంటి మరొక బ్లాక్ బస్టర్ హిట్ అని మనం ఆల్మోస్ట్ ఇక్కడ డిసైడ్ అయిపోవచ్చు అనమాట. చూద్దాం ఈ కాంబినేషన్ ఎంత తొందరగా సెట్ అయ్యి ఎంత తొందరగా సెట్ మీదకి వెళ్ళిపోయి మనం ముందుకు వచ్చేస్తే అంత బాగుంటుంది కదా. అంతే కదా మరి, అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం ఫిదా అండ్ అలాగే సీతారామం ఈ మూవీస్ నుంచి రాబోతున్న సూపర్హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ చేస్తూ రండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బి. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రతిపక్ష నాయకులు ఆంగస్ టేలర్ను కలిశారు. ఈ సందర్భంగా రక్షణ, వాణిజ్య, విద్య, ఇండో పసిఫిక్, భద్రత, పెట్టుబడులు, ప్రజల మధ్య సంబంధాలు వంటి కీలక రంగాల్లో భారత్ ఆస్ట్రేలియా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని ఉమ్మడి నిబద్దతను ఇరువురు నాయకులు మరోసారి పునరుద్ఘాటించారు. ఖరీఫ్ నుంచి రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు గోతాలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని, రైస్ మిల్లర్ల ప్రమేయం ఉండదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. రైతులే ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తే రవాణా ఖర్చులు నేరుగా వారి ఖాతాల్లో 48 గంటల్లోగా జమ చేస్తామని చెప్పారు. రేషన్ దుకాణాల ద్వారా స్టీముడ్ బియ్యాన్ని పంపిణీ చేస్తామని, అందుకనుగుణంగా మిల్లర్లు డ్రయర్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. 2 ఏళ్ల ధాన్యం సేకరణ, వచ్చే ఖరీఫ్ సేకరణకు సన్నద్దతపై విజయవాడలో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని 2 ఏళ్ల ధాన్యం సేకరణ వివరాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సందర్శించి పనుల పురోగతిని సమీక్షిస్తారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. అదే రోజు పోలవరం పర్యాటక హబ్ డిజైన్లను పరిశీలించి ఖరారు చేస్తారని తెలిపారు. గోదావరి ఔన్నత్యాన్ని చాటేలా మ్యూజియం ఏర్పాటు చేస్తామని, జలక్రీడలు, ఆధ్యాత్మిక పర్యాటకం, రిసార్ట్లు, అమ్యూజ్మెంట్ పార్కులను అభివృద్ది చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. దీర్ఘకాలిక అనారోగ్యాల కారణంగా ప్రతి ఏటా 10 మందిలో 7 మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, ఉబ్బసం, గుండె జబ్బులతో సహా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ఏటా జూలై 10వ తేదీన దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఎస్సీ విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించేందుకు ప్రభుత్వం కొత్తగా 3 ఎక్సలెన్స్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. ఇక్కడ ఇంటర్మీడియట్తో పాటు జేఈఈ, నీట్కు శిక్షణ అందిస్తారు. విశాఖ, గుంటూరు జిల్లా తాడికొండ, తిరుపతి జిల్లా కోట ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. 2026-27 నుంచే వీటిని అమల్లోకి తీసుకొచ్చేలా అధికారులు కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేశారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పనుల్లో 2024-25 సంవత్సరాలకు గాను ఆంధ్రప్రదేశ్ దేశంలో 2వ స్థానంలో నిలిచిందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్ కృష్ణతేజ తెలిపారు. నిరంతర సమీక్షలు, క్షేత్రస్థాయిలో నాణ్యత పరిశీలన వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
3: 101.3.

0: రేడియో ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వెల్ మరి యా ఫ్రెండ్స్, మీరు థాట్ షూమ్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మరి స్టూడియోల సమయం చూస్తే 12:07. మరి ఈ టైంలో మనమంతా మీకు తెలుసా అంటూ జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ ఉంటాము. సో ఈరోజు నాకు తెలిసిన విషయాలు, మనం తెలుసుకుందాం అనుకున్న విషయాలు ఎన్నో వాటిని అయితే తీసుకొచ్చాను, వాటన్నిటిని మీతో పంచుకుంటాను. అంతకంటే ముందు ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్తో స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ కార్యక్రమాన్ని. వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాటం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా మీకు తెలుసా కార్యక్రమంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి మాట్లాడుకుంటూ, మరిప్పుడు మీకు చెప్పబోతున్న విషయం అయితే కనుక భయ్యా, ఇందులో చాలా వరకు విషయం మనకు తెలిసినదే కానీ తెలియనిది కూడా రవ్వంత దాగి ఉన్నది. అదేంటో చెప్పేస్తా. మానవుని కంటే ఎన్నో ఏళ్ల ముందు నుంచే ఈ డైనోసార్లు అనేవి భూమి మీద ఉండేవి, మనకంటే ముందే పుట్టాయి అని మనం ఎన్నో పుస్తకాల్లో చదువుకుంటూ ఉన్నాము, వింటూ ఉన్నాము, చెబుతూ ఉన్నాము. కానీ వాటికన్నా ముందే ఒక జాతి, ఒక జీవి ఈ నేల మీద పుట్టి ఇప్పటికీ మనతోనే కలిసి జీవిస్తుందన్న విషయం మీకు తెలుసా? అవునా, అదేంటి భయ్య అంటారా? చెప్తాను భయ్య, నేను తెలుసుకున్నప్పుడు ఎట్లాగే అవక్క అయ్యాను. ఇంతకీ విషయం ఏంటంటే, ఆ జీవి ఇంకేదో కాదు భయ్య, మిడత. అవును భయ్య, మిడతలు మనకన్నా డైనోసార్ల కన్నా ఈ భూమి మీద పుట్టిన జీవులలో సూపర్ సీనియారిటీ కలిగి ఉన్నాయి. ఎప్పుడూ ఓ తగ్గ ఇరిటేట్ చేస్తూ ఉంటాయి మిడతలు, కానీ అనుకుంటూ ఉంటాం వా అవి మనల్ని డిస్టర్బ్ చేయట్లే, మనమే వాటిని డిస్టర్బ్ చేస్తున్నాం, ఎందుకంటే ఈ భూమి మనది అనుకుంటున్నాం. కాదు కదా, మనకంటే ముందు పుట్టి ఇక్కడ జీవిస్తున్నటువంటి ఆ మిడతలదే. సో అవి కాలక్రమేణా ప్రపంచంతో పాటు కాలగమనంలో అలా పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ అలా మనతో పాటు కలిసి పెరుగుతూ ఉన్నాయన్నమాట, అది సంగతి. సో ఈసారి ఇప్పుడన్నా మిడత కనబడితే హాయ్ సీనియర్ అన్నాం, ఇంకా అంత మంచి ఇంకేం చేయగలం భయ్యా, అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం మరొక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ వినయ విధేయ రామ నుంచి. వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: Oh baby, you are so beautiful, full. No, okay, until let's just chill, chill. Ni kallalone unde munda.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: అరే మోహన్ భాయ్, కాఫీ బిజీ లగ్ రహే హో.
2: మే సోచ్ రహా హూ కి బిజినెస్ షురూ కరూ. ఏక్ ఏజెంట్ నే కహా కి ముద్రా లోన్ జల్దీ శాంక్షన్ కర్వా దేగా, బస్ ప్రాసెసింగ్ ఫీస్ ఆర్ లీగల్ ఫీస్ దేనీ హోగి. పేమెంట్ లింక్ భీ భేజా హై.
1: అరే మోహన్ భాయ్, ప్రధానమంత్రి ముద్రా యోజనా మే కోయి ఏజెంట్ నహీ హోతా హై. ధోకేబాజ్ నకలీ వెబ్సైట్, శాంక్షన్ లెటర్స్ ఔర్ దస్తఖత్ సే లోగో కో ఫసాతే హై.
2: సచ్?
1: సీధా బ్యాంక్ యా విత్త సంస్థా మే జావ్ యా సర్కారీ వెబ్సైట్ సే లోన్ అప్లై కరో. సతర్క్ రహే ఔర్ ఆన్లైన్ ఠగో సే బచే.
2: సమజ్ గయా.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో వార్తల్ని వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు న్యూజిలాండ్లో పర్యటిస్తారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా క్లీన్ ఎనర్జీ ద్వారా తీర్చడం

0: ఇది రెండవసారని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం సవరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 2 రోజుల పాటు న్యూజిలాండ్లో పర్యటిస్తారు. మోదీకి స్వాగతం పలికేందుకు ఆక్లాండ్లో ముమ్మరంగా ఏర్పాట్లు జరిగాయి. ప్రవాస భారతీయులతో పాటు న్యూజిలాండ్ ప్రజలు ఆయనకు స్వాగతం పలికేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. న్యూజిలాండ్ ప్రస్తుతం తమ మావోరీ నూతన సంవత్సరమైన మతారీకి పండుగను జరుపుకుంటోంది. ఇది ఆశాభావం, సరికొత్త ప్రారంభాలకు చిహ్నం. దాదాపు 4 దశాబ్దాల్లో ఒక భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ను సందర్శించడం ఇదే తొలిసారి. ఈ 2 విశేషాలు ఒకేసారి జరగడం ఈ పర్యటనకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యతను చేకూర్చింది. భాగస్వామ్య సాంస్కృతిక విలువలు, పరస్పర గౌరవంతో కూడిన భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇదొక గొప్ప అవకాశంగా భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్తో కలిసి ప్రతిష్టాత్మకమైన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ను సందర్శించారు. ఈ పర్యటన భారత్ ఆస్ట్రేలియా సంబంధాల్లో క్రీడా దౌత్యం పెరుగుతున్న ప్రాముఖ్యతను చెబుతోంది. ఇరువురు నాయకుల మధ్య క్రికెట్ సహకారం, క్రీడా మౌలిక సదుపాయాలు, అథ్లెట్ల అభివృద్ది, పరస్పర జ్ఞానాన్ని పంచుకోవడం, ఐపీఎల్ బీబీఎల్ భాగస్వామ్యంతో పాటు 2032 బ్రిస్బేన్ ఒలింపిక్స్, భారతదేశ 2036 ఒలింపిక్స్ బిడ్తో సహా రాబోయే ప్రధాన అంతర్జాతీయ క్రీడా ఈవెంట్ల ముందస్తు సహకారంపై చర్చలు జరిగాయి.
1: భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ కా రోమాంచ్ ఔర్ దూసరా యే ఎహ్సాస్ కి దోనో దేశో మే క్రికెట్ కేవల్ ఏక్ ఖేల్ నహీ లేకిన్ ఏక్ సాజా జునూన్ హై. లేకిన్ ఆజ్ యహాన్ కోయి లాస్ట్ ఓవర్ ఫినిష్ కా ప్రెషర్ నహీ హై. ఆజ్ యహాన్ కేవల్ ఖేల్ కి ఖుషీ హై, హమారీ మిత్రతా కి గర్మజోషీ హై ఔర్ ఫ్యూచర్ చాంపియన్స్ కి ఎనర్జీ హై.
0: ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు, రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. తన సిఫారసులను ఖరారు చేయడానికి ముందు సమాజంలోని వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రక్రియలో భాగంగా ఈ కమిటీ గోవాలో పర్యటిస్తోంది. పార్లమెంటు సభ్యులు పీపీ చౌదరి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్టన సవరణ బిల్లు 2024ను పరిశీలిస్తోంది. ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా కమిటీ రాష్ట రాజకీయ కార్యనిర్వాహక వర్గం, గోవా శాసనసభ సభ్యులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు, ప్రధాన ఎన్నికల అధికారి, రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులు, విద్యావేత్తలు, పరిశ్రమ ప్రతినిధులు, మీడియా సంస్థలు, ఇతర భాగస్వాములతో సంభాషిస్తుంది. కమిటీ దేశవ్యాప్త అవగాహన కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ముంబై, డెహ్రాడూన్, చండీగఢ్, షిమ్లా, బెంగళూరు, గాంధీనగర్లలో ఇటువంటి సంప్రదింపులు జరిపింది. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా క్లీన్ ఎనర్జీ ద్వారా తీర్చడం ఇది రెండవసారని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఈ నెల 6వ తేదీన మొత్తం విద్యుత్ సరఫరాలో పునరుత్పాదక ఇంధన వనరుల వాటా 50.2% ఉందని జోషి పేర్కొన్నారు. దేశ స్వచ్ఛ ఇంధన వ్యవస్థ విశ్వసనీయతకు ఇదొక నిదర్శనమని మంత్రి అభివర్ణించారు. భారత్ స్థిరమైన పర్యావరణ అనుకూల వృద్ధిని వేగంతో, దృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. నీతి ఆయోగ్ సభ్యురాలు డాక్టర్ జోరామ్ అనియా, యునిసెఫ్ ఇండియా ప్రతినిధి సింధియా బృందంతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. బాలల కేంద్రీయ అభివృద్ది, పాఠశాల విద్య, మానవాభివృద్దిపై పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడంపై వీరు చర్చించారు. ముఖ్యంగా ఆకాంక్షాత్మక జిల్లాలు, బ్లాకుల్లో సురక్షితమైన, అందరికీ సమానమైన అభ్యాసం, ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా నైపుణ్యాలు, ఉపాధ్యాయ విద్య, విద్యార్థుల సంక్షేమం, సైబర్ భద్రత, డిజిటల్ సెక్యూరిటీ వంటి అంశాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయి. ఈ సమావేశంలో డాక్టర్ అనియా మాట్లాడుతూ విధాన రూపకల్పన,

సమాజ భాగస్వామ్యం, విపత్తులను తట్టుకునే సామర్థ్యం, బాలల సంక్షేమం, విద్యా ఫలితాలను మెరుగుపరచడంలో మహిళా స్వయం సహాయక సంఘాల పాత్రను గురించి వివరించారు. పశ్చిమ బెంగాల్ రాజ్యసభ ఉప ఎన్నికలకు తమ అభ్యర్థులుగా సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితాదేవ్, ప్రకాష్ చిక్ పేర్లను బీజేపీ ప్రకటించింది. ఈ స్థానాలకు ఈ నెల 24న ఉప ఎన్నికలు జరగనున్నాయి. అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఈ ముగ్గురు నాయకులు నిన్న బీజేపీలో చేరారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు మషద్లోని ఇమాం రెజా మజార్ వద్ద ముగిశాయి. ఆయనకు చివరిసారిగా వీడ్కోలు పలికేందుకు వేలాది మంది మద్దతుదారులు అక్కడకు తరలివచ్చారు. ఆయన పెద్ద కుమారుడు సయ్యద్ ముస్తఫా ఖమేనీ మతపరమైన ప్రార్థనలు నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. ఈ ఘటన పశ్చిమాసియా ప్రాంతమంతటా తీవ్రమైన ఘర్షణలకు దారితీసింది. ఉత్తరాఖండ్లో ఈరోజు అక్కడక్కడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది. రాబోయే 3-4 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్టల్లో భారీ వర్షాలు కురవ్వచ్చని ఆ శాఖ పేర్కొంది. అదే సమయంలో కర్ణాటక, కేరళ, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. మహిళల క్రికెట్లో లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరిగే టెస్టు మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది. భారత్ ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్లు తలపడ్డం ఇది 16వసారి. గత 15 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ కేవలం ఒకే ఒక్కసారి విజయం సాధించగా భారత్ 3 విజయాలను తన ఖాతాలో వేసుకుంది. మిగతా 11 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ఫీఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్స్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఈ విజయంతో ఫ్రాన్స్ చరిత్రలోనే తొలిసారిగా వరుసగా 3వసారి ప్రపంచకప్ సెమీఫైనల్కు చేరుకుంది. ఇక ఈ రాత్రి జరగనున్న 2వ క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్, బెల్జియం దేశాలు తలపడతాయి. మిగిలిన చివరి 8 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో నార్వే జట్టు ఇంగ్లాండ్ జట్టుతో, అలాగే డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఆదివారం ఉదయం స్విట్జర్లాండ్తో తలపడుతుంది. కువైట్ పర్యటన ముగించుకుని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఒమన్ చేరుకున్నారు. ఒమన్ విదేశాంగ మంత్రి మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ షేక్ అహ్మద్ అల్ మస్కారీ ఆయనకు స్వాగతం పలికారు. ఒమన్ పర్యటనను పూర్తి చేసుకున్న తర్వాత ఆయన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 2028-29 కాలపరిమితికి సంబంధించి భారతదేశ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించడానికి న్యూయార్క్ వెళతారు. ఆ తర్వాత 3వ భారత యూరోపియన్ యూనియన్ వాణిజ్య సాంకేతిక మండలి సమావేశానికి హాజరు కావడానికి, అలాగే యూరోపియన్ యూనియన్, బెల్జియం దేశాల విదేశాంగ మంత్రులతో చర్చలు జరపడానికి ఈ నెల 14-15 తేదీల్లో బ్రస్సెల్స్ సందర్శిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు న్యూజిలాండ్లో పర్యటిస్తారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు, రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా క్లీన్ ఎనర్జీ ద్వారా తీర్చడం ఇది 2వసారని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ఆర్టీఎం చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున మీకు తెలుసా కార్యక్రమంలో. మరి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్న విషయం చాలామందికి తెలిసి ఉండొచ్చు, ఇంకా చాలామందికి తెలియకపోయి ఉండవచ్చు. బట్ ఏదేమైనా విషయాలు అయితే ముందు తెలుసుకుందాం. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే భయ్యా, ఇప్పుడున్న రోజుల్లో సెల్ ఫోన్ లేని మనిషిని వెతకడం, అసలు అటువంటి మనిషి కనబడడం అనేది చాలా కష్టమేమో. ఎందుకంటే ఇప్పుడు అందరూ సెల్ ఫోన్లు అంటే ఇట్టే చేతిలో అమరిపోయే సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఓ తెగ విరివిగా వాడేస్తున్నారు ఈ సెల్ ఫోన్లని. ఇప్పుడంటే అసలు ఎలా పడితే అలాగే వాడేస్తున్నాం, కానీ ఒకప్పుడు అంటే అప్పట్లో సెల్ ఫోన్ కనిపెట్టిన రోజుల్లో ఉన్న చూసారా ఆ మొదటి రోజుల్లో, అప్పుడు మొట్టమొదట సెల్ ఫోన్ కనిపెట్టినప్పుడు దాని బరువు ఎంత తెలుసా భయ్యా? 1 కేజీ పైన ఉండేదంట దాని బరువు. మరి అంత పెద్ద సెల్ ఫోన్ను మొయ్యాలి అంటే ఎవరన్నా పాకెట్లో పెట్టుకుంటావా? అబ్బే పని అయిందా లేదా అని చెప్పి మాట్లాడి పక్కన పడేసి అవసరమైతే ఇంకో పనులు కూడా పెట్టుకుంటాం అది మొయ్యడానికి. అలా ఉండేదట, ఒక పెద్ద గ్రానైట్ రాయిలాగా. నిజంగా ఏమాటగా మాట భయ్యా, ఓల్డెన్ డేస్ ఈజ్ వెరీ గోల్డెన్ డేస్ అంటారు. నిజంగా ఆ రోజులు ఇప్పుడు వస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది కదా, ఎందుకంటే సెల్ ఫోన్ల కన్నా కాస్త అయినా దూరంగా ఉండొచ్చేమో అన్న ఫీలింగ్ కలిగే అవకాశం ఎంత మాత్రం లేకపోలేదు. అదన్నమాట సంగతి. మరి మరి మీకైతే ఏమనిపిస్తుంది చూద్దాం. మళ్ళీ అలాంటి రోజులు వస్తే ఏమో ఏమో గుర్రం ఎగరావచ్చు అని అంటూ ఉంటారు కదా, చూద్దాం అదన్నమాట మ్యాటరు. మరి ఇప్పుడైతే మీకోసం పెద్ద మూవీ నుంచి ఒక మంచి సంప్రదాయబద్ధమైన పాట వస్తుంది, విని ఎంజాయ్ చేయండి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్మడి యువర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న మీకు తెలుసా జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి మాట్లాడుకుంటూ, మరి ఇప్పుడు నెక్స్ట్ మీకోసం చెప్పబోయే విషయం ఏమిటి అంటే, మనలో చాలామంది కొంతమందితో మాట్లాడేటప్పుడు మనకి తెలియకుండానే ఆటోమేటిక్గా కాస్త స్వరాన్ని తగ్గించి మృదువుగా మాట్లాడుతూ ఉంటాము. ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడన్నా అనిపించిందా? కనీసం అబ్జర్వ్ చేశారా? మన బ్రెయిన్లో అంతకు ముందే మనం ఎలా ఉండాలి అనే ఒక ఆలోచన చేసినప్పుడు, కొత్త వారితో మాట్లాడేటప్పుడు వారిని కాస్త ఇంప్రెస్ చేయాలి అని మనమే మన మెదడుకి ఇంతకు ముందు ఇచ్చేటువంటి సంకేతం, అదే ఇన్స్ట్రక్షన్ కావచ్చు అని అంటున్నారు చాలామంది మేధావులు. చూద్దాం మరి ఇది నిజమా కాదనేది మనం టెస్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అందులో నిజం లేకపోలేదు కాబట్టి, అదనమాట సంగతి. ఇదండి ఈనాటి మన ఈ మీకు తెలుసా కార్యక్రమం. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా, మరి ఇప్పుడు రాబోతున్న పాటలు కూడా వింటూ ఎంజాయ్ చేస్తూనండి. తర్వాత మనం కలుసుకుందాం ధీరా కార్యక్రమంలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనండి, ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బే. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ తో మంత్రులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. పలు కీలక అంశాలకు సంబంధించి సమావేశంలో మంత్రివర్గం చర్చిస్తోంది. ముఖ్యంగా రెండో దశ పూలింగ్ ఏరియాలో 1.50 లక్షల రుణమాఫీ అంశంతో పాటు రాజధాని టౌన్షిప్లో అంతర్జాతీయ స్కూల్ ఏర్పాటు వంటి అంశాలపైన కూడా చర్చ జరుగుతోంది. నైపుణ్యం కలిగిన నిపుణులు, సంస్థలు, ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ వల్ల భారత్ అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదుగుతోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఢిల్లీలో జరిగిన సీఐఐ నేషనల్ జీసీసీ బిజినెస్ సమ్మిట్ను ఉద్దేశించి మాట్లాడుతూ మంత్రి, దేశంలో ప్రస్తుతం 2100 కంటే ఎక్కువ జీసీసీలు ఉన్నాయని, ఇవి 23 లక్షల మంది నిపుణులకు ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తూ ఏటా దాదాపు 100 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయని తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఓటర్లు వారి వివరాలు నింపే ఎన్యూమరేషన్ పత్రాలను వెనక్కి ఇవ్వడానికి 5 రోజులు మాత్రమే సమయముంది. రాష్ట్రంలో మొత్తం 4,16,27,694 మంది ఓటర్లకు 4,15,41,753 మందికి ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ పూర్తి చేశామని, వాటిలో 3,07,68,932 మంది ఓటర్లకు సంబంధించిన పత్రాల డిజిటలైజేషన్ పూర్తయిందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువట్రో పావురంలో నైరుతి పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలుగు భాష సాహిత్య వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే లక్ష్యంతో 3వ అంతర్జాతీయ తెలుగు రచయితల మహాసభలను ఈ నెల 11-12 తేదీల్లో విజయవాడలో నిర్వహిస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మహాసభల గౌరవాధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. కేబిఎన్ కళాశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2 రోజుల పాటు జరిగే మహాసభల్లో దేశ విదేశాల నుంచి ప్రముఖ రచయితలు, కవులు పాల్గొని తెలుగు భాషాభివృద్దిపై చర్చిస్తారని తెలిపారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని కోర్టుల్లోనూ ఈ నెల 11వ తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి ఎన్ శ్రీదేవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేసుల కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను ఇరుపక్షాలకు వివరించి పరస్పర అవగాహన, చర్చలు, రాజీ ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశామని అన్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ 3 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
3: 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు తాత్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 1 గంట దాటేసి 7 నిమిషాలు కూడా అయిపోయింది. మరి ఈ టైంలో మనమంతా ధీరా అంటూ ఉమెన్స్ ప్రోగ్రామ్ గురించి, వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఇప్పుడు మనం వారి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సో మరి నేను ఈరోజు అయితే కనుక ఈ ధీరా కార్యక్రమంలో ఇప్పుడున్నటువంటి వాతావరణంలో ఆడవారికి సంబంధించినటువంటి, వారికి ఉపయోగపడేటువంటి హెల్త్ టిప్స్ గురించి అయితే చెప్పేస్తూ ఉంటాను. వాటన్నిటిని మీకు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి అంతకంటే ముందు మీకోసం ఒక మంచి సూపర్ హిట్ సాంగ్తో మీకోసం స్టార్ట్ చేస్తున్నాను. ఈనాటి ఈ ధీరానే వింటూ ఎంజాయ్ చేస్తుండండి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ. బేసిక్గా భయ్య, బయట వాతావరణం చూస్తుంటే ఆల్రెడీ చాలా మార్పులు వచ్చేసాయి. ఇప్పుడిప్పుడే ఆకాశంలో మన సూర్యరావు గారు సమ్మర్ క్యాంపు ముగించుకొని ఇంటికి వెళ్ళే సమయం కూడా వచ్చేసింది. ఇక ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది. ఈ సమయంలో చాలామంది మహిళలు వారి చర్మం మరియు మృదువైన పెదాలపై కాంతిని మెరుపును కోల్పోతూ ఉంటారు. అలా కాకుండా ఉండాలి అంటే రాత్రి నిద్రించే ముందు పెదాలకి కాస్తంత చల్లటి పాలను పెదాలపై రాస్తే ఉదయానికల్లా మళ్ళీ ఆ కొత్త మెరుపుతో అందంగా కనిపిస్తూ ఉంటారట. మరి ఇదేదో కాస్త పనికొచ్చేలా ఉంది, ట్రై చేయండి. ఈజీయే కదా మనకి, తేలికైన వాటిని వదలడం దానికి, కష్టమైన అయితే కష్టపడాలి, కానీ ఇట్లాంటి అయితే చాలా సింపుల్ జూజూబి అనిపిస్తుంది కదా, అదనమాట సంగతి. మరి దీని గురించి ఇలా మీరు ఆలోచిస్తుండండి. ఇలా మీకోసం మరొక సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ పెళ్లి పుస్తకం నుంచి. వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల

0: ఎప్పుడు అమృతమే.
1: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
0: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల
0: పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల

0: నుండి నరసాపురం బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రారంభించనున్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని న్యాయస్థానాల్లో రేపు జరగనున్న లోక్ అదాలత్ కార్యక్రమం. ఇక వార్తలోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. రెండవ దశ భూ సమీకరణ ప్రాంతంలోని రైతులకు రుణమాఫీ, రాజధాని అమరావతి టౌన్షిప్లో అంతర్జాతీయ పాఠశాల ఏర్పాటు ప్రతిపాదనలపై మంత్రిమండలి చర్చిస్తోంది. అలాగే రాజధాని గ్రామాల్లో ప్రధాన రహదారుల నిర్మాణం వల్ల భూములు కోల్పోయిన ఇళ్లు, స్థలాల యజమానులకు అద్దె చెల్లింపు, రెండవ దశ భూ సమీకరణతో పాటు తొలిదశలో భూములు ఇచ్చిన రైతులకు కౌలు చెల్లింపు అంశాలపై కూడా సమావేశంలో చర్చించే అవకాశముందని అధికారులు తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కుకు ఎలక్ట్రానిక్స్ సంస్థ ప్రతినిధులతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్లో గృహోపకరణాల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. శ్రీసిటీలో ఇప్పటికే గృహోపకరణాల తయారీ క్లస్టర్ ఉండటంతో పాటు అనేక ప్రముఖ సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని మంత్రి తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని, రాష్ట్రం నుండి ఆగ్నేయ ఆసియా, పశ్చిమాసియా దేశాలకు ఎగుమతులు సులభంగా చేపట్టవచ్చని పేర్కొన్నారు. అనంతరం ఆటోమోటివ్, పవర్, ఎలక్ట్రానిక్స్ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి నారా లోకేష్ శ్రీసిటీలో మోటివ్ లింక్ ప్రాజెక్టుతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల విడి భాగాలు, ఇంటిగ్రేటెడ్ మాడ్యూల్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. రాష్ట్రంలో టూరిస్టు బస్సుల పన్ను తగ్గింపుకు మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ బస్సు ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఈ నెల 14వ తేదీన విజయవాడలో నిర్వహించనున్న కృతజ్ఞతా సభకు సంబంధించిన ఆహ్వాన పత్రికను మంత్రికి అందజేశారు. టూరిస్టు బస్సుల పన్ను తగ్గింపుతో పాటు ప్రైవేటు బస్సుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అందించిన సహకారానికి కృతజ్ఞతగా ఈ సభను నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు రైల్వేస్టేషన్లో నరసాపురం బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఈరోజు ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు ప్రత్యేక సర్వీసుగా నడిచిన ఈ రైలు ఇకపై ప్రతి వారం రెగ్యులర్ ఎక్స్ప్రెస్గా ప్రయాణికులకు అందుబాటులోనికి రానుందని కేంద్ర మంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ రైలు సేవతో పాలకొల్లు, భీమవరం, ఆకివీడు, గుడివాడ, విజయవాడ ప్రాంతాల ప్రయాణికులకు బెంగళూరుకు మరింత సౌకర్యవంతమైన రైలు ప్రయాణం అందుబాటులోనికి రానుందని చెప్పారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని రైలు సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి జితన్ రామ్ మాంఝీ ఈరోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం జితన్ రామ్ మాంఝీ మాట్లాడుతూ, తిరుమలలోని ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం గొప్ప అనుభూతిని కలిగిస్తోందని పేర్కొన్నారు. ప్రపంచంలో శాంతి నెలకొనాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి వెంట రాష్ట మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ శాఖని ప్రజలందరికీ కూడా ఒక మంచి విధానం తీసుకురావాలన్న ఆలోచన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. మరి ముఖ్యంగా మాంఝీ గారి లీడర్షిప్ లో కూడా ఒక మంచి విధానం తీసుకురావాలన్న ఆలోచన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. మరి ముఖ్యంగా మాంఝీ గారి లీడర్షిప్ లో ఈరోజు దేశంలో అత్యున్నతంగా ఆయన లీడర్షిప్ చేయడం జరుగుతుంది. ఆయన ఈ రోజు రావడం, స్వామివారి దర్శనం చేసుకోవడం, ఆయన ఈ రోజు ఇక్కడ కలవడం మా అందరికీ కూడా చాలా భాగ్యం కింద భావిస్తున్నాం.
0: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని న్యాయస్థానాల్లో రేపు లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు రాష్ట న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బీఎస్వి హిమబిందు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. వివాదాలు, అపష్కృత కేసులను త్వరతగతిన పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ మంచి అవకాశమని, కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లోక్ అదాలత్లో ఆస్తి తగాదాలు, సివిల్ వివాదాలు, చెక్ బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాద నష్టపరిహార కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు.

0: ప్రకాశం జిల్లాలోని టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో నేర్పారు. పర్యటనలో భాగంగా గ్రామ సచివాలయాన్ని సందర్శించిన కలెక్టర్ సచివాలయంలో అమలవుతున్న సేవలు, డిజిటలైజేషన్ ప్రక్రియపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సాగునీటి కాలువను పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజలు తన దృష్టికి వచ్చిన అంశాలపై సంబంధిత అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,
1: సమస్యలు పరిష్కరించే దిశగా మనం పల్లెనిద్ర అనేది ప్రతి వారం కూడా కండక్ట్ చేస్తున్నాం. అందులో భాగంగా పొందూరు రావడం జరిగింది. నరేగా వర్క్స్, అంగన్వాడీ బిల్డింగ్స్, డ్రైనేజ్ ఇవన్నీ కూడా స్వయంగా చూడటం జరిగింది. ఏదైతే ఫైనాన్షియల్ ఉందో ఫైనాన్షియల్ అన్నింటికి కూడా కన్వర్జెన్స్లో ఎక్కడైనా ఫండ్స్ ఉంటే కనుక దాన్ని డౌటైల్ చేసి అవన్నీ కూడా అడ్రస్ చేయడం, లేదు ఎక్కువ ఫైనాన్స్ ఇష్యూ ఉంటే కనుక గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం, నాన్ ఫైనాన్షియల్ ఉంటే కనుక ఇమీడియట్గా అడ్రస్ చేయమని చెప్పేసి మనకి అధికారులకు అందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
0: కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్, అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్ విశాఖపట్నం జిల్లాలో జరుగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సర్ ప్రక్రియను నిన్న పరిశీలించారు. జిల్లా అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన అధికారులు డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించి స్థానిక ఓటర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం అమలుపై అధికారులు సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు. మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, ఉబ్బసం, గుండె జబ్బులు వంటి అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ఏటా జులై 10వ తేదీన దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల వల్ల సంభవించే మరణాల శాతం తగ్గించడానికి, నయం కాని వ్యాధులకు చికిత్స చేయడానికి మరిన్ని వనరులను, సమయాన్ని కేటాయించాల్సిన అవసరాన్ని తెలిపేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు మెరుగైన ఆరోగ్య విధానాల కోసం ఆరోగ్యకరమైన సమాజాలను నిర్మించేందుకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన సమయంలో పడవ బోల్తాపడి ప్రమాదానికి గురైన మత్స్యకారుడు చిన్నాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోను ద్వారా పరామర్శించారు. విశాఖపట్నంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నాతో తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుండి ఫోన్లో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నాకు ధైర్యం చెప్పారు. ప్రమాదంలో బోటును కోల్పోతే మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటుందని, వారికి ప్రభుత్వం నుండి పరిహారం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద బీసీ గృహ విద్యుత్ వినియోగదారులకు అదనపు ఆర్థిక ప్రయోజనం కల్పిస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే బీసీ కుటుంబాలకు 2 కిలోవాట్ల వరకు సౌర ఫలకాల పైకప్పుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అందించే రాయితీకి అదనంగా రాష్ట ప్రభుత్వం 20,000 రూపాయల అదనపు రాయితీని అందించనుందని వెల్లడించారు. అర్హులైన గృహ విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇళ్లపై సౌర విద్యుత్ ప్యానళ్లను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతున్న రాష్ట మంత్రివర్గ సమావేశం. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉన్నాయన్న మంత్రి నారా లోకేష్. పాలకొల్లు నుండి నరసాపురం బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రారంభించనున్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని న్యాయస్థానాల్లో రేపు జరగనున్న లోక్ అదాలత్ కార్యక్రమం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వెల్ మడియా ఫ్రెండ్స్, మీరు తాటియం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న ధీరా కార్యక్రమంలో, మరి ధీరా కార్యక్రమంలో ఆడవారికి సంబంధించినటువంటి బ్యూటీ టిప్స్ గురించి, వారికి పనికొచ్చే విషయాల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఇప్పుడు నేను చెప్పబోతున్న మరొక విషయం ఏమిటి అంటే, ఈ వర్షాకాల సమయంలో చాలామంది స్త్రీలు వర్షంలో తడిచిన తర్వాత ఆ తడిచిన జుట్టుతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దానివల్ల జుట్టు ఊడిపోతూ ఉండడం లేదంటే దురద రావడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారు వేపాకులను కాస్త నీటిలో మరిగించి ఆ నీటిని చల్లార్చిన తర్వాత ఆ నీటితో గనక తలను కడుగుతూ ఉంటే ఈ సమస్యలు కాస్త తీరుతాయట. మరి ఇది ఎప్పుడైనా అనిపిస్తే ఈ చిట్కాను ట్రై చేయండి, పనికొచ్చేదే కదా, దట్ టు న్యాచురలు అదన్నమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం మరొక సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ కుదిరితే కప్పు కాఫీ. ఈ మూవీ నుంచి వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున దీర ఉమెన్స్ కార్యక్రమంలో మరిప్పుడు మీకు చెప్పబోతున్న మరొక టిప్ ఏమిటి అంటే, ఈ వాతావరణ మార్పుల వలన చాలామంది స్త్రీలలో వారి శరీరం యొక్క మెరుపును కోల్పోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే స్కిన్ అంతా డ్రై అయిపోవడం లాంటివి కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారు స్నానం చేసే ముందు కాస్తంత నీటిలో కొన్ని కొబ్బరి చుక్కలను కలిపి స్నానం చేస్తే కనుక శరీరం కాస్త పొడి బారకుండా చర్మం కాస్త మృదువుగా మారి కాంతివంతంగా కనిపిస్తుంది. కావాలంటే ఈ టిప్ ట్రై చేయండి. కేరళలో చాలామంది ఇదే ట్రై చేస్తూ ఉంటారట, అందుకే మీకోసం చెప్పేశా. పనికొస్తే మనకి మంచిదే కదా, అదనమాట సంగతి. మరి ఇప్పుడు మీకోసం రాబోతున్న మరొక సూపర్ హిట్ సాంగ్ అయితే రెడీగా ఉంది ఫ్రమ్ ది మూవీ భీమిలి కబడ్డీ జట్టు నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూనండి, స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
4: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
5: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
4: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
5: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ్ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి స్టూడియోలో సమయం చూస్తే సందడి సమయం ఆసన్నమైపోయింది కదా. మరిక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ సందడిని. ఈనాటి మన ఈ కార్యక్రమంలో నేనైతే మిమ్మల్ని ప్రశ్నలు అడగడం కోసం ఎన్నో ఏర్పాట్లతో వచ్చాను. మరి మీరు కూడా నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్టే అనిపిస్తుంది. మరి ఇక స్టార్ట్ చేద్దాం ఈనాటి మన ఈ సందడిని. ఈ కార్యక్రమం మొదలయ్యే ముందు ఒక చిన్న మనవి గమనిక. అదేమిటంటే, నేను అడిగే ప్రశ్నలను కేవలం మనకున్నటువంటి బుద్ధి చతురతతో మాత్రమే, మన జ్ఞానం యొక్క గుళికలు మాత్రమే ఉపయోగిద్దాం తప్ప అంతర్జాలము నుంచి ఎటువంటి హెల్ప్ సహాయం పొందకూడదు. అంటే సింపుల్ భయ్యా, క్లియర్గా చెప్పాలంటే మనకి తెలిసిన సమాధానం మాత్రమే మనం చెప్దాం. సమాధానం తెలుసుకోవడం కోసం మరి ఎటువంటి ప్రయత్నాలు చేయొద్దు అని అంత అందమించి ఇంకేం కాదు. అయినా నాకు తెలుసులే భయ్యా, మనమంతా తెలివైన ఉన్నాం, పక్కన వాళ్ళ దగ్గర కాపీ కొట్టే అలవాట్లు మనకు లేవుగా. అవసరమైతే మనమే చాలామంది చూపిస్తాం అది రైట్ రంగు అనేది తర్వాత సంగతి తర్వాత కదా. మరిక ఈనాటి మన ఈ సందడిలో మొట్టమొదటి ప్రశ్న ఏమిటి అంటే, ఇంటిలో మొగ్గగా ఉంటుంది, బయటికి వెళ్తే పువ్వైపోతుంది, ఏమిటది? ప్రశ్న మరొకసారి, ఇంటిలో ఉంటేనేమో మొగ్గలా ఉంటుంది, బయటికి వెళితే పువ్వైపోతుంది, అది ఏమిటది? ఈ ప్రశ్నకు గనక మీకు సమాధానం తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి మీ వాట్సాప్ నెంబర్ నుంచి మీకు తెలిసిన సమాధానం మీ పేరు ఊరు జత చేసి వెంటనే వాట్సాప్ చేసేయండి. ఇప్పుడైతే వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్ను వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఇంత ఆట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సందడే సందడిలో నేను ఒక ప్రశ్న అడిగిన కదా, గుర్తున్నదా? ఇంటిలో ఉంటే మొగ్గలా ఉంటుంది, బయటికి వెళ్తే పువ్వులా ఉంటుంది, ఏమిటది అని అడిగాను. మరి దానికి గాను మన మిత్రుల పంపించే సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచి చూసేదా? హాయ్ అంటున్నారు మునిమ్మ పెద్దపర్య విలేజ్ నుంచి. ఆన్సర్ ఇస్ అంటూ రైట్ ఆన్సర్. నెక్స్ట్ షబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి. రైట్ ఆన్సర్. నమస్తే అండి అన్వర్ గారు, మీరు అడిగిన దానికి అడిగింది విన్నాను, నా ఆన్సర్ అంటే పంపించేశారు. మంగళగిరి నుంచి దామల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు. రైట్ ఆన్సర్. హాయ్ గెడ్డం అన్కయ్య బందరుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి అంటూ ఫ్లవర్. కాదు గురువు గారు, నంద్యాల నుంచి పరుష. ఆన్సర్ ఇస్ తాళం చెవి అంటున్నారు. సారీ బ్రో, కాదుగా. తదుపరి పులిపాటి వెంకటేష్ మహబూబ్ నగర్ నుంచి. ఓకే రైట్ ఆన్సర్. తదుపరి గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు, ఆన్సర్ ఇస్ అంటూ పంపించేస్తారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. రైట్ ఆన్సర్. శుభ మధ్యాహ్నం సందరే సందరికి స్వాగతం అంటున్నారు మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుండి. రైట్ ఆన్సర్తో పెండియాల నాగేశ్వర్ గారు పంపించేస్తారు పుట్టపాకు నుండి. మిరియాల తిరుమలయ్య అండాలు గారు కలిపి. బట్ సమాధానం లేదండి అందులో. నెక్స్ట్ అన్వర్జీ అస్సలాం అంటున్నారు. వలైకుం అస్సలాం సార్, మీరు అడిగిన ప్రశ్నకు నా సమాధానం అంటూ పంపించేశారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ గారు. రైట్ ఆన్సర్తో తదుపరి ఆర్జీ గారు, మీరు ఈ కాలంలో ఉండాల్సిన వాళ్ళు కాదండి అంటూ పంపించేశారు. సాంగ్ ఓకే రైట్ ఆన్సర్ పంపించేశారు. మీకు వినిపించే సాంగ్స్కి ఓకే సూపర్ భయ్యా, పంపిద్దాం అట్లాగే చేద్దాం. నెక్స్ట్ వేటపాలెం రామానగర్ నుంచి పంపించేశారు బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ. రైట్ ఆన్సర్తో నెక్స్ట్ చిమ్మలపాడు నుండి జ్యోతుల రాజారావు పంపించేశారు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి పంపించేశారు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ పుట్టపాక నుండి మిరియాల తిరుమల యాండలు. రైట్ ఆన్సర్ పంపించారు. తదుపరి సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్. తదుపరి పిఎస్ రంగారావు వెస్ట్ అంబరం చెన్నై నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్. నంద్యాల పరుష పంపించారు వన్స్ అగైన్.

డాన్సర్. నంద్యాల జిల్లా భానుముఖల నుండి సర్దార్ అన్వర్ గారు వస్తే ఆనందం అందరికి ఆన్సర్ అంటూ పంపించేశారు. రైట్ ఆన్సర్ అనుకుంటున్నాను సార్ అంటూ. రైట్ ఆన్సర్ అయ్యా మీరు పంపించింది, ఇంకంత అనుకోవడం దీనికి. తదుపరి సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామచంద్ర హేమ అనుకో ఫ్యామిలీ పంపించేశారు, రైట్ ఆన్సర్. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు స్వరూప రెబ్బన పంపించేశారు కొమరం భీం నుంచి, రైట్ ఆన్సర్. అన్నయ్య గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు రైట్ ఆన్సర్తో. సంధ్య ఫ్రమ్ నాగల్దిన నుంచి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ బ్రో. నెక్స్ట్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, రైట్ ఆన్సర్తో. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు కుసుమ అంబటి నగర్ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్ని. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష్, రైట్ ఆన్సర్. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ నుంచి విజయవాడ నుంచి, రైట్ ఆన్సర్ భయ్యా మీరు పంపించింది కూడా. భాస్కర్ ఫ్రమ్ పెటర్ నుంచి, రైట్ ఆన్సర్. సార్ మీ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ పంపించేశారు కర్నూలు నుంచి నస్రిన నజీర్ ఫ్యామిలీ, రైట్ ఆన్సర్తో. అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, వెల్కమ్ టు సందడి సందడి. గణేష్ రాజు శ్రీవాస గట్ల కోనాపూర్ నుంచి, రైట్ ఆన్సర్తో. తదుపరి కర్నూలు జిల్లా గోనగండ గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి సిటీ, రైట్ ఆన్సర్. రాజోలు నుంచి బోరెలి జయన్న, రైట్ ఆన్సర్ సార్. శివ శ్రీఫణి దేశాయిపాటి నుంచి, రైట్ ఆన్సర్. శుభ మధ్యాహ్నం సార్ అంటున్నారు నంద్యాల నుంచి ఇస్మాయిల్, బట్ ఆన్సర్ ఇది భయ్యా. కాళ శ్రీనివాస్ గారు కోదాడ నుంచి, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి మస్తాన్ బాషా జాను అనుకో ఫ్యామిలీ, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ బ్రో, బట్ వేర్ ఇస్ ద ఆన్సర్. మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వెంకటగిరి నుంచి, బట్ ఆన్సర్ ఆన్సర్ ఆన్సర్ ఇది భయ్యా, అదన్నమాట సంగతి. మరింతకీ ఆ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే, ఓకే, జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. అమర్నాథ్ మహమూద్ భాషా గుట్టబాలం నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకీరాజు గారు, రైట్ ఆన్సర్. పూజారి ధనుంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి పంపించేశారు, భయ్యా ఇందులో సమాధానం రైట్ ఆన్సర్ ఏది భయ్యా, ఎక్కడా లేదే. ఓకే తదుపరి కానూరు నుంచి తాతారావు గారు పంపించేశారు, రైట్ ఆన్సర్, అదన్నమాట సంగతి. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే, గొడుగు అంబ్రిల్లా. అవునండి, మన వాళ్ళందరూ 99.99% పంపించేశారు రైట్ ఆన్సర్. ఇంతకీ అది ఎలా భయ్యా అంటారా, సింపుల్ బ్రో. ఇంట్లో ఉన్నప్పుడేమో దాన్ని ముడిచిపెడితే అది మొగ్గలా ఉంటుంది, బయటికి వెళ్ళాక విచ్చుకోవడం ఏమవుతుంది, పువ్వులా గొడుగులా తయారవుతుంది, అదన్నమాట సంగతి. దెర్ ఈజ్ నో మ్యాజిక్, ఓన్లీ లాజిక్, అదన్నమాట సంగతి. ఇక తదుపరి ప్రశ్న, నామము ఉంది కానీ పూజారి కాదు, తోకుంది కానీ కోతి కాదు, ఏమిటది? ప్రశ్న మరొకసారి, నామము ఉంది కానీ పూజారి కాదు, తోకుంది కానీ కోతి కాదు, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866244814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టడీ ఉంటూ వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం సందడే సందడిలో. ఇందాక ఒక ప్రశ్న అడిగాం కదా, గుర్తున్నదా? నామము ఉంది కాని పూజారి కాదు, తోక ఉంది కాని కోతి కాదు, ఏమిటది అని. మరి దానికి కాను మన మిత్రులు పంపించే సమాధానాలు చూద్దాం. ఎవరెవరు ఎక్కడి నుంచో కాళ్ళ శ్రీనివాస్ గారు పంపించారు కోదాడ నుంచి, రైట్ ఆన్సర్. పెడన జోగనందరావు కాలనీ చప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. నమస్తే బుచ్చిబాబు గారు అంటూ, బుచ్చిబాబు గారు, హూ ఇస్ దట్ బాబు? ఓకే. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఓకే ఒక్కడు, రైట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ గారు, రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడర నుంచి, రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి, రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు, రైట్ ఆన్సర్. కాదు, ఓకే, ఒక రైట్ ఆన్సర్, ఒక రాంగ్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి, రైట్ ఆన్సర్. దశగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. రాజోల్ నుంచి బోరెల్లి జయన్న గారు, రైట్ ఆన్సర్. మంగళగిరి దామర చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు, రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు నంద్యాల జిల్లా సుబారెడ్డి పల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. ఏ సమాధానం కూడా ఉంటే బాగుండే భయ్యా. ఓకే. నెక్స్ట్ అమర్నాథ్ మహబూబ్ బాషా గుట్టపాలెం గారి నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మంగళగిరి నుంచి యశోద, రైట్ ఆన్సర్. మీ ప్రశ్నకు మా సమాధానం

అంటున్నారు రైట్ ఆన్సర్తో, బట్ సమాధానం పేర్లేదు భయ్యా. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు మురహరి యశోద జానకి గారు. హాయ్ గెడ్డ మంకాయ అంటున్నారు బందారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్తో. తదుపరి అనంతపూర్ మస్తాన్ భాష పంపించేశారు టెంకాయ కాదు భయ్యా. నెక్స్ట్ వెస్ట్ తాంబారం చెన్నై నుంచి పిఎస్ రంగారావు గారు రైట్ ఆన్సర్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో. తదుపరి రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పొద్దుటూరు నుంచి టైలర్ కృష్ణ సంతోష్ గారు రైట్ ఆన్సర్. కలమందపాడు గ్రామం నుండి ఖాసిం ముత్తుజావలి గారు రైట్ ఆన్సర్. కుస్మ అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. నంద్యాల నుంచి పారుష రైట్ ఆన్సర్. తదుపరి శివ శ్రీఫణి దేశాయపాటి నుంచి రైట్ ఆన్సర్. మునమ్మ గారు పెద్దపర్య విలేజ్ నుంచి రాంగ్ ఆన్సర్. శవాన పెద్దగూడెం విలేజ్ వనపర్తి నుంచి రైట్ ఆన్సర్. జయం భాషా గారు ఫ్రమ్ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. గణేష్ రాజు శివత్స కొనపూర్ నుంచి రైట్ ఆన్సర్. అన్వర్ గారు వస్తే చక్కెర పాటలతో నా రూటే వేరన్నట్టుగా ఉంటుంది. సూపర్ భయ్య రైట్ ఆన్సర్తో. నెక్స్ట్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు, మీకు స్టేషన్ స్టేజ్ నమస్కారం అంటున్నారు. ఇంతకీ భయ్య మనకి రైట్ ఆన్సర్ ఎక్కడ ఉందా? ఇంత మెసేజ్లో మరి సమాధానం లేదండి భయ్య. ఓకే నెక్స్ట్ నమస్తే సార్ అంటున్నారు జీ వీరేంద్ర పటేల్ కుంకునూరు గ్రామం దేవనకొండ నుంచి రైట్ ఆన్సర్తో. కేదార్ వీరేష్ రాజోలి మండలం నుంచి రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు, లతా ఫ్రమ్ వియూర్ నుంచి రైట్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్తో కలిపి అదన్నమాట సంగతి. సో మరి ఇంతకీ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే ఉడత, అవునండి. కావాలంటే నేను చెప్పిన ఆన్సర్ని ఒకసారి డీకోడ్ చేసుకోండి, సమాధానం మీకే తెలిసిపోతుంది, అది సమాధానం అన్నమాట. ఇక మరొక ప్రశ్న అడిగేస్తాను. ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటంటే, నాలుగు కర్రల మధ్యన ఒక నల్ల రాయి ఏమిటది? నాలుగు కర్రల మధ్యన ఒక నల్ల రాయి ఏమిటది? ఈ ప్రశ్న కూడా ఈలోపు సమాధానం ఆలోచిస్తూ ఉండండి. మీకు తెలిస్తే 08662438144కి అయితే వాట్సాప్ చేసేయండి. ఇప్పుడైతే మీకోసం తెలుగులో వార్తలు వస్తున్నాయి, వింటూ ఎంజాయ్ చేస్తావు.

విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో రాష్ట మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కుకు ఎలక్ట్రానిక్స్ సంస్థ ప్రతినిధులతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో గృహోపకరణాల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. శ్రీ సిటీలో ఇప్పటికే గృహోపకరణాల తయారీ క్లస్టర్ ఉండటంతో పాటు అనేక ప్రముఖ సంస్థలు అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన కింద ఎంపికైన గ్రామాల్లో అభివృద్ది పనులు వేగవంతం చేసి నిధులను సకాలంలో వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అధికారులను ఆదేశించారు. వెనుకబడిన తరగతుల గృహ విద్యుత్ వినియోగదారులకు సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం 20,000 రూపాయల అదనపు సబ్సిడీ అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ ముక్త్ బిజిలీ యోజన కింద ఈ ప్రయోజనాన్ని కల్పిస్తూ రాష్ట ప్రభుత్వం జీవో నెంబర్ 58 జారీ చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో టూరిస్టు బస్సుల పన్ను తగ్గింపుకు మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ బస్సు ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డిని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో దివ్యాంగుల కోసం జారీ చేసే సదరం సేవల్లో రాష్ట ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ నెల 13వ తేదీ నుండి వైకల్య నిర్ధారణ పరీక్షలు ప్రారంభం కానున్నాయని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 17వ తేదీన పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించే రుణమేళా కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రుణమేళాలో 2,000 కోట్ల రూపాయల రుణాలను సుమారు 3,000 మంది లబ్ధిదారులకు అందజేస్తారు. ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో దిగువ ట్రోపో ఆవరణలు నైరుతి మరియు పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి అని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్ యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 4 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి పెట్టున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సందడే సందడిలో. మరి ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? నాలుగు కర్రల మధ్యన ఒక నల్లటి రాయి ఏమిటది అని. దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానం చూద్దాం. ఎవరెవరు ఎక్కడి నుంచో పెడన జోగరంద్రరావు కాలనీ చప్పల రాజు గారు రైట్ ఆన్సర్, అనంతపురం మస్తాన్ బాషా జాను ఆన్సర్ అంటూ పంపించేశారు గాలిపటం. గాలిపటం హౌబయ్యా కాదుగా. గుడ్ ఆఫ్టర్నూన్ అనవర్ గారు, మీ ప్రశ్నకు నా సమాధానం అంటున్నారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల గారు రైట్ ఆన్సర్తో సూపర్. నెక్స్ట్ భాస్కర్ ఫ్రమ్ పెడన నుంచి రైట్ ఆన్సర్. పాలం పోల యాలగడ్డ నుంచి నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్ సార్. నెక్స్ట్ దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. రాజోల నుంచి బోరెడ్డి జయన్న గారు, ఇది కూడా రైట్ ఆన్సర్ కన్సిడర్ చేయొచ్చండి, బట్ ఓకే ఎందుకు కూడా లాస్ట్ చెప్తా. తదుపరి రాజన్న సిరిసిల్ల జిల్లా చీరల వంచ నుంచి వేముల పరశురాములు పద్మ గారు రైట్ ఆన్సర్. అన్వర్జీ, మీ ప్రశ్నకు నా సమాధానం అంటున్నారు మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ గారు నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. పవన్ కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. శివ శ్రీఫణి పింజాల దేశాయపేట నుంచి రైట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు గారు కోదాడు నుంచి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. మంగళ గారి నుంచి దామల చిన్నమస్తానరావు గారు పెద్దమస్తానరావు గారు రైట్ ఆన్సర్. అమర్నాథ్ మహబూబ్ బాషా గుట్టపాలెం గ్రామం నుంచి పంపించేశారు కంటి గుడ్డు అంటూ. కంటి గుడ్డు, కనిగుడ్డు, హౌబయ్య, దీని కాస్త డీకోడ్ చేయడానికి మనకి సంవత్సరాల తరబడి సమయం పట్టేలా ఉంది, అర్థం కావడం లేదు. ఓకే నెక్స్ట్. కర్నూలు జిల్లా గోనగుండు గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు రైట్ ఆన్సర్. లతా ఫ్రమ్ వియూర్ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్స్. తదుపరి నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుంచి రైట్ ఆన్సర్. ముండ్రాయి గ్రామం అనుమూల మోహన్ సుభద్ర రైట్ ఆన్సర్. నమస్తే సార్, కంటి పాప అనుకుంటున్నాను అంటున్నారు జి వీరేంద్రనాథ్ పటేల్ కుంకుడూరు గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా నుంచి. సార్ కంటి పాప ఎలా అవుతుంది సార్? నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా గారు పంపించేశారు కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్తో. ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. తదుపరి కనుగుడ్డు అనుకుంటున్నా అంటున్నారు, కంటిలో ఉండే నల్లని గుడ్డు, నాలుగు రెప్పల మధ్యన నల్లని రాయిలా కనిపిస్తుంది కదా సార్ అంటున్నారు. వావ్, కాకపోతే ఇటు రెండు ఉన్నాయి కదా సార్, అప్పుడు మధ్య రెండు ఉంటాయి కదా, మరి నేను ఒకటి నల్లని రాయి అని చెప్పాను కదా, అక్కడ రెండు నల్లని రాయిలు ఉన్నాయి కదా, కాబట్టి మీరు పంపించిన ఈ డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్స్కి ఆన్సర్కి సంబంధం లేదు అదనమాట సంగతి. పిఎస్ రంగారు వెస్ట్ అంబరం చెన్నై నుంచి పంపించారు అదనమాట. తదుపరి సిహెచ్ వేణు జయంపు గ్రామం నుంచి రైట్ ఆన్సర్తో. కలమందలపాడు గ్రామం నుంచి కాసీం ముత్తుజావలి గారు కాటుక అంటూ. కాటుకరులు, వావ్, కాటుకరులు ఎంత బాగుంటాయి భయ్యా, కానీ అది రైట్ ఆన్సర్ అవ్వాల్సిన నెసెసిటీ కూడా లేదు కదా, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. తదుపరి కుస్మ గారు అంబటి నగర్ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్తో. గుబ్బల విజయలక్ష్మి గారు రామాపురం నుంచి రైట్ ఆన్సర్. ఎంత సింపుల్గా ఇచ్చారు సార్ మీరు ప్రశ్న, మీకు ధన్యవాదాలు. నా పేరు పూజారి ధనుంజయ, సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుండి అనంతపురం జిల్లా అంటూ రైట్ ఆన్సర్తో. నెక్స్ట్ ఎలిఫెంట్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు స్వరూప రెబ్బన కొమరం భీం డిస్టిక్ నుంచి. ఎలిఫెంటా, హౌబయ్యా, అంటే దానికి ఇప్పుడు నాలుగు కాళ్ళు ఉన్నాయి కాబట్టి మధ్యలో శరీరం అంతా పలకనుకుందామా, మరి ఎదురు తొండం కూడా ఉంది కదా భయ్యా, వెనకతలు తోకుంది కదా, అప్పుడు ఆరు కాళ్ళు అవుతాయిగా, మనలాంటి వాళ్ళకి మనకు కొదవ లేదు భయ్యా, సూపర్ మనం. కమతం వెంకటలక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్తో. శబానా పెద్దగూడెం విలేజ్ నుంచి పంపించేశారు వనపర్తి నుంచి రైట్ ఆన్సర్తో. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి గారు పంపించారు రైట్ ఆన్సర్తో. గణేష్ రాజు శ్రీవాత్స కొనపూర్ నుంచి రైట్ ఆన్సర్తో. తదుపరి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు నంద్యాల జిల్లా నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్తో. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం శెట్టి సూరిబాబు గారు సమాధానం రైట్ ఆన్సర్. తదుపరి జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. హాయ్ గెడ్డ మంకయ్య బందర్పల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్తో. ఆల్ సాంగ్స్ సూపర్ సార్ అంటూ సూపర్ సార్. నెక్స్ట్ కేదార్ వీరేష్ రాజోలి మండలం నుంచి రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్చరణ్ హేమంత్ కో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. నున్న నుండి శోభారెడ్డి రంగారావు సాగర్ చాంద్రన్ కో ఫ్యామిలీ
రైట్ ఆన్సర్తో. పెట్టిన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, ఆ సూపర్ సార్, సూపర్ అంటున్నారు సాంగ్స్ అన్నీ అని రైట్ ఆన్సర్తో కలిపి. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్తో. చార్మినార్ ఫ్రమ్ రాజేష్, అంబిక, ప్రేమ్ సాయి వరుణ్ అనుకో ఫ్యామిలీ పంపించేశారు. ఓహో, చార్మినార్ అనుకుంటున్నారా మీరు? కాదు భయ్యా, చార్మినారు. భవన్ సాయి విజయవాడ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్తో. హాయ్ అన్వర్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్, ఎలా ఉన్నారు? ఐఎమ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిషా, ది ఆన్సర్ ఈజ్ అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్తో. అమర్నాథ్ మహబూబ్ బాషా బెట్టకాలం, మీరు ఆల్రెడీ ఇందరు పంపించారు కదా భయ్యా. ఒక ప్రశ్నకు ఒకసారి సమాధానం భయ్యా, అదన మన సంగతి. ప్రస్తుతంగా మీరు రైట్ ఆన్సర్ పంపించేశారు. తదుపరి పిఎస్ రంగారావు వెస్ట్ అంబర్ నుంచి వన్స్ అగైన్ పంపించేశారు. ఇప్పుడు కాస్త సరి చేసుకుంటూ, బట్ ఒకరికి ఒక్కసారి మాత్రమే అవకాశం భయ్యా. షబీనా పంపించేశారు రైట్ ఆన్సర్తో. కనకారావు ఫ్రమ్ పెట్రోల్ నుంచి రైట్ ఆన్సర్తో. క్వశ్చన్ ప్లీజ్ సార్ అంటూ, సూపర్ భయ్యా. లేట్గా వచ్చాను, లేటెస్ట్గా వచ్చి క్వశ్చన్ అడిగారు చూసారా, దగ్గర దగ్గర 20 నిమిషాల ముందు చెప్తాను భయ్యా క్వశ్చన్ని, బట్ అడిగారు చూసారా, అద్భుతం. 4 కర్రల మధ్యన ఒక నల్లరాయి ఏమిటి అది అని ఇప్పుడు మీకు పంపించే ఛాన్స్ కూడా, ఎందుకంటే ఇప్పుడు నేను సమాధానం చెప్పేస్తానుగా. కలమందలపాడు గ్రామం నుండి కాసి ముత్తుజావరి పంపించారు ఇప్పుడు రైట్ ఆన్సర్ని. మునమ్మ పెద్దపర్య విలేజ్ నుంచి పంపించేశారు, క్లూ ఇవ్వండి అంటూ. క్లూ క్లూ క్లూ ఎలా ఎలా ఎలా ఇవ్వాలి? ఎవరంగా డైరెక్ట్ రైట్ ఆన్సర్ చెప్పేస్తాను భయ్ నేను, యూ డోంట్ వరీ. అదన మన సంగతి. ఇంతకీ ఆ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే పలక, స్లేట్. అదనమాట సంగతి. అరే అరే, ఈ గ్యాప్లో మళ్ళీ పంపించారు మన వాళ్ళు. సత్యనారాయణ గారు పంపించారు దేవినగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్తో. మంగళగిరి నుంచి యశోద గారు పంపించారు రైట్ ఆన్సర్ని. దీనితో పాటు మరొక సమాధానం కూడా ఉన్నది, లవంగం, క్లో. లవంగం కూడా పైన 4 తలకాయలు ఉంటాయి కదా, అదనమాట సంగతి. కాకపోతే కొద్దిమంది అది కూడా అనుకుంటారు కాబట్టి చెప్పారనమాట. బేసికల్గా అయితే పలక ఇస్ ద రైట్ ఆన్సర్, అది విషయం. మరి ఇప్పుడు నెక్స్ట్ మరొక ప్రశ్న, కొంచెం జాగ్రత్తగా వినాలే. ఫార్మర్ ఏ యాపిల్స్ అమ్ముతున్నాడు, ఫార్మర్ బి మామిడి పండ్లు అమ్ముతున్నాడు, ఫార్మసీ వాడు ఏమమ్ముతాడు? ప్రశ్న మరొకసారి, ఫార్మర్ ఏ యాపిల్స్ అమ్ముతున్నాడు, ఫార్మర్ బి మామిడి పండ్లు అమ్ముతున్నాడు, మరి ఫార్మసీ వాడు ఏం అమ్ముతాడు? ఈ ప్రశ్న కనుక మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నామ్ సందడే సందడిలో ఒక ప్రశ్న అడిగాను కదా భయ్యా, గుర్తున్నదా? ఫార్మర్ ఏ యాపిల్స్ అమ్ముతున్నాడు, ఫార్మర్ బి మామిడి పండ్లు అమ్ముతున్నాడు, మరి ఫార్మర్ సి ఏమి అమ్ముతున్నాడు అని. దానికి గాను మన మిత్రులు పంపించే సమాధానాలు చూద్దాం. ఎవరెక్కడి నుంచి మనం కేదార్ వీరేష్ పంపించేశారు రాజోల్ మండలం నుంచి, రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకటి పంపించేశారు, రైట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వేములు పరశురాములు పద్మగారు పంపించేశారు అరటి పళ్ళు అంటూ. ఎలాగండి అది? తర్వాత కలవందపాడు గ్రామం నుంచి కాసెం ముత్తుజావలి అరటి పండ్లు అంటూ, హౌ బయ్యా? మలాంబి కర్నూలు నుంచి పంపించేశారు బాలాజీ నగర్ నుంచి బనానాస్ అంటూ. కాదుగా, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం నుంచి పంపించేశారు బనానాస్ ఆర్ మూసంబి అంటూ. భయ్యా, మీరు ఇంగ్లీష్లో స్టైలిష్గా పంపించారు కానీ రెండు రాంగ్ ఆన్సర్ భయ్యా. నెక్స్ట్, ఎస్ఆర్కే ప్రభాకర్ రావు పంపించేశారు స్వరూప రెబ్బన్న కుమరం భీం డిస్టిక్ నుంచి, రైట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాస్ గారు పంపించేశారు కోదాడ నుంచి, రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి అరటి పండ్లు అంటూ. అరటి పండ్లు బాగుంటాయండి, కాకపోతే అమ్మట్లేదు ఆయన మరి. లత ఫ్రమ్ వయూర్ నుంచి, రైట్ ఆన్సర్. పాలం పోలయ్య గారు అలగడ్డ నుంచి పంపించేశారు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో, రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి యశోద జానకి గారు, రైట్ ఆన్సర్. పెట్టిన జోగరంధరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటూ పంపించేశారు మీ ప్రశ్నకు నా సమాధానాలు అంటూ, రైట్ ఆన్సర్ పంపించేశారు బిజిలి వెంకటేష్ శ్యామల గారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి. తదుపరి ముండ్రాయి గ్రామం అనుమల మోహన్ సుభద్ర రాజ్కుమార్ అనుకో ఫ్యామిలీ పంపించేశారు రైట్ ఆన్సర్తో. ఇఫ్ ఇట్ ఈజ్ రాంగ్ ఆన్సర్ ఆల్సో నో ప్రాబ్లం, మీరు ఎలాగో ఆన్సర్ చెప్పేస్తారు కాబట్టి. సరే భయ్యా, ఇంతకీ ఎవరుకున్న రైట్ ఆన్సర్ ఏది? ఓహో, పైన పెట్టారా? రైట్ ఆన్సర్ భయ్యా, మీరు అనుకున్నదే. తదుపరి గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటున్నారు యాపిల్స్ అండ్ మ్యాంగోస్ బోత్. ఓహో, రెండు అమ్ముతాడా? మంచిది భయ్యా, అంటే ఆప్షన్ సి వాడికి ఆప్షన్ టూ ఉన్నాయన్నమాట. అయితే అద్భుతం భయ్యా, కాకపోతే ఆ రెండు వాడు చేయట్లా. నెక్స్ట్, పవన్ కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. భవానీ ఫ్రమ్ విజయవాడ నుంచి బనానాస్ అంటూ. కాదుగా, మునమ్మ పెద్దపర్య విలేజ్ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. నున్న నుండి శోభారాణి రంగారావు సాగర్ చాందని అనుకో ఫ్యామిలీ పంపించేశారు రైట్ ఆన్సర్తో. తదుపరి దస్తగిరి సంధ్య కడప జిల్లా నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. వాలోజ్ గోపాలకృష్ణమాచారి నాయుడుపేట నుంచి పంపించేశారు. ఏం పంపించారు భయ్య ఇందులో? ఆన్సర్ అయితే లేదే. నెక్స్ట్, అనంతపురం నుంచి మస్తాన్ బాషా జాను పంపించేశారు గ్రేప్స్ అండ్ బనానా అంటూ. గ్రేప్స్ అండ్ బనానాస్ చాలా బాగుంటుంది భయ్య, ఫుడ్ తిన్నా మన సయ్యి తినేచ్చు, కాకపోతే వాడు ఎమ్మట్లేదే. నెక్స్ట్, ఆర్ వెంకట సుబ్బయ్య గారు పంపించారు కందకాయపల్లి గ్రామం నుంచి, రైట్ ఆన్సర్. శబానా పెదగూడెం విలేజ్ నుంచి పంపించేశారు వనపర్తి నుంచి, రైట్ ఆన్సర్ విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో. తదుపరి నిమ్మకాయలు అమ్ముతుంటాడండోయ్ అంటున్నారు కాజా గ్రామం నుండి సందం జగదీశ్వరరావు లక్ష్మి గారు. కాదుగా, సమ్మర్ అయిపోయింది కదండి, గిరాకీ లేదని అమ్మట్లేదు ఇప్పుడు. కనకారావు గారు పంపించారు పెడల నుంచి, రైట్ ఆన్సర్. ఫన్నీగా ఆలోచిస్తే వీళ్ళిద్దరూ పండ్లు అమ్ముతున్నారు కాబట్టి రైతు సి యాపిల్ జ్యూస్ లేదా మామిడి తండ్రి అమ్మితే బాగుంటుంది, అప్పుడే ముగ్గురు కలిసి ఒకే మార్కెట్లో మంచి బిజినెస్ చేసుకోగలరు అంటున్నారు పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి. మీ ఆలోచన చాలా చూడముచ్చటగా ఉందండి, వీరైతే ఖచ్చితంగా వాళ్ళిద్దరికి ఇంప్లిమెంట్ చేయమని చెప్తాను, కాకపోతే మన మాట వినేలా లేరాళ్ళు కాబట్టి మన ఆన్సర్ రాంగ్ ఆన్సర్. తదుపరి అనంతపురం నుంచి నవోదయ కాలనీ ఇమామ్ బి అక్తర్ పంపించేశారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటూ, గ్రేప్స్ అండ్ బనానాస్ అంటూ. చాలా అద్భుతంగా పంపించారండి, కానీ రెండు కాదు. ఏంటో భయ్య మరి, ఇంతకీ ఇంకేం పంపించారు మన వాళ్ళు?

వెల్ ఫ్రెండ్స్, ఇంకా మన వాళ్ళు పంపించారు చాలా సమాధానాలు. ఏం పంపించారంటే, హాయ్ సార్ అంటూ పంపించారు రైట్ ఆన్సర్, బట్ ఇక్కడ పేరు లేదు భయ్యా. నెక్స్ట్ మొహమ్మద్ ఇనాయతుల్లా గారు పంపించారు కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్. ఆన్సర్ ఇస్ అంటూ పంపించేసి సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్తో. అన్వర్జీ, మీ ప్రశ్నకు నా సమాధానం అంటూ పంపించేశారు. ఫార్మర్ ఏ యాపిల్స్ అమ్ముతున్నాడు, ఫార్మర్ బి మ్యాంగోస్ అమ్ముతున్నాడు. రైట్ ఆన్సర్ భయ్యో, సూపర్ పంపించారు మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ గారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి. కానూరు నుంచి తాతారు గారు పంపించేశారు నిమ్మకాయలు అంటూ. నిమ్మకాయలు మొన్న సమ్మర్దాకి అమ్మినట్టు ఉన్నాడండి, ఇప్పుడు అమ్మట్లేదే, ఇప్పుడు కొంచెం వేరేగా ఆలోచించాడు, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. శివ శ్రీఫణి పింజాల పంపించేశారు రైట్ ఆన్సర్ దేశాయపేట నుంచి. హాయ్, మువ్వల కోటేశ్వర పోలవరం నుంచి. చపోటా, సపోటా ఉంటుంది భయ్యా, జ్యూస్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది, కాకపోతే మనం మాట వినలేదు వీళ్ళు, అందుకే అది అమ్మట్లేదు. రాజోల నుంచి బోరెల్లి జయనగర్ పంపించేశారు రైట్ ఆన్సర్తో. మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు రైట్ ఆన్సర్. మలాంబి కర్నూలు నుంచి బాలాజీనగర్.

అంటూ ఆన్సర్ ఇస్ గ్రేప్స్ అంటూ ద్రాక్షాలు. ద్రాక్షాలను పెట్టారు కానీ అవి పచ్చ ద్రాక్షాలా లేదంటే నల్ల ద్రాక్షాలు పెడితే ఇంకా బాగుండేదండి. ఏదైనా కానీ రాంగ్ ఆన్సరే. తదుపరి గణేష్ రాజు శివాచ కొనపురించి పంపించేశారు జామ అంటూ. జామకాయలు వావ్, దాన్ని చక్కగా నాలుగు ముక్కలు కోసి ఉప్పు కర వేసుకుని అద్దుకొని తింటే భయ్యా అద్భుతంగా ఉంటుంది భయ్యా. కాకపోతే ఈ ఆన్సర్ కూడా రాంగ్ ఆన్సర్. సిహెచ్ వేణు జయంపు గ్రామం నుంచి పంపించేశారు ఏమీ అమ్మడు అంటూ. ఏమీ అమ్మకపోతే అక్కడే ఎందుకు ఉంటాడు అంటే వాడు ఏదో అమ్ముతున్నాడనే కదా. అదేంటి నేను తర్వాత చెప్తాను, ఇంతకీ ఇప్పుడు మీకు తెలియదు అనమాట. అయితే నెక్స్ట్ వరంగల్ పైడిపల్లి నుంచి శంకర్ పంపించేశారు రైట్ ఆన్సర్. చిమ్మలపాడు నుంచి జ్యోతుల రాజావారు గారు పంపించేశారు రైట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల నుంచి చీరలవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ గారు. భయ్యా ఒక్కరికి ఒక్కొక్కరుసారి అవకాశం భయ్యా. తదుపరి జాప భూమేశ్వర్ భూలక్ష్మి గారు పంపించేశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ హాయ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు ఆయన రాజు విశాఖపట్నం నుంచి అక్కయ్యపాలెం జగ్గారావు బిరిజి. భయ్య కరెక్ట్గానే సమాధానం ఇది భయ్య. ఇందులో వాళ్ళిద్దరూ అమ్మిన వాటిని కవర్స్లో వేస్తున్నాడు. కవర్స్లో వేస్తున్నాడా, అలా చేయాలంటే దానికి షాప్ పెట్టుకోవాలి భయ్యా. సూపర్ భయ్యా, అంతే తప్పులేదు. మనమంతా ఒకే ఒక్కడేమో భయ్య మనమంతా. ఏ యాపిల్, బి బట్ట బత్తాయిలు, సి దానిమ్మలు, క్యారెట్ చింతకాయలు. వావ్ ఇన్నమ్మే ఆప్షన్ ఉందా చిచ్చి, ఇన్ని ఆప్షన్స్ నేను తెలియక ఒకటి అమ్ముతున్నాడండి. చచ్చా చెప్తాను భయ్య ఖచ్చితంగా. మీ ఆన్సర్ చాలా అద్భుతంగా ఉంది, పేరు లేదు కాకపోతే ఇందులో. తదుపరి పిఎస్ రంగారావు గారు రుషితాంబరం నుంచి మళ్ళీ పంపించేశారు ఆరెంజెస్ అంటూ. ఆరెంజ్ జ్యూస్ బాగుంటుంది కానీ అలసిపోయినప్పుడు ఇస్తారండి ఆయనకు కూడా, కాకపోతే ఇది అమ్మడంట ఆయన. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు పంపించేశారు దానిమ్మ అంటూ. దానిమ్మ జ్యూస్ బాగా తాగితే రక్తం బాగా పడుతుందంటారండి, కాకపోతే దీనికి దానికి ఏ సంబంధం లేదండి, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. రాజోల నుంచి భర్త పంపించేశారు హాయ్ బ్రో జాంపండు అమ్ముతాడంటూ. జాంపళ్ళు జాంపళాయ్ కానీ కాదుగా భయ్యా. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు బాగున్నారా, రామ్మల్లకోట నుంచి దుబాయ్ బాషా ఫ్యామిలీ మెంబర్స్ యాపిల్స్ అండ్ మ్యాంగో అమ్ముతాడంటూ. భయ్య యాపిల్స్ అండ్ మ్యాంగో అమ్మాలంటే అలా పక్కన పెట్టుకోవాలా, బెరెంట్ వాళ్ళు ఎక్కువ ఉంటే నాకు పంపించి నేను తీసుకుంటా, కాకపోతే ఆయన అమ్మడట, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. తదుపరి హాయ్ గెడ్డ మంకయ్య బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి అంటున్నారు బనానా కానీ దానిమ్మకాయ కానీ అమ్ముతానంటున్నారు. సార్ మన ఊర్లో బాగుంటాయండి బనానాస్, కొంచెం బ్లాకిష్గా వస్తే బూజు బూజు వచ్చినట్టు చాలా బాగుంటాయి అక్కడి కాతే ఆయన అమ్మనంటున్నాడండి, అవి ఎంత బాగున్నా కూడా. నెక్స్ట్ తరుపతి నారింజ అమ్ముతాడండోయ్ అంటున్నారు. కాదుగా అండి, అబ్బే నేరేడు పండ్లు అమ్ముతాడండోయ్ గౌజ్ భాష అంటున్నారు కార్లపూడి నుంచి. నేరేడు పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది, కాకపోతే ఆయనకి అవి నచ్చవట కాబట్టి అవి కూడా అమ్మట్లేదు. తదుపరి కొండపల్లి నుంచి అనంతపురం జిల్లా నాగేశ్వరరావు చంద్రకళ గారు పంపించేశారు నేరేడుపల్లి అమ్ముతాడండో అంటూ. ఆయన నేరేడుపల్లి నచ్చమంటే అండి, నేను చెప్పాను అమ్మని. చిన్నమ్మాయి పంపించారు మిర్యాలగూడ నుంచి. భయ్యా ఎలా ఉన్నావు భయ్యా అంటూ. సూపర్ భయ్యా, మీరందరూ బాగుంటారు, ఎందుకు బాగున్నావు సూపర్. నెక్స్ట్ నాసిక్క వేణు దేశాపేట నుంచి పంపించేశారు చింతపండు. అన్ని పండ్ల రసంలో కన్నా గొప్ప రసము పండు చింతపండు రసము, కాబట్టి ఈ గొప్పదాన్ని నేను ఆయన చెప్పానండి, కాకపోతే ఆయన నచ్చదంట అవునన్నాడు, అదన్నమాట సంగతి. సో మన వాళ్ళందరూ బాగా ప్రయత్నించి అలసిపోయి సలసిపోయి ఉన్నట్టున్నారు, కష్టపడకండి భయ్యా. నేను చెప్తా రైట్ ఆన్సర్ ఏంటంటే ఫార్మర్ ఏ యాపిల్స్ అమ్ముతున్నాడు, ఫార్మర్ బి మామిడి పండ్లు అమ్ముతున్నాడు, మరి ఫార్మసీ వాడు ఏమమ్ముతాడు భయ్యా, మెడిసిన్స్ అమ్ముతాడు కదా. ఎందుకంటే ఫార్మసీ వాడి పని అదే కదా, ట్యాబ్లెట్లు మందులు అమ్మడం, అదన్నమాట సంగతి. సో ఇప్పుడు చెప్పండి భయ్యా ఒక్కసారి మనం పంపించే సమాధానానికి ఇక్కడ ఉన్న సమాధానానికి ఎంతవరకు సాపేక్షం ఉన్నదో. అద్భుతం భయ్యా, అందుకే మనలాంటి వాళ్ళం అందరం ఒక జట్టుగా ఉండాలి, లేకపోతే మనలాంటి వాళ్ళు గొప్పదని బయట తెలీదు. ఎనీవే నేను కూడా మీలాగే ఫస్ట్ షాక్ అయ్యాను, ఇప్పుడు మీరందరూ చూసిన తర్వాత ఆనందపడుతున్నాను, అదన్నమాట సంగతి. సో ఇంత కష్టపడ్డారు కదా, మరి మీకోసం ఒక మంచి పాట వేస్తాను, ఈ పాట విని ఎంజాయ్ చేద్దాం భయ్యా. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: లోపరా జాయ్.
1: అయ్యా
0: ఏం చేస్తున్నావురా?
1: వస్తున్నానయ్యా.
0: కమ్మానైసే.
1: అయ్యా వస్తున్నానయ్యా వస్తున్నానయ్యా.
2: వీడేంట్రా సూర్యుడు చంద్రుడు వెలుతురు చీకటి అంటాడు?
1: అయ్యా తమరు గురించి పాడుతున్నాడయ్యా.
0: నాకు అర్థం అవ్వాలి కదా. నువ్వు పని చేయరా
1: అయ్యా.
0: వాళ్ళ పెద్ద పెద్ద పదాలు వాడకుండా చిన్న

0: చిన్న చిన్న పదాలు ఉపయోగించి నీ నోటితో నువ్వే పాడు.
1: నేనాయ్యా?
0: పాడమ్మా.
2: నువ్వు కొట్రాకి
1: ఏందయ్యా కొట్టేవట?
0: తిడుతున్నావంట్రా.
1: అది కదా ఏదో ఫ్లోలో.
0: అర్థం కాకపోయినా ఆడు తిట్టిందే బాగుందిరా. ఇది మరీ దారుణంగా ఉంది. ఓ పంచే, మరీ అంత హైలో కాకుండా, మరీ అంత లోలో కాకుండా మీడియం గా తిట్టేరా. యూ కెన్ డూ బెటర్ ప్లీజ్ రా.
1: ఈసారి చూడయ్యా.

0: ఆ తర్వాత
1: తర్వాత ఏంటి కొట్టా
0: అన్నా ఈ మూమెంట్ చూడన్నా అన్నా మా దిద్ది అరే మూమెంట్ మార్చు రే మూమెంట్ మార్చు

0: అయ్యా, మీరు దేవుడయ్యా.
1: మరి కొట్ట.
2: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో మరి ఇదండి ఈనాటి సందడి సందడి. మనమంతా మన మెదడుకు బాగా పదును పెట్టి, బాగా మెరుగుపెట్టి మనదైన సమాధానాలని అలా పంపిస్తూ వచ్చారు. ఆ సమాధానాలకి సమాధానం కూడా వచ్చేసిందనమాట, అదనమాట సంగతి. సో ఇక ఈనాటి సందడి సందడికి నేను ఇక బై బై చెప్పేస్తున్నాను. మరి ఇక మనమంతా తర్వాత కలుసుకుందాం తర్వాతి కార్యక్రమం వివిధాలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూ ఉండండి, ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

విద్యుద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. విశాఖ జిల్లాలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త కిషోర్ సామాజిక మాధ్యమాల నిర్వాహకులకు సూచించారు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖాతాదారులకు వడ్డీ చెల్లించేందుకు సమాయత్తమవుతుంది. ఖాతాదారులు జమ అయిన మొత్తాన్ని ఈ నెల 15వ తేదీలోపు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఒక ప్రకటనలో వెల్లడించారు. సర్ ప్రక్రియను వేగవంతం చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2002-2005 ఓటర్ల జాబితాలను అనుసంధానించే క్రమంలో ఎన్యూమరేషన్ల ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను జూలై 21వ తేదీన వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. పార్వతీపురం అన్యం జిల్లాలో మలేరియా వ్యాప్తికి అవకాశం ఉన్న గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు తెలిపారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల్లో 1119 ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి కొనసాగిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఓటర్ల వివరాలను నమోదు చేసే సమయంలో ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి సక్రమంగా వివరాలు నమోదు చేయాలని, డిజిటలైజేషన్ ప్రక్రియలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నిర్ణీత గడువులో పనులను పూర్తి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, కోదండరామస్వారి ఆలయాల్లో జూలై 17 ఆనివార ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మేరా యువ భారత్ మై భారత్ కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం అన్యం జిల్లా యువజన కార్యక్రమాల సలహా కమిటీ త్రైమాసిక సమావేశాన్ని ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా యువజన అధికారి ప్రేమ్ భరత్ తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రి సమగ్రాభివృద్దికి రాష్ట ప్రభుత్వం అత్యంత కృత నిశ్చయంతో ఉందని, సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యవంతమైన సేవలు అందించడమే తమ మొదటి ప్రాధాన్యత అని రాష్ట దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ స్పష్టం చేశారు. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాఠ్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 4:05. మరి ఈ టైంలో మనమంతా వివిధ అంటూ సినిమా రంగానికి సంబంధించినటువంటి ఒక ప్రముఖ సెలబ్రిటీ వారు నటించేటువంటి చిత్రాల్లోని పాటలను వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదా. అలా ఈరోజు మన వివిధ కార్యక్రమంలో ఒక హీరోగా మన హీరో శ్రీకాంత్ గారు వారు నటించేటువంటి చిత్రాల్లోని పాటలు వింటూ ఎంజాయ్ చేద్దాం. మరి శ్రీకాంత్ గారు నటించిన చిత్రాల్లో ముందుగా మీకోసం వస్తున్న పాటలు ఎగిరే పౌరమ, వినోదం, ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ప్రతిరోజులాగా ఈరోజు కూడా ఒక మంచి ఉపయోగకరమైన యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో కూడిన టాపిక్ మీకోసం తెచ్చాను. చాలా మందిలో బెలీ ఫ్యాట్ పెరిగిపోతుంది. దీనికి కారణం సెడెంటరీ లైఫ్ స్టైల్ అనండి, లేదా ఇంకే కారణం వల్లన్నా ఇది కావచ్చు. బట్ వి ఆల్ క్యాన్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్, ఎందుకంటే బెలీ ఫ్యాట్ తో ఎన్నో రోగాలు వస్తాయంట. All the diseases start from the stomach, అని హెల్త్ ఎక్స్పర్ట్స్ అంటారు. ఓవర్ వెయిట్ తో ఉన్న వారికి బెలీ ఫ్యాట్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. లావుగా ఉండడం వల్లే ఈ సమస్య వస్తుంది. కొందరు తినడం వల్ల లావ్ అయితే, కొందరికి తినకపోయినా ఈ సమస్య ఉంటుంది. తినడం, బరువు పెరగడం గురించి ఆలోచిస్తే కొంతమంది ఫ్రైడ్ ఫుడ్, స్వీట్స్ తినడం వల్ల వారి శరీరంలో అనేక మార్పులు వస్తాయి. ఇది బెలీ ఫ్యాట్ ని తగ్గిస్తుంది. బెల్లి పెరగడానికి నాలుగు కారణాలు చెప్తారండి. వీటిని అదుపులో పెట్టుకుంటే బెల్లి తగ్గుతుంది, రెగ్యులర్ గా చేస్తే బెల్లి ఫ్యాట్ తగ్గిపోతుంది. మరి అదేంటో విందామా? ఆ ఫోర్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఇన్సులిన్ హార్మోన్, కార్టిజాల్ హార్మోన్, ఎస్ట్రోజెన్ హార్మోన్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. కణాలకు ఎక్కువ ఇన్సులిన్ అందినప్పుడు అవి సున్నితంగా మారుతాయి. దీని కారణంగా రక్తంలో గ్లూకోజ్ పెరుగుతుంది. దీన్ని కరిగించకపోతే కొవ్వుగా మారుతుంది. అందుకే ఇన్సులిన్ లెవెల్స్ ఎప్పుడు కూడా నార్మల్ గా ఉండాలి. శారీరక శ్రమ లేకపోవడం, కూర్చొని ఉండడం, నిద్రపోవడం వల్ల బెలీ ఫ్యాట్ పెరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మీరు యాక్టివ్ గా ఉండాలి. కార్టిజాల్ అనేది ఒత్తిడి హార్మోన్. దీని పెరుగుదల ఇన్సులిన్ నిరోధకత, కొవ్వు పెరగడం వల్ల ఉంటుంది. అదే విధంగా ఆల్కహాల్ వల్ల ఎస్ట్రోజెన్ అనే హార్మోన్ పెరుగుతుంది. ఇది కొవ్వుని స్టోర్ చేస్తుంది. బెల్లి తగ్గేందుకు కొన్ని చేయాలి. అవేంటంటే, కార్బోహైడ్రేట్స్, ప్రాసెస్ ఫుడ్స్, షుగర్స్, ఇలాంటి ఫుడ్స్ కి దూరంగా ఉండాలి. ఆహారంలో లీన్ ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్ ని చేర్చండి. ఆల్కహాల్, కెఫైన్ కి దూరంగా ఉండండి. ముఖ్యంగా రాత్రి 11 నుంచి తెల్లవారు 4 గంటల వరకు, అంటే దాదాపు 7-9 అవర్స్ పాటు నిద్ర చాలా ముఖ్యం. రోజుకి 30 నిమిషాల పాటు, వారానికి 4-5 రోజులు వర్కౌట్ చేయండి. ఇందులో కార్డియో స్ట్రెచెస్ ఉండేలా చూసుకోండి. వెల్లుల్లి, అల్లం, గుమ్మడి గింజలు, గోధుమ గడ్డి, ఫ్యాటీ ఫిష్, నల్లమిరియాలు, పసుపు వంటి ఫుడ్స్ ని డైట్ లో చేర్చుకోండి. వీటితో పాటు లివర్, కడుపుని క్లీన్ చేసేందుకు ప్రీబయాటిక్ ఫుడ్స్ ని తీసుకోండి. పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా ఉంటే ఒకరి ఆహారంలో మార్పు రావడంతో పాటే మరికొన్ని ఆరోగ్య సమస్యల మీద కూడా ప్రభావం ఉంటుంది. శరీరంలో వివిధ భాగాల్లో కొవ్వు పేరుకుపోవడం కన్నా పొట్ట చుట్టూ కొవ్వు ఉండటం కాస్త ప్రమాదమే.

ప్రశాంతి సహాయపడుతుంది. శరీరంలోని మలినాలను బయటకు పంపించే డీటాక్సిఫైయర్ లాగా పనిచేస్తుంది. దానివల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది. వేరే సమయం కన్నా ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు కరుగుతుంది. వేగంగా నడవడం, యోగా చేయడం ఏదైనా చేయొచ్చు. ఉదయాన్నే శరీరం కదిలించడం వల్ల జీవక్రియ పెరుగుతుంది, కొవ్వు ఆక్సీకరణ చెందుతుంది. ఉదయాన్నే కనీసం అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ మీరు వాక్ చేయండి, బ్రిస్క్ వాక్ చేయండి, జాగింగ్ చేయండి. దిస్ ఇస్ వెరీ యూస్ఫుల్ టు యూ. ప్రోటీన్ ఎక్కువగా ఉన్న అల్పాహారం తీసుకోవడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ పై ప్రభావం ఉంటుంది, జీవక్రియ వేగవంతం అవుతుంది. ఉదయాన్నే ఆమ్లెట్ తినండి, బాయిల్డ్ ఎగ్స్ తినండి, యోగర్ట్, ప్రోటీన్ స్మూతీ లాంటివి తినాలి. ప్రోటీన్స్ అరగడానికి ఎక్కువ శక్తి అవసరం, దానివల్ల ఎక్కువ క్యాలరీస్ ఖర్చు అవుతాయి. అలాగే రోజు మొత్తంలో ఏదైనా తినాలనే కోరికను కూడా తగ్గిస్తాయి. మీరు చూడండి, మంచి ఎగ్స్ వేసుకొని హ్యాపీగా ఒక థిక్ ఆమ్లెట్ చేసుకొని తింటే మీకు మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు ఆకలి కాదు, తినాలనిపించే ఈ హంగర్ ప్యాంగ్స్ ఉండవు. అదే ఫుల్ రిచ్ కార్బోహైడ్రేట్ డైట్ తీసుకున్నారనుకోండి, తిండిగా ప్లేట్ నిండి అన్నం పెట్టుకుని తిన్నా, ఓ నాలుగు రోటీలు సాదాగా పచ్చడితో తిన్నా, దోశలు తిన్నా కాసేపటికి మళ్ళీ ఆకలిస్తుంది, నిద్ర మత్తులోకి తీసుకెళ్ళిపోతుంది. అలా కాకుండా ఓన్లీ ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకుంటే యాక్టివ్ గా కూడా ఉంటారు, ఆకలి కూడా వేయరు. ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం అనే విషయాలను మనకు కొంచెం అవేర్నెస్ తో చూసుకోవాలి. ప్రతి ముద్దను ఆస్వాదిస్తూ మెల్లగా నములుతూ తినడం వల్ల ఆహారం మీద శ్రద్ధ పెరుగుతుంది. శరీరం ఆకలిని అర్థం చేసుకుంటున్నాం, అవసరమైనంత తినడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కాస్త తగ్గించుకోవచ్చు. ఫోన్ మాట్లాడుతూ టీవీ చూస్తూ తింటే ఎంత తింటున్నామో కూడా తెలియదని గమనించండి. సో అవాయిడ్ యువర్ ఫోన్ వైల్ యూఆర్ ఈటింగ్. మార్నింగ్ ఫుడ్ లో ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ చేర్చుకోవడం వల్ల మీ డైట్ లో ఇలాంటివి కొన్ని కొన్ని మార్పులు, అంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవడం వల్ల ఫైబర్ పెరుగుతుంది, దాంతో వెయిట్ తగ్గించుకోవచ్చు. దీర్ఘకాలిక స్ట్రెస్ బరువు పెరిగేలా చేస్తుంది. దీని ఇంపాక్ట్ పొట్ట చుట్టూ ఫ్యాట్ మీద ఎక్కువగా ఉంటుంది. అందుకే డైలీ మెడిటేషన్ చేయండి, యోగా చేయండి, ప్రాణాయామం చేయండి, ఇవన్నీ ఏదో చెప్తున్నారు వింటున్నాం అనే కాకుండా నిజంగా ప్రాక్టీస్ చేయండి. దట్ నాట్ వెరీ డిఫికల్ట్, ఏదో పెద్ద రొటీన్ లాగా, ఏదో పెద్ద రాకెట్ సైన్స్ లాగా అనుకోండి. ఇట్స్ వెరీ సింపుల్. లేవగానే నిమ్మరసంతో కూడిన వాటర్ తాగండి, ఫ్రెష్ అయిపోతారు. మార్నింగ్ లేస్తారు కదా, వాక్ చేస్తూ ఉండండి, ఒక దగ్గర హాయిగా కూర్చొని చక్కగా బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేసుకొని కొంచెం స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకొని ఇలా స్లోగా చిన్న చిన్న చిన్న అలవాట్లు చేసుకుంటూ హెల్త్ మోడిఫై చేసుకుంటూ వెళ్ళండి. బరువు నియంత్రణలో నిద్ర పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్. నిద్ర లేని వల్ల హార్మోన్ స్థాయిల్లో హెచ్చు తగ్గులు వస్తాయి, ఆకలి పెరుగుతుంది, కొవ్వు ఎక్కువగా చేరుతుంది. రోజుకు కనీసం 7 నుంచి 9 గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. ఆహార నియమాలతో పాటు వ్యాయామాలు కూడా చేయాలి, అప్పుడే ప్రయత్నంలో సఫలమవుతారు. ఆ మార్గాలు ఏమిటో చూద్దాం ఈ వెన్నెల ప్రోగ్రాంలు మీ చేతంతో. చలికాలంలో మనకు తెలియకుండానే బరువు పెరిగిపోతాం తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? దీనికి ప్రధాన కారణం మన జీవన శైలి. కఠిన వ్యాయామాలతో శరీరాన్ని శిక్షించడానికి మనసు ఒప్పుకోదు. అలాగే ఈ శీతాకాలంలో ఫ్రైస్, మసాలాస్, వేడివేడిగా ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తినాలనే కోరిక కూడా పెరిగిపోతుంది. ఫ్లూయిడ్స్ కంటే ఫుడ్ పై దృష్టి ఎక్కువ పెడతాం. అయితే బరువు తగ్గాలన్నా, పొట్ట తగ్గి ఫిట్ గా కనిపించాలన్నా వీటికి బదులుగా పోషకాలు ఉండే తాజా ఆహారాలను తీసుకోవడం చాలా మంచిది. కొన్ని అధ్యయనాల ప్రకారం ఏం తేలిందంటే ఆలస్యంగా నిద్ర లేవడం బరువు పెరిగేందుకు దోహదం చేస్తుంది. అందువల్ల వీలైనంత వరకు తొందరగా నిద్ర లేవడం మంచిది. రోజు ఉదయమే రన్నింగ్ చేయడం చాలా మంచిది. దీనివల్ల త్వరగా ఫలితాలు వస్తాయి. త్వరగా కొవ్వు తగ్గడానికి రన్నింగ్ బాగా ఉపయోగపడుతుంది. పొట్ట భాగంలో కొవ్వు పెరగడం అనేది చాలా ఇబ్బందికరమైన సమస్య. ఇది ఒకరి రూపాన్ని, శరీరాకృతిని దెబ్బతీయడమే కాకుండా ఆరోగ్యపరంగా అనేక దుష్ప్రభావాలను కలిగిస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది యుక్త వయసులో ఉన్నవారు కూడా పెరిగిన పొట్టతో ఇబ్బంది పడుతున్నారు. ముందుకు పెరిగిపోతున్న పొట్టకు అడ్డుకట్ట వేయడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ సరైన ఫలితాలు రావడం లేదు. కొంతమంది సన్నగా, స్లిమ్ గా ఉన్నప్పటికీ పొట్ట చుట్టూ ఎక్కువ కొవ్వు ఉంటుంది. ఇలా ఉండటం ద్వారా నడుము చుట్టూ కొలత పెరుగుతుంది. సన్నగా ఉండి అధిక బరువు లేనప్పటికీ కూడా పెరిగిన పొట్టతో ప్రమాదమే అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. దీని ద్వారా హృదయ సంబంధ వ్యాధులు, Type 2 diabetes, మెటబాలిక్ సిండ్రోమ్, లివర్ డిజీజ్, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని చెప్తుంది. ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే పొట్ట భాగంలో కొవ్వుని కరిగించడమే ఏకైక మార్గం. ఆరోగ్యకరమైన జీవనశైలి చర్యలను అనుసరించండి. దాని ద్వారా నెమ్మదిగా, స్థిరంగా పొట్టను తగ్గించుకోవచ్చు. మీ నిద్ర వేళలను సవరించండి.
పోషకాహారమైన అల్పాహారం తీసుకోవడం, ప్రతిరోజు

0: 30 నిమిషాల వ్యాయామం చేయడం వంటి సాధారణ చర్యలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందొచ్చు. ఈ అలవాట్లు కలిగి ఉండటం ద్వారా మీరు చాలా త్వరగా పొట్టను తగ్గించుకోవచ్చు. తగ్గిన పొట్ట మళ్లీ పెరగకుండా ఉండేందుకు ఇవే నియమాలను ప్రతిరోజు అనుసరించండి. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌ టు రెడ్యూస్ బెల్లీ ఫ్యాట్, ఎందుకంటే దాని నుండి అన్ని రోగాలు అనుకున్నాం కదా, దాన్ని తగ్గించేద్దాం, ఒక ఆరోగ్యవంతమైన జీవితాన్ని జీవిద్దాం. విత్ దిస్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ వెన్నెల ప్రోగ్రామ్. బట్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ in our next program with more useful information. Till then, have a great time. Bye.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. విశాఖ జిల్లాలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్ సామాజిక మాధ్యమాల నిర్వాహకులకు సూచించారు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖాతాదారులకు వడ్డీ చెల్లించేందుకు సమాయత్తమవుతుంది. ఖాతాదారులు జమ అయిన మొత్తాన్ని ఈ నెల 15న ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఒక ప్రకటనలో వెల్లడించారు. సర్ 2026 ప్రక్రియను వేగవంతం చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2022-25 ఓటర్ల జాబితాను అనుసంధానించే క్రమంలో ఎన్యూమరేషన్ల ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను జూలై 21న వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మలేరియా వ్యాప్తికి అవకాశం ఉన్న గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు తెలిపారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల్లో 1119 ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి కొనసాగిస్తున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఓటర్ల వివరాలు నమోదు చేసే సమయంలో ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి సక్రమంగా వివరాలు నమోదు చేయాలని, డిజిటలైజేషన్ ప్రక్రియలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నిర్ణీత గడువులో పనులను పూర్తి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. తిరుపతి గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 17న ఆనివార ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది. కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేరా యువ భారత్ మై భారత్ కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా యువజన కార్యక్రమాల సలహా కమిటీ త్రైమాసిక సమావేశాన్ని ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా యువజన అధికారి ప్రేమ్ భరత్ కుమార్ తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రికి సమగ్రాభివృద్దికై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కృతనిశ్చయంతో ఉందని, సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యవంతమైన సేవలు అందించడమే తమ మొదటి ప్రాధాన్యత అని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 6 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

0: యాక్షన్ క్లాసిక్ కల్ట్ క్లాసిక్ మెలో డ్రామా
1: సెంటిమెంట్ కామెడీ మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్
0: క్వాలిటీ క్రియేటివిటీ టెక్నాలజీల మేళవి
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

హాయ్ హలో, గుడ్ ఈవినింగ్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 5:10:30 నేను మీ క్రిష్. ఎలా ఉన్నారు? చాలా రోజులైంది మనం కలిసి. సో ఈరోజు చాలా విషయాలు మాట్లాడుకుందాం, అండ్ ఎస్పెషల్లీ ఈ టైంలో బ్యూటిఫుల్ హిందీ సాంగ్స్ మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టడీ ఉంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 నేను మీ క్రిష్.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: విండు ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 5:27:35. మనమున్నాం గీత్ గాత షెల్లో. బ్యూటిఫుల్ హిందీ సాంగ్స్ వింటూ నెక్స్ట్ ఇంకొక లవ్లీ సాంగ్ ఫ్రమ్ ద మూవీ కబీర్ సింగ్ నుంచి ప్లే చేస్తున్నారు. వింటూ స్టడీ ఉంటూ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రిష్.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా, మనమునాం గీత్ గాథ షోలో హిందీ సాంగ్స్ వింటూ. స్టూడియోలో టైం 5:32:45 అండ్ బ్యూటిఫుల్ సాంగ్, ఇంకొక సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఓకే జాను నుంచి ప్లే చేస్తాను. అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్. వింటూ స్టడీ ఇంటూ విత్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ యోర్ క్రిష్.

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనము నామ్ గీత్ గాదాశల్లో మీరు విన్న సాంగ్ ఫ్రమ్ ద మూవీ బ్రహ్మాస్త్ర నుంచి ప్లే చేశాను. నెక్స్ట్ ఫ్రమ్ ద మూవీ చెన్నై ఎక్స్ప్రెస్ నుంచి ప్లే చేస్తున్నారు. అండ్ ఈ సాంగ్ ని పాడింది అరిజిత్ సింగ్, నీతి మోహన్ అండ్ సునిధి చౌహాన్. అండ్ ఈ పాటను కంపోజ్ చేసింది విశాల్ శేఖర్. అండ్ ఈ సాంగ్ తో పాటు ఇంకొక సాంగ్ కూడా ప్లే చేస్తాను. బ్యాక్ టు బ్యాక్ మీ అందరి కోసం వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని న్యూజిలాండ్ చేరుకున్నారు. భారత ప్రధానమంత్రి 40 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఆక్లాండ్ చేరుకున్న ప్రధాని మోదీకి ఆ దేశ ప్రధాని క్రిస్టఫర్ లుక్సాన్ స్వాగతం పలికారు. తిరుపతి పార్లమెంటు పరిధిలో 4.99 కోట్ల రూపాయలతో గ్రామీణ రహదారి పనులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని తిరుపతి ఎంపీ గురుమూర్తి ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన 4 గ్రామీణ రహదారి పనులకు 4.99 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆమోదం లభించిందన్నారు. మధుమేహం, రక్తపోటు, ఉబకాయం, ఉబ్బసం, గుండె జబ్బుల వంటి అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ఏటా జులై 10వ తేదీన దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల వల్ల సంభవించే మరణాల శాతం తగ్గించడానికి, నయం కాని వ్యాధులకు చికిత్స చేయడానికి మరిన్ని వనరులను, సమయాన్ని కేటాయించాల్సిన అవసరాన్ని తెలిపేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే బీసీ కుటుంబాలకు 2 కిలోవాట్ల వరకు సౌర పలకాల పైకప్పుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అందించే రాయితీకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయల అదనపు రాయితీని అందించనుందని, అర్హులైన గృహ విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇళ్లపై సౌర విద్యుత్ ప్యానళ్లను ఏర్పాటు చేసుకోవాలని మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకాశం జిల్లాలోని టంగుటూరు మండలం పొందూరు గ్రామంలోని పలు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించారు. సచివాలయంలో అమలవుతున్న సేవలు, డిజిటలైజేషన్ ప్రక్రియపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. విజయనగరం జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం గురజాడ జేఎన్టీయు జీవీ ప్రథమ స్నాతకోత్సవం రేపు విశాఖపట్నంలో నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ యూనివర్సిటీ విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేయనున్నారని తెలిపారు. చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి పంట నష్టపోయిన అర్హులైన ప్రతి రైతుకు రాష్ట ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం సబ్సిడీ అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. చిత్తూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 827.57 పాయింట్ల లాభంతో 77,569 వద్ద ముగిసింది. నిఫ్టీ 244.10 పాయింట్ల లాభంతో 24,206 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 95.31గా నమోదైంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్ళీ కలుద్దాం.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

విండో ఎంజాయ్ చేస్తున్నారు. భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 6:04:10 అండ్ వెల్కమ్ టు కృష్ణాతీరం. సో కృష్ణాతీరంలో మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఎస్పెషల్లీ అంటే మీలో ఎంతమందికి తెలుసు రీసెంట్గా అంటే జూలై 7 చాక్లెట్ డే అని. చాక్లెట్ డే అంటే ఫిబ్రవరిలో వస్తుంది కదా, రోజ్ డే చాక్లెట్ డే ఇలా వస్తాయి కదా అని అనుకుంటున్నారేమో, అది కాదు. యాక్చువల్గా రియల్ చాక్లెట్ డే ఎప్పుడంటే జూలై 7 అనమాట.

సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ డియర్ కామ్రేడ్ నుంచి ప్లే చేశారు. జస్టిన్ ప్రభాకర్ అని మ్యూజిక్ అందించారు ఈ మూవీకి. స్టూడియోలో టైం 6:09:35 చెప్పాను కదా మీలో ఎంతమందికి తెలుసు అంటే రీసెంట్గా జూలై 7 చాక్లెట్ డే అని చెప్పి దీని గురించి హిస్టరీ చాలానే ఉంది అది మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ 6:10 ప్రాంతీయ వార్తలు ఉంటాయి. సో మళ్ళీ మనం 6:20 కలదాం, అప్పుడు చాలా విషయాలు మాట్లాడుకుందాం ఈ చాక్లెట్ డేకి సంబంధించి. సో వింటూ స్టడీ ఉంటూ విత్ భారతీ FM 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పివికేం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలను ఉపేక్షించబోమని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి విశాఖపట్టణంలో రేపు జలప్రవేశం చేయనుంది. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ పలు వాణిజ్య సంస్థల అధినేతలతో సమావేశమై రాష్ట్రంలో తమ యూనిట్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆతిథ్య రంగ సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. వార్తల వివరాలు. రాష్ట్రానికి ఆర్థిక పరిపుష్టి ముఖ్యమని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఉద్ఘాటించారు. అమరావతి రాష్ట సచివాలయంలో ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశం వివరాలను ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజానికి సోషల్ మీడియా ఇబ్బందికరంగా మారిందన్నారు. ఈ అంశంపై కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించామని చెప్పారు. సోషల్ మీడియాలో కొందరు నైతిక విలువలను పాటించడం లేదని, ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుంటున్నారని, అటువంటి వారిని ప్రభుత్వం ఉపేక్షించదని స్పష్టం చేశారు. మంత్రివర్గ సమావేశంలో రాష్ట స్థాయిలో ప్రత్యేక సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ ఏర్పాటు, సోషల్ మీడియా దుర్వినియోగం, మహిళలు బాలికలపై సైబర్ వేధింపుల నివారణకు ప్రత్యేక స్టేట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు మొదలైన నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. అలాగే యువజన పర్యాటక సాంస్కృతిక శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, జలవనరుల శాఖలకు సంబంధించి పలు ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి పేర్కొంటూ,
1: ఇటువంటి అన్ఎథికల్ ప్రొసీజర్స్ ని ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా చూస్తూ ఉండదు. చట్టంలో ఉన్న మరి అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని లీగల్ గా కూడా స్ట్రాంగ్ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఒక రాష్ట్ర స్థాయి సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ ను ఒకటి ఏర్పాటు చేయమని చెప్పి చెప్పారు. అదేవిధంగా సోషల్ మీడియా దుర్వినియోగం జరుగుతున్నట్లు ఆరోపణలు పరిష్కరించడానికి రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది.
0: స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించబడిన అత్యాధునిక యుద్ద నౌక 17A స్టెల్త్ ఫ్రిగేట్ మహేంద్రగిరి ప్రారంభోత్సవంలో రేపు విశాఖలో పాల్గొనున్నట్టు సామాజిక మాధ్యమం పోస్టులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఆత్మనిర్భర భారత్ దార్శనికతకు, దేశీయ రక్షణ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈల అద్భుతమైన సామర్థ్యాలకు ఇది ఒక నిదర్శనమని రక్షణ మంత్రి పేర్కొన్నారు. దేశ సముద్ర ప్రయోజనాలను కాపాడడంతో పాటు ఇండో పసిఫిక్ రక్షణ కోసం మన దేశ సంకల్పాన్ని బలోపేతం చేయడానికి ఐఎన్ఎస్ మహేంద్రగిరి సిద్ధంగా ఉందని రాజ్నాథ్ సింగ్ వివరించారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ డెల్టా ఎక్స్ దక్షిణ కొరియా వ్యవస్థాపకుడు సీఈఓ స్టీఫెన్ కిమ్తో ఈరోజు సియోల్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, ప్రభుత్వం రాష్ట్రంలో ఇంగాట్లు, సోలార్ గ్రేడ్ సిలికాన్ వేఫర్లు, పీవీ సెల్లు, బ్యాటరీ సెల్లు, సోలార్ మాడ్యూళ్ల తయారీ ఎకో సిస్టమ్ను నిర్మిస్తోందని, ఆంధ్రప్రదేశ్లో ఒక బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ బీఈఎస్ఎస్ తయారీ యూనిట్ నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన స్టీఫెన్ కిమ్, యూనిట్ నిర్మాణంపై త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అనంతరం కొరియా ఆటో ఇండస్ట్రీస్ కోఆపరేషన్ ఏజెన్సీ చైర్మన్ టేక్ సుంగ్లీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యంగ్ జోయున్, గ్లోబల్ పబ్లిక్ ఎఫైర్స్ హెడ్ నామ్ సూ పార్క్తో సియోల్లో జరిగిన సమావేశంలో, రాష్ట్రంలోని 10 GW డేటా సెంటర్ పైప్లైన్ కేంద్రంగా డేటా సెంటర్లు, సర్వర్ తయారీ, సర్వీసింగ్తో కూడిన పూర్తి ఏఐ కంప్యూట్ స్టాక్ కోసం ఆంధ్రప్రదేశ్ను శాంసంగ్ కేంద్రంగా మార్చాలని కోరారు. ఇన్వెస్ట్ కొరియా సంస్థ కమిషనర్ డాక్టర్ కిమ్ టే హ్యూగ్తో సమావేశమైన మంత్రి లోకేష్, అమరావతి లేదా విశాఖపట్నంలో ఒక ప్రత్యేక కోట్రా ఇన్వెస్ట్ కొరియా కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
2: We have started this already with 4 private arbitration mechanism with MSMEs. So we will evaluate it further and definitely we take your feedback on this also. Chennai-Bangalore road, we get it done. Regarding to GST was one point. And second, specifically I raised that fiscal incentives given on energy and all. One round we cleared. Now as I shared from this quarter.
0: Akasavani, Prantiya Vartal Vintanaru. ఆతిథ్య రంగ సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని రాష్ట పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్, ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు విజయవాడలో ఈరోజు సమావేశమై హాస్పిటాలిటీ రంగానికి జీఎస్టీ సంస్కరణలపై మంత్రికి వినతిపత్రం సమర్పించారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్లపై 18% జీఎస్టీని 5% తగ్గించే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. హాస్పిటాలిటీ రంగానికి జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పునరుద్ధరణ అత్యవసరమని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలపై మంత్రి సానుకూలంగా స్పందించి రాష్ట ప్రభుత్వ సిఫారసులతో కేంద్ర ప్రభుత్వానికి పంపించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 17వ తేదీన పల్నాడు జిల్లా నరసారావుపేటలో పర్యటించనున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే అరవింద బాబు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో కలిసి కోడెల శివప్రసాద్ స్టేడియం ప్రాంగణాన్ని ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూలై 17న నరసారావుపేటలో నిర్వహించే క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రాంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటారని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలోనే సుమారు 1,500 కోట్ల రూపాయల రుణాలను వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. అదేవిధంగా బ్యాంకుల కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ కార్యక్రమాలకు సంబంధించిన అనుమతి పత్రాలను కూడా అందజేయనున్నట్లు తెలిపారు. ఇటీవల గోవాలో జరిగిన 8వ బ్రాండీ ఫెడరేషన్ కప్ స్కేటింగ్ పోటీల్లో రాష్ట్రానికి రజత పతకం సాధించిన సిహెచ్వి దాక్షిణ్య ఈరోజు రాష్ట యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మంత్రి దాక్షిణ్యను అభినందించి భవిష్యత్తులో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి దేశానికి గొప్ప పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బిగ్ ఛాంపియన్స్ స్కేటింగ్ అకాడమీ కోచ్ షేక్ ఖాదర్ బాషా మాట్లాడుతూ దాక్షిణ్య పిన్న వయసులోనే స్కేటింగ్లో 35 కిలోమీటర్ల మేర ప్రదర్శన చేసి 2 జాతీయ అవార్డులను సాధించడంతో పాటు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారని తెలిపారు. సీజనల్ జ్వరాలపై ఎలాంటి అపోహలు వద్దని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లాలోని గజపతినగరం నియోజకవర్గ వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోందని, జ్వరాలపై వస్తున్న కథనాలతో ప్రజలు ఆందోళన చెందవద్దని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జ్వరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వైద్య అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. నియోజకవర్గంలోని జ్వరాల దృష్ట్యా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు. తిరుపతి పార్లమెంటు పరిధిలో 4,99,000 రూపాయలతో గ్రామీణ రహదారి పనులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని స్థానిక పార్లమెంటు సభ్యులు ఎం గురుమూర్తి తెలిపారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన 4 గ్రామీణ రహదారి పనులకు ఆమోదం లభించిందని ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 4.65 కిలోమీటర్ల పొడవున ఈ రహదారుల నిర్మాణం జరగనుందని, వీటి ద్వారా తీగపాలెం, మోపూరు, వానెల్లూరు, ముసిలిపేడు గ్రామాలకు మెరుగైన రవాణా అనుసంధానం కలగనుందని గురుమూర్తి తెలియజేశారు. జిల్లాలోని నిరుద్యోగ యువతతో పాటు విశ్రాంత ఉద్యోగులను సైతం ప్రోత్సహించి వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని విజయనగరం కలెక్టర్ ఎం రామసుందర్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈరోజు జరిగిన జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ డిఐఈపిసి ఎస్ఐపిబి ఇన్వెస్ట్మెంట్ ట్రాకర్ ఎంఓయూల ఆన్లైన్ సమావేశాల సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చేవారికి అన్ని విధాలా సహకారం అందించి వీలైనంత త్వరగా పరిశ్రమలను స్థాపించే విధంగా కృషి చేయాలని ఆదేశించారు. ఉద్యోగ విరమణ చేసిన విశ్రాంత ఉద్యోగులకు ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందని, అందువల్ల వారి పెట్టుబడులను పారిశ్రామిక రంగం వైపు మరల్చాలని సూచించారు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, అలాగే ఎంబీఏ విద్యార్థులకు పరిశ్రమల స్థాపనపై అవగాహన కల్పించి వారు పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే విధంగా చైతన్యపరచాలని కలెక్టర్ కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలను ఉపేక్షించబోమని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి విశాఖపట్టణంలో రేపు జలప్రవేశం చేయనుంది. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ పలు వాణిజ్య సంస్థల అధినేతలతో సమావేశమై రాష్ట్రంలో తమ యూనిట్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆతిథ్య రంగ సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ప్రతి వార్త
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
5: నాలో నీకు నచ్చిందేంటి?
6: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
5: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
6: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

విండో ఎంజాయ్ చేస్తున్నారు. భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 6:21:13. అండ్ వెల్కమ్ టు కృష్ణాధీరం. ఇందాక చెప్పాను కదా, ఎంతమందికి నిజంగా తెలుసు జులై 7న చాక్లెట్ డే అని చెప్పి. అంటే ఇందాక చెప్పినట్టు ఫిబ్రవరిలో వచ్చే ఆ వీక్ ఏదైతే ఉందో, వ్యాలంటైన్స్ వీక్, అప్పుడు వచ్చే చాక్లెట్ డే కాదనమాట. ఇది యాక్చువల్గా రియల్ చాక్లెట్ డే, దీన్ని సెలబ్రేట్ చేస్తారు. సో ఈరోజు అంటే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం. చాక్లెట్ హిస్టరీ గురించి, ఎలా వచ్చింది, ఏంటి, ఎక్కడెక్కడ ఏ విధంగా సెలబ్రేట్ చేస్తారు, ఇవన్నీ కూడా మాట్లాడదాం. బట్ ఒక లవ్లీ సాంగ్ తర్వాత. విన్ టు స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ యువర్ క్రిష్.

రామ్ మీరు ఎలా పడిన సూపర్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ గల్లీ రౌడీ నుంచి ప్లే చేశాను. అండ్ స్టూడియోలో టైం 6:25:48. మాట్లాడుకుందామని చెప్పాను చాక్లెట్ హిస్టరీ గురించి. యాక్చువల్గా 2009 అఫీషియల్గా జూలై 7 స్టార్ట్ అయ్యాయి ఈ సెలబ్రేషన్స్ అనేవి, అంటే చాక్లెట్ డే సెలబ్రేషన్స్ అనేవి. బట్ హిస్టరీ చూసుకుంటే 1550 అంటే 1550 జూలై 7 ఈ చాక్లెట్ డే అనేది ఫస్ట్ టైం యూరోప్కి, అంటే సారీ చాక్లెట్ డే కాదు, యాక్చువల్గా చాక్లెట్ అనేది ఇంట్రడ్యూస్ అయింది ఫస్ట్ టైం 1550 జూలై 7 అనమాట. అలా అప్పటి నుంచి జూలై 7 ఈ సెలబ్రేషన్స్ మొదలయ్యాయని చెప్పాలి, ఎందుకంటే చాక్లెట్ దొరికింది ఆ రోజే తెలిసింది కాబట్టి వాళ్ళకి ఈ సెలబ్రేషన్స్ కూడా ఆ రోజే మొదలయ్యాయని చెప్పాలి. అయితే కంట్రీని బట్టి ఈ డేట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దానికి సంబంధించి మాట్లాడుకుందాం, అంటే ఏ ఏ కంట్రీలో చాక్లెట్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు ఏంటి, ఇంకా చాలా విషయాలు మాట్లాడదాం దీనికి సంబంధించి. ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3 నేను వి క్రిష్.

అదని మరి సంగతి ఓ పెట్టే కదా నుంచి లవ్లీ సాంగ్ విన్నారు అండ్ మన్మనామ్ కృష్ణ తీరంలో మాట్లాడుకుందాం అని చెప్పాను చాక్లెట్ హిస్టరీకి సంబంధించి. ఏ ఏ కంట్రీలో ఎలాగ అంటే ఏ డేని సెలబ్రేట్ చేస్తారు ఈ చాక్లెట్ అనేది చెప్తానని చెప్పాను. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 14th జాతీయ చాక్లెట్ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తుంది. ఏంటో తెలుసా, ఘన అంటే యాక్చువల్గా ప్రొడక్షన్ కూడా కోకో ఏదైతే ఉంటుందో చాక్లెట్ తయారు చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఒక ప్రొడక్ట్ ఏదైతే ఉంటుందో కోకో మనం అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది ట్రీస్ నుంచి వస్తుందన్నమాట. సో అది హయ్యెస్ట్ ప్రొడ్యూస్ చేసే ఆ కంట్రీ కూడా ఘనా అనే అండ్ ఇదే దేశం ఫిబ్రవరి 14th జాతీయ చాక్లెట్ దినోత్సవాన్ని కూడా సెలబ్రేట్ చేస్తుందన్నమాట. అలాగే యూరోప్లోని లాట్వియా అనే దేశం అయితే జూలై 11th సెలబ్రేట్ చేస్తుంది చాక్లెట్ డే అనేది. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ డిఫరెంట్ డేస్ని సెలబ్రేట్ చేస్తారు చాక్లెట్ డేని. బట్ మొత్తానికి ఇయర్లో ఏదో ఒక డేన చాక్లెట్ డే అనేది డెఫినెట్గా సెలబ్రేట్ చేస్తారు. ఎందుకంటే చాక్లెట్ అంటే ఇష్టం లేనిది ఎవరికి చెప్పండి. అంతేనా, చాక్లెట్ లవర్స్ కోసం ఇయర్ మొత్తం అంటే సంవత్సరం మొత్తం కూడా రకరకాల చాక్లెట్స్కి సంబంధించి స్పెషల్ డేస్ కూడా ఉన్నాయి. అవి కూడా మాట్లాడుకుందాం ఇంకొక లవ్లీ సాంగ్ తర్వాత. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ యువర్ క్రిష్.

ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ లో అనిరుద్ధ్ రవిచంద్ర పాడిన లవ్లీ సాంగ్ వినో ఫ్రమ్ ద మూవీ క్రాక్ నుండి ప్లే చేశారు. మనం మాట్లాడుకుంటున్నాం చాక్లెట్ హిస్టరీ గురించి. ఏ కంట్రీస్లో ఏ డేనా, అంటే చాక్లెట్ డేని సెలబ్రేట్ చేస్తారని చెప్పి మాట్లాడుకుంటున్నాం. నేను చెప్తానని చెప్పాను, అంటే చాక్లెట్ లవర్స్ కోసం ఇయర్ మొత్తం కూడా రకరకాల చాక్లెట్స్కి సంబంధించి స్పెషల్ డేస్ కూడా ఉన్నాయన్నమాట. అంటే లైక్ జనవరి 10th బిట్టర్ స్వీట్ చాక్లెట్ డే ఇలా సెలబ్రేట్ చేస్తారు, అలాగే జూలై 28th మిల్క్ చాక్లెట్ డే ఇలా సెలబ్రేట్ చేస్తారు. సో చాక్లెట్స్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి కదా, లైక్ అంటే డార్క్ చాక్లెట్ ఉంటుంది, వైట్ చాక్లెట్ ఉంటుంది, మిల్క్ చాక్లెట్ ఇట్లా ఉంటాయి కదా, అలా అన్నమాట. సో 1st January 10th ఏమో బిట్టర్ స్వీట్, అంటే మరీ ఎక్కువ కాకుండా స్వీట్ కొంచెం లైట్గా ఇష్టపడుతుంటారు కొంతమంది, అలాగ ఆ డేనా బిట్టర్ స్వీట్ చాక్లెట్ డేగా సెలబ్రేట్ చేస్తారు. అండ్ జూలై 28th అంటే ఈ మంత్ 28th మిల్క్ చాక్లెట్ డే అంట. అండ్ September 22nd వైట్ చాక్లెట్ డే, ఇందాక చెప్పాను కదా వైట్ చాక్లెట్ డే. అలాగే December 16th చాక్లెట్ కవర్డ్ ఎనీథింగ్ డే అంట. ఇలా రకరకాలుగా, దానికి ఒక రీజన్ కావాలో చెప్పండి, చెప్పాను కదా ఇందాక చాక్లెట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందుకే ఇలా రకరకాలుగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారన్నమాట. అండ్ ఇందాక మీలో ఎంతమందికి డౌట్ వచ్చింది అసలు చాక్లెట్ చెట్టుకు ఎలా కాస్తుంది అంటే, ఇందాక చెప్పాను కదా కోకో ప్రొడక్షన్ అనేది ఘన ఆదేశం అనేది ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది కోకో అని, ఏదైతే చాక్లెట్కి రా మెటీరియల్ కావాలో దాన్నే కోకో అంటారనమాట. దాన్ని ఆ ఘన అనే దేశం ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది, హయ్యెస్ట్ రికార్డ్ ఉంది దానికి ప్రొడక్షన్లో. బట్ అసలు చాక్లెట్ అనేది ఇలాగ చెట్టుకే ఎందుకు కాస్తుందని చాలామందికి డౌట్ ఉంటుంది, అది కూడా మాట్లాడుకుందాం. ఇంకొక సూపర్ సాంగ్ తర్వాత ఫ్రమ్ ద మూవీ ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ నుంచి ప్లే చేస్తున్నాను. అండ్ ఈ సాంగ్ని కంపోజ్ చేసింది హారిస్ జయరాజ్, అండ్ ఈ పాటను పాడింది అర్మాన్ మాలిక్. లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టడీ ఉంటూ విత్ భారతి FM 101.3, నేను మీ క్రిష్.

ఓణిలా ఆకాశవాణిలా. అది సంగతి ఫ్రమ్ ద మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుంచి ప్లే చేస్తున్న బ్యూటిఫుల్ సాంగ్. అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది పాడింది యువన్ శంకర్ రాజా. మనము నాం కృష్ణా తీరంలో చాక్లెట్ హిస్టరీ గురించి మాట్లాడుకుంటున్నాం యాక్చువల్ గా. అండ్ ఇందాక చెప్పాను కదా, చాక్లెట్ అసలు చెట్టుకు ఎలా కాస్తుంది రా బాబు అని చాలా మంది ఆలోచిస్తూ ఉండొచ్చు. అసలు చెప్పాలి అని అంటే చాక్లెట్ జర్నీ అనేది స్టార్ట్ అయ్యింది చెట్టు దగ్గరే. ఎస్, అంటే కోకో చెట్టును నాటిన తర్వాత దానికి ఫస్ట్ ఫ్రూట్ ఏదైతే ఉంటుందో అది రావడానికి మినిమం 4 to 5 years టైం పడుతుందంట. బట్ దాని లైఫ్ టైం ఎంతో తెలుసా? వన్స్ వచ్చిన తర్వాత ఫ్రూట్ ఏదైతే ఉంటుందో అది వచ్చిన తర్వాత దాని లైఫ్ టైం మాత్రం 100 years ఉంటుంది. అంతేకాదు ఒక్కో కోకో ఫ్రూట్లో దాదాపు 40 వరకు ఆ గింజలు ఏదైతే ఉంటాయో అవి ఉంటాయి అనమాట. అంటే సీడ్స్ అవి ఉంటాయి 40 వరకు ఉంటాయి ఒక్కొక్క కోకో కాయలో. అండ్ ఆ కాయల్లో ఉండే గింజలు తర్వాత మన చేతిలోకి చాక్లెట్గా వస్తాయన్నమాట. నిజానికి అంటే అక్కడి నుంచి మన చేతిలోకి రావడానికి చాలా మధ్యలో చాలా చాలా ప్రాసెసెస్ ఉంటాయి. ఆ కాయల్లో కూడా రకరకాల అంటే లైక్ కోకో పౌడర్ చేస్తారు, కోకో బటర్ ఉంటుంది, చాక్లెట్గా మారుతుంది. ఇట్లా ఆ గింజలు ఏదైతే ఉంటాయో, ఆ సీడ్స్ ఏదైతే ఉంటాయో వాటి నుంచి ఫ్యాక్టరీస్కి వెళ్ళిన తర్వాత అవి చాక్లెట్గా మారి మన చేతుల్లోకి వస్తాయన్నమాట. అంటే మనం తింటున్న చాక్లెట్ అనేది దాని అసలు రూపం ఒక చెట్టు పండే. ఇంత ఉందా అని అనుకుంటున్నారేమో, ఇంకా చాలా ఉంది చాక్లెట్ హిస్టరీ దానికి సంబంధించి. బట్ ఇప్పుడు టైం లేదు కాబట్టి రేపు ఈవినింగ్ మళ్ళీ కృష్ణా తీరంలో ఇదే టాపిక్ పైన మాట్లాడదాం. యాక్చువల్గా రేపు కూడా మనం సందడి చేద్దాం, ఐ మీన్ ఈవినింగ్ సందడి చేద్దాం. బట్ ఇప్పుడైతే ఇక్కడతో బై బై చెప్తున్నాను కృష్ణా తీరంకి మాత్రమే. అండ్ ఎగ్జాక్ట్గా 7 o'clock న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం. బట్ దానికన్నా ముందు బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
3: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

సాంకేతికతను వినియోగించుకుని పశుసంవర్ధక రంగంలో అధిక ఆదాయం సాధించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి సూచించారు. నాణ్యమైన జాతి అభివృద్ధితో పాటు పాల ఉత్పత్తి సామర్థ్యం పెరిగి పాడి పరిశ్రమ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కుకు ఎలక్ట్రానిక్స్ సంస్థ ప్రతినిధులతో ఈరోజు సమావేశమయ్యారు. సుస్థిర ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4.0 కింద ఆంధ్రప్రదేశ్లో విస్తృతమైన ఆటోమోటివ్ ఈవీ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నామని, ఇందులో కొరియన్ సంస్థలు భాగస్వామ్యం వహించాలని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన కింద ఎంపికైన గ్రామాల్లో అభివృద్ది పనులను వేగవంతం చేసి నిధులను సకాలంలో వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అధికారులను ఆదేశించారు. వెనుకబడిన తరగతుల బీసీ గృహ విద్యుత్ వినియోగదారులకు సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయల అదనపు సబ్సిడీ అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ఈ ప్రయోజనాన్ని కల్పిస్తూ రాష్ట ప్రభుత్వం జీవో నెంబర్ 58ను జారీ చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో టూరిస్టు బస్సుల పన్ను తగ్గింపుకు మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ బస్సు ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డిని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 827.57 పాయింట్ల లాభంతో 77,569 వద్ద ముగిసింది. నిఫ్టీ 244.10 పాయింట్ల లాభంతో 24,206 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 95.31గా ఉంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 8 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

విద్యుద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. పాడి రైతులు ఆధునిక

0: भोर की चौखट पर भक्ति की धारा।
1: ऑफिस जाने की जल्दी, मगर देश दुनिया की खबर भी जरूरी।
2: ये आकाशवाणी है, अब आप विमलेंदु पांडे से समाचार सुनिए।
0: ऑफिस या घर से निकलते ही उफ, ये ट्रैफिक।
1: आकाशवाणी है ना,
3: बातों ही बातों में हर सुबह 10 से 11 बना लो पूरी दुनिया को अपना दोस्त।
1: ऑफिस में थोड़ा रिलैक्सिंग म्यूजिकल ब्रेक,
0: शाम सुहानी हो,
4: आकाशवाणी के साथ जुड़िए ना सांझ के शो सिटी लाइट्स में हर रोज शाम 5 बजे।
1: घर पहुंचते ही थकान, कैसे हो मनोरंजन,
0: आकाशवाणी है ना। चैन की नींद से पहले कुछ भूले बिसरे पल, हर पल
1: सफर में
0: आपके साथ
1: आकाशवाणी।
5: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
6: మరికొద్దిసేపట్లో అంటే 7:05 తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ నుండి అండ్ ఎగ్జాక్ట్గా 7:15 మళ్ళీ కలుద్దాం. గెట్ రెడీ, మనసును మనసేలో వింటూ స్టేట్యూన్.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. న్యూజిలాండ్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆక్లాండ్లో ఘన స్వాగతం లభించింది. దేశంలో అందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలు అందేందుకు సాంకేతికతను పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. దేశంలో ఆకాంక్ష జిల్లాల్లో సమగ్ర గ్రామీణాభివృద్దికి సంబంధించి నీతి ఆయోగ్ టాటా ఎయిర్టెల్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. భారత్ ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య చారిత్రాత్మకమైన ఏకైక టెస్ట్ మ్యాచ్ ఈరోజు లార్డ్స్ మైదానంలో ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో జరిగిన ప్రవాస భారతీయుల ఘన స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వ వైవిధ్యాన్ని ఈ సందర్భంగా ఆయన వీక్షించారు. సోషల్ మీడియాలో ప్రధానమంత్రి విషయం తెలియజేస్తూ ఈ ప్రదర్శనల్లో పంజాబ్ తమిళనాడు సంస్కృతితో పాటు కర్ణాటక హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాల సమ్మేళనం వందే మాతరం అద్భుత ప్రదర్శనలు చోటు చేసుకున్నాయని తెలియజేశారు. తరాలు ఖండాలు దాటిన భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్నందుకు అలాగే భారత న్యూజిలాండ్ దేశాల మధ్య ఉన్న బలమైన ప్రజా సంబంధాలను మరింత పటిష్టం చేసుకుంటున్నందుకు మోదీ ప్రవాస భారతీయులను అభినందించారు. నార్త్ వోకల్ ఆన్సెంబుల్ చేసిన ప్రదర్శన వీక్షించడం పట్ల కూడా ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ప్రజలను ఒకటిగా చేర్చే అద్భుతమైన శక్తి సంగీతానికి ఉందని, ఈనాటి ప్రదర్శన భారత న్యూజిలాండ్ దేశాల మధ్య ఉన్న స్నేహబంధం ఆప్యాయత లోతును ఎంతో అందంగా ప్రతిబింబించిందని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు మస్కాట్లో ఒమాన్ విదేశాంగ మంత్రి బదర్ బిన్ హమద్ అల్ బుసైదీతో సమావేశమై ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో పరస్పర సహకారంపై చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, సముద్రయానం, సాంకేతికత, రక్షణ, సైబర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు, అలాగే అక్కడ శాంతి స్థిరత్వ నెలకొల్పేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై కూడా ఇద్దరు నాయకులు సమగ్రంగా అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ చర్చలు భారత్ ఒమాన్ దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం బలాన్ని, పరస్పర నమ్మకాన్ని ప్రతిబింబిస్తున్నాయని డాక్టర్ జయశంకర్ స్పష్టం చేశారు. మరోవైపు భారత ఒమాన్ దేశాల మధ్య శతాబ్దాలుగా ఉన్న పురాతన సముద్రయాన సంబంధాలు ఇరు దేశాల ప్రజలను అనుసంధానించాయని, ప్రస్తుతం ఇవి ఇరు దేశాల భాగస్వామ్యానికి బలమైన పునాదిగా నిలుస్తాయని ఒమాన్ విదేశాంగ మంత్రి కూడా పేర్కొన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు బీహార్లోని గయాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడున్న బీహార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో బీహార్ శాసనసభ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమ ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ఉపరాష్టపతి ప్రసంగిస్తారు. భారత తీర ప్రాంత రక్షక దళం కోస్ట్ గార్డ్ ఈరోజు న్యూఢిల్లీలోని కోస్ట్ గార్డ్ ప్రధాన కార్యాలయంలో ఒక సదస్సు నిర్వహించింది. భవిష్యత్తులో కోస్ట్ గార్డ్ ఉపయోగించే ప్లాట్ఫామ్లపై చర్చించేందుకు ప్రముఖ భారతీయ షిప్ యార్డులు, డిజైన్ హౌజ్లను ఈ సదస్సు ఒక వేదికపైకి తీసుకువచ్చింది. భవిష్యత్తులో బహుళ విధులు నిర్వర్తించే కోస్ట్ గార్డ్ నౌకల నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించడం, ఆధునిక సాంకేతికతలను అవలంబించడం, డిజిటల్ వాలిడేషన్, అధునాతన నౌకల డిజైన్ విధానాలు, కొత్తగా ఎదురవుతున్న కార్యాచరణ సవాళ్లపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అభివృద్ది చెందుతున్న సముద్ర భద్రతా సవాళ్లు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సాంకేతికంగా అధునాతనమైన దృఢమైన నౌకా నిర్మాణ ప్లాట్ఫామ్లు రూపొందించేందుకు కోస్ట్ గార్డ్ కట్టుబడి ఉందని సదస్సులో పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు న్యూఢిల్లీలో నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వాణిజ్య శాఖ అధికారులతో కలిసి ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉత్పాదకత సేవల పరిధిని మెరుగుపరచడం కోసం వివిధ శాఖల మధ్య సహకారాన్ని పెంచడం, సంస్థాగత సామర్థ్యాలు బలోపేతం చేయడం మొదలైన అంశాలపై ఈ సమీక్షా సమావేశంలో ప్రధానంగా చర్చించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఏర్పాట్లను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో సమీక్షించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమై 13వ తేదీ వరకు కొనసాగుతాయి. రాబోయే సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు షెడ్యూల్ చేసిన శాసనసభాపరమైన పనులపై సమగ్ర సమీక్ష నిర్వహించామని, అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా జారీ చేశామని మంత్రులు పేర్కొన్నారు.

ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అందరికీ ఆరోగ్య రక్షణ కల్పించడంలో సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా చెప్పారు. ఈరోజు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పురోగతిని సమీక్షించేందుకు మిషన్ స్టీరింగ్ గ్రూప్ 3వ సమావేశానికి నడ్డా అధ్యక్షత వహించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థల్లో ఒకటిగా అవతరించిందని, దీని కింద దాదాపు 94 కోట్ల ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ నంబర్లు సృష్టించారని, 105 కోట్ల ఆరోగ్య రికార్డులు అనుసంధానించారని ఈ సమావేశంలో గుర్తించారు. అలాగే జాతీయ డిజిటల్ ఆరోగ్య రిజిస్టరీలో 5,33,000 ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, దాదాపు 10 లక్షల మంది ఆరోగ్య సంరక్షణ నిపుణులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని కూడా ఈ సందర్భంగా గుర్తించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద ఒక బలమైన డిజిటల్ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల వ్యవస్థ ఏర్పడిందని, దేశవ్యాప్తంగా దీని వినియోగాన్ని గరిష్ట స్థాయికి తీసుకెళ్లడంపై దృష్టి పెట్టాలని నడ్డా చెప్పారు. ఆకాంక్ష బ్లాకుల్లో సమగ్ర గ్రామీణాభివృద్దిని పెంపొందించడం కోసం నీతి ఆయోగ్ టాటా మోటార్స్ ఫౌండేషన్తో ఒక అవగాహన పత్రంపై సంతకాలు చేస్తుంది. గ్రామీణ సంస్థలను బలోపేతం చేయడం, ప్రభుత్వ పథకాల లభ్యత మెరుగుపరచడం, వ్యవసాయం జీవనోపాధిని పెంపొందించడం, ఆరోగ్యం, పోషకాహారాన్ని, విద్యా గ్రామీణ మౌలిక సదుపాయాలను పెంపొందించడం, అలాగే స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళల నేతృత్వంలోని జీవనోపాధికి మద్దతు ఇవ్వడంపై ఈ భాగస్వామ్యం ప్రధానంగా దృష్టి సారిస్తుందని నీతి ఆయోగ్ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆస్పిరేషన్ బ్లాకుల్లో విద్యాపరమైన ఫలితాలు బలోపేతం చేయడం కోసం నీతి ఆయోగ్ భారతీయ ఎయిర్టెల్ ఫౌండేషన్తో కూడా ఒక అవగాహన పత్రంపై సంతకాలు చేసింది. ప్రాథమిక అభ్యాసాన్ని బలోపేతం చేయడం, ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంపొందించి డిజిటల్ అభ్యాసాన్ని ప్రోత్సహించడం, పిల్లల కోసం అనుకూలమైన విద్యాభ్యాస వాతావరణాన్ని సృష్టించడం మొదలైన వాటికి ఈ భాగస్వామ్యం మద్దతిస్తుంది. అయోధ్యలోని రామాలయంలో విరాళాల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా నిర్దేశిత కాలపరిమితిలోగా విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం నాడు విచారిస్తుంది. రామాలయంలో విరాళాల దొంగతనం ఆరోపణలకు సంబంధించి అరెస్టైన 8 మంది నిందితుల్లో 3కి అయోధ్య కోర్టు జులై 7వ తేదీన ఒకరోజు పోలీస్ రిమాండ్ మంజూరు చేసింది. స్థానిక కోర్టు గత నెల 29వ తేదీన నిందితులు 8 మందికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. రామాలయానికి వచ్చిన విరాళాల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణ నేపథ్యంలో ఆలయ ట్రస్ట్ చేసిన అభ్యర్థన మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గత నెల 13వ తేదీన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. వెనిజులా నుండి భారత బృందం ఈరోజు న్యూఢిల్లీకి తిరిగి చేరుకోవడంతో ఆపరేషన్ అమిస్టాడ్ విజయవంతంగా ముగిసింది. వెనిజులాలో ఇటీవల సంభవించిన భూకంపాల నేపథ్యంలో ఈ మానవీయ సహాయం విపత్తు సహాయక చర్యల మిషన్ను ప్రారంభించారు. భారత్ అందించిన సమయానుకూల సహాయం, మద్దతు, సంఘీభావానికను వెనిజులా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఈరోజు లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్తో తలపడుతోంది. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మొట్టమొదటి మహిళల టెస్ట్ మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. భారత్ ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్లు టెస్టుల్లో తలపడడం ఇది 16వ సారి. గత 15 మ్యాచ్ల్లో ఇంగ్లండ్ కేవలం ఒక్కసారి మాత్రమే విజయం సాధించగా భారత్ 3 విజయాలను తన ఖాతాలో వేసుకుంది. మిగిలిన 11 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. కడపటి వార్తలు అందేసరికి ముందు బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు 3 వికెట్ల నష్టానికి తన మొదటి ఇన్నింగ్స్లో 170 పరుగులు చేసింది. వింబుల్డన్ టెన్నిస్లో బ్రిటిష్ వైల్డ్ కార్డ్ ప్లేయర్ ఆర్థర్ పెరీ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్ మధ్య మొదటి పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్ ప్రస్తుతం కొనసాగుతోంది. 2 సెమీఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 క్రీడాకారుడు కితన్సారి ఛాంపియన్ అయిన ఇటలీకి చెందిన యానిక్ సినర్, 7 సార్లు వింబుల్డన్ ఛాంపియన్గా నిలిచిన సెర్బియా ఆటగాడు నొవాక్ జోకోవిచ్తో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే 2వ సెమీఫైనల్లో తలపడతారు. విశేషాలు మరొకసారి. న్యూజిలాండ్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆక్లాండ్లో ఘన స్వాగతం లభించింది. దేశంలో అందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలు అందేందుకు సాంకేతికతను పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. దేశంలో ఆకాంక్ష జిల్లాల్లో అభివృద్దికి సంబంధించి నీతి ఆయోగ్ టాటా ఎయిర్టెల్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. భారత్ ఇంగ్లండ్ మహిళా జట్ల మధ్య చారిత్రాత్మకమైన ఏకైక టెస్ట్ మ్యాచ్ ఈ రోజు లార్డ్స్ మైదానంలో ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతి ఎఫ్ఎం 101.3 ఎన్ స్టూడియోలో. టైం 7:16:38. సో మన ఫేవరెట్ టైం అంటే మనసును మనసేకి వెల్కమ్ చెప్పేద్దాం. సూపర్ క్వశ్చన్స్ తీసుకొచ్చాను మీ అందరి కోసం, ఫిల్మ్ క్వశ్చన్స్తో సహా అవన్నీ కూడా అడుగుతాను. డెఫినెట్గా ఆన్సర్ తెలిస్తే 0866-24-888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. సో మళ్ళీ ఒకసారి నెంబర్ చెప్తున్నాను, 0866-24-888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు నేను అడిగే క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిస్తే. ఫ్రెండ్స్ చాలా మంది ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, బట్ దానికన్నా ముందు ఫస్ట్ అయితే ఒక క్వశ్చన్ అడుగుతాను, ఈజీ క్వశ్చన్ అడుగుతాను. సుకుమార్ డైరెక్టర్, సుకుమార్ అండ్ నాగ చైతన్య కాంబినేషన్లో వచ్చిన సినిమా ఏది తెలిస్తే 0866-24-888-14 ఈ నంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. సుకుమార్ అండ్ నాగ చైతన్య కాంబినేషన్లో వచ్చిన సినిమా ఏంటో తెలిస్తే 0866-24-888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టే ట్యూన్డ్.

నుంచి అరు రైట్ ఆన్సర్ అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ హాయ్ గుడ్ ఈవినింగ్ అండి అని అంటూ లక్ష్మి ఫ్రమ్ గుంటూరు నుంచి ఒక నెంబర్ ఎక్కువైంది చూడండి. ఇంత పర్సెంట్ లవ్ ఉంటుందా ఎక్కడైనా? అంటే మేబీ ఉండొచ్చు, బట్ మనం అన్నీ కూడా 100లో క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి మీరు ఒక నెంబర్ ఎక్కువ పంపించారు. తర్వాత చెప్తాను. సులోచన గారు కరీంనగర్ నుంచి హాయ్ మీ కూడా గుడ్ ఈవినింగ్. అండ్ కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఈవినింగ్, డబుల్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు అని అంటూ రైట్ ఆన్సర్ అండ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మీకు కూడా అండ్ గుడ్ ఈవినింగ్ సార్ ఆన్సర్ అని అంటూ సివి శ్రీనివాసరెడ్డి గారు తేజారెడ్డి ప్రొద్దుటూరు నుంచి పంపించారు వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ రైట్ ఆన్సర్ అండ్ నాగార్జున లక్ష్మీ ఫ్రమ్ ఉడియంపేట నుంచి రైట్ ఆన్సర్ అండ్ పాలెంపోలే గారు ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్. నమస్కారం, గుడ్ ఈవినింగ్ క్రిష్ గారు, బాగున్నారా? మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం 100 ఓకే రైట్ ఆన్సర్. నిజామాబాద్ ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, అలాగే పిఎస్ రంగారావు గారు వెస్తాంబరం చెన్నై నుంచి రైట్ ఆన్సర్ అండ్ హాయ్ నమస్తే మనసును మనసే కార్యక్రమానికి వెల్కమ్ అని అంటూ రఘువీర్ సింగ్ సుగ్నబాయ్ ఏలూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్య గారు అండ్ దేవాంగ తండేల్ కాదు కదా, దానికి డైరెక్టర్ సుకుమార్ గారా కాదు చందు మొండేటి అండ్ హాయ్ గుడ్ ఈవినింగ్ సార్ అని అంటూ గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుంచి పంపించారు వెరీ గుడ్ ఈవినింగ్. బట్ ఆన్సర్ ఏది? సుకుమార్ అండ్ నాగ చైతన్య కాంబినేషన్లో వచ్చిన సినిమా ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగాను. రైట్ ఆన్సర్ 100% లవ్. ఎవరో పంపించారు ఇందాక ఒక నెంబర్ 1100% అనమాట, అంటే 1100% లవ్ పంపించారు. అది సంగతి. 7:25 30 seconds స్టూడియోలో టైం. నేనైతే ఒక సాంగ్ ప్లే చేస్తాను, సాంగ్ ఏ సినిమాలో చెప్పండి చాలు, ఓకేనా?

సో ఈ సాంగ్ ఏ సినిమాలోదో తెలిస్తే 08662438814 ఈ నంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇదే సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టే ట్యూన్డ్.

నామకే. సో అదే మరి సంగతి, ఫ్రమ్ ద మూవీ నాసామి రంగ నుంచి ప్లే చేసిన బ్యూటిఫుల్ సాంగ్, రామ్ మిరియాల పాడిన సాంగ్. ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది ఎంఎం కేర్వాణి అని మనము నా మనసును మనసులో నేను అడిగిన క్వశ్చన్. సాంగ్ ప్లే చేశాను, సాంగ్ ఏ సినిమాలతో చెప్పమని చెప్పాను, అది ఈ సాంగే అనమాట, ఫ్రమ్ ద మూవీ. నేను కూడా ఆన్సర్ రివీల్ చేసేసాను ఫ్లో లో, కాబట్టి చూద్దాం రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు. రైట్ ఆన్సర్ లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు నుంచి అండ్ కానూరు నుంచి దాతారావు గారు రైట్ ఆన్సర్, అలాగే కొడుమూరు నుంచి ఊర్మిళ వీరేష్ రైట్ ఆన్సర్, అలాగే ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్, అండ్ హలో క్రిష్ మూవీ నేమ్ అని అంటూ మల్లీశ్వరి గారు రైట్ ఆన్సర్, అండ్ రాజోల నుంచి బోరెళ్ళ జయన్న రైట్ ఆన్సర్, అండ్ కిషోర్జీ నా ఆన్సర్ అని అంటూ సిబి శ్రీనివాసరెడ్డి గారు ప్రొద్దుటూరు నుంచి పంపించారు, కడప డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, అండ్ హాయ్ క్రిష్ జీ మాకు ప్రోగ్రామ్ సరిగ్గా రావడం లేదు అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హనీ పంపించారు జవాబు అని అంటూ, బట్ రాంగ్ ఆన్సర్. ఎనీవే ప్రోగ్రామ్ ఎందుకు రావట్లేదు, మీరు యాప్లో వింటుంటే కనుక నెట్వర్క్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోండి, డెఫినెట్గా వస్తుంది. అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ 100% లవ్ అని అంటూ రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ సులోష్ణ గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్, అండ్ కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జనిదిన్ స్నేహబాను జనిదిన్ రైట్ ఆన్సర్, అండ్ గణేష్ రాజు శ్రీవత్స పంపించారు కోనాపూర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ రాజశేఖర్ రెడ్డి ఆదూరి నుంచి పంపించారు క్రిష్ గారు సుకుమార్ అని అంటూ, బట్ ఆన్సర్ ఏది. అండ్ మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు గారు పెద్దమస్తానరావు గారు రైట్ ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్కి అండ్ సెకండ్ క్వశ్చన్కి కూడా, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్ పంపించారు. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది పిల్ల, బ్యూటిఫుల్ సాంగ్, అండ్ ఈ సాంగ్ ఫ్రమ్ ద మూవీ నా సామి రంగ నుంచి ప్లే చేశాను, అది సంగతి. అండ్ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, గెట్ రెడీ. సో ఈసారి మిగిలిన 3 క్వశ్చన్స్ కూడా మన మనసుకు సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాను. ఏంటంటే మీ బెస్ట్ ఫ్రెండ్తో ఎప్పుడైనా గొడవ అయ్యిందా లేదా. సో మీ బెస్ట్ ఫ్రెండ్తో ఎప్పుడైనా మీకు గొడవ అయ్యిందా, ఇన్ కేస్ అయ్యి ఉంటే అంటే మరీ భారతంలా కాకుండా చిన్నగా ఏదైనా ఆ టాపిక్ ఏంటనేది టైప్ చేసి పంపించండి, లేదంటే అట్లీస్ట్ గొడవ అయ్యిందో లేదో మళ్ళీ ఇప్పుడు కలిసి మాట్లాడుకుంటున్నారా లేదా మీ బెస్ట్ ఫ్రెండ్తో అనేది ఆ విషయం మాత్రం పంపించండి 0866-24888-14 ఈ నెంబర్కి. ఇన్ కేస్ కుదిరితే మీ బెస్ట్ ఫ్రెండ్ పేరు కూడా పంపించండి. అదనమాట సంగతి. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి పంపించారు నా సామి రంగ అంటూ రైట్ ఆన్సర్. సో మీ బెస్ట్ ఫ్రెండ్తో గొడవ అయిందా లేదా, ఇన్ కేస్ అయ్యి ఉంటే మీ బెస్ట్ ఫ్రెండ్ పేరేంటి, ఎందుకు అయ్యిందో జస్ట్ అలాగ 1 or 2 లైన్స్లో పంపించండి 0866-24888-14 ఈ నెంబర్కి. లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేడియం.

అటల క్యూరు, బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ డ్యూడ్ నుంచి ప్లే చేశాను అనమాట. సాయి అభ్యంకర్ ద ఫ్యూచర్ వండర్ఫుల్ మ్యూజిషియన్, డెఫినెట్ గా అవుతాడు అనమాట. అది సంగతి. అండ్ 7:33:32 స్టూడియోలో టైం. మనం నేను అడిగిన క్వశ్చన్, మీకెప్పుడైనా మీ బెస్ట్ ఫ్రెండ్తో గొడవ అయ్యిందా అని చెప్పి అడిగాను. అంటే బ్రీఫ్గా కొంచెం లైట్గా పంపించండి, ఏంటి ఆ గొడవ, దేని గురించి, మీ బెస్ట్ ఫ్రెండ్ పేరు కూడా పంపించండి, అండ్ ఇప్పుడు మాట్లాడుతున్నారు లేదా, అంటే ఆ గొడవ సాల్వ్ అయ్యిందా లేదా, ఏంటి పరిస్థితి అనేది జస్ట్ మరీ స్టోరీలా కాకుండా కొంచెం కొంచెం పంపించండి. కానూరు నుంచి తాతారావు గారు, జవాబు గొడవలేమీ అవ్వలేదు కానీ ఆటలు ఆడుకునేటప్పుడు మాట వచ్చి మాట్లాడుకోవడం మానేసి వాళ్ళం, తర్వాత మాట్లాడుకునేవాళ్ళం. ఓకే, అదైతే వెళ్ళను, సూపర్. గొడవ అయిందండి మా ఫ్రెండ్తో, మళ్ళీ ఇద్దరం సారీ చెప్పుకుని మాట్లాడుకున్నాము అని అంటూ దస్తగిరి సంధ్య ప్రొద్దురూరు నుంచి, సూపర్. అండ్ పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, నా ఫ్రెండ్ పేరు రాంగోపాల్, అతనికి నాకు గొడవ అయింది, ఒక సంవత్సరం పాటు మాట్లాడుకోలేదు, తర్వాత కలిశాము. వెరీ గుడ్. అండ్ నమస్తే అండి కిషోర్ గారు, చాలా రోజుల తర్వాత వచ్చారండి, మీరు అడిగిన ప్రశ్న విన్నాను. నేను మా ఫ్రెండ్కి క్యాష్ అమౌంట్ ఇచ్చానండి, ఈ 4 సంవత్సరాలు అయింది. ఒకరోజు గట్టిగా ఇంటికి వెళ్ళి అడిగా, కాస్త గొడవ అయింది, నేను కూడా డబ్బులు వదిలేసుకున్నాను సార్. అండ్ మంగళగిరి నుంచి దామర్లో చిన్న మస్తానరావు గారు, పెద్ద మస్తానరావు గారు. సో అదన్నమాట సంగతి. అంటే ఎప్పుడైనా, అంటే నేను ఒకటి ఫీల్ అవుతాను, లైక్ ఎంత అంటే ఎంత గొప్ప రిలేషన్ అయినా సరే, ఫ్రెండ్షిప్ అవనివ్వండి ఏదైనా సరే, ఎస్పెషల్లీ ఫ్రెండ్షిప్లో వీడు నాకు సూపర్, ఐ మీన్ నా బెస్ట్ ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్, వీడి కోసం ప్రాణాలు ఇస్తాను అంటారు, కానీ డబ్బులు మాత్రం ఎవ్వరు వదులుకోరు, అవునా కాదా? నిజంగా అంటే డబ్బుల దగ్గర డెఫినెట్గా గొడవ అవుతుంది. అలా అవ్వకూడని సిచ్యువేషన్ రావాలని నేనైతే అనుకుంటాను. అంటే అంతవరకు తీసుకెళ్ళకూడదు ఆ మనీ అనేది, అంత దూరం తీసుకెళ్ళకూడదు. మనీ అనేది ఎప్పటికైనా ప్రమాదమే అని నేనైతే నమ్ముతాను అనమాట. సో అనంతపురం నుంచి అనురాధ గారు, ఇది 10th క్లాస్లో జరిగింది. మామూలుగా ఒకరి నోట్స్ ఒకరు మార్చుకుని హోంవర్క్ చేసేవాళ్ళం. ఈ విషయంలో గొడవ అయింది, 3 రోజులు మాట్లాడలేదు. తను అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్, తన పేరు లక్ష్మి. సో మొత్తానికి అప్పుడు గొడవ అయింది, మరి ఇప్పుడు మాట్లాడుతున్నారా లేదా? ఆ గొడవ అంటే చిలికి చిలికి గాలివానలాగా, అప్పుడు మాట్లాడట్లేదు సరే, ఇప్పుడు మాట్లాడుతున్నారా లేదా? అండ్ శోభారాణి గారు, రంగారావు, చాందిని వీళ్ళందరూ పంపించారు. లక్ష్మి, నా ఫ్రెండ్ పేరు లక్ష్మి, చెప్పుడు మాటలు విని నాతో గొడవ పడింది, తను తప్పు తెలుసుకుని 1 నెల క్రితం నుంచి మాట్లాడుతుంది, సూపర్. సో ఇలాగే అంటే చెప్పాను కదా, ఇది కూడా ఒక రీజన్ అనమాట. చెప్పుడు మాటలు ఉంటే మధ్యలో అవేమీ వినకూడదు. సో మనకి మన ఫ్రెండ్కి మధ్యలో, మన ఫ్రెండ్ అనే కాదు, మన రిలేటివ్స్ అయినా ఏదైనా, ఆ రిలేషన్ ఏదైనా సరే, మధ్యలో వచ్చి ఎవరైనా మనకి ఇష్టమైన వాళ్ళ గురించి చెప్తే, ఫస్ట్ రైట్ ఆర్ రాంగ్గా పక్కన పెడితే, ఫస్ట్ వాళ్ళది చెప్పేది వినేసి దాని తర్వాత మనం డెసిషన్ తీసుకోవాలన్నమాట. అది రైట్ ఆర్ రాంగ్గా నిజంగా జరిగిందా లేదా, దానికి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా, ఇవన్నీ ఆలోచించి అప్పుడు డెసిషన్ తీసుకోవాలి. సో ఇప్పుడు అందరికీ అంత ఓపిక అయితే ఉండట్లేదు. ఎనీవే, పాలెంపోలయ్య గారు ఆలగడ్డ నుంచి ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్, అండ్ కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం, బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నప్పుడు ఏదైనా పొరపాటును గొడవ పడే అవకాశం వచ్చినా కానీ చిరునవ్వుతో పరిష్కరించుకోవాలనేది నా అభిప్రాయం. మరి మీరేమంటారు కిషోర్ గారు అని అంటూ, నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మామ జనిదిన్, స్నేహ వాణి జనిదిన్. నేను అదే అంటాను, అందుకనే ఏమంటాను, గొప్ప మాటే కదా అది. అండ్ మన్హర్, హాయ్ బ్రో అంటూ పంపించారు, హాయ్ మన్హర్. అండ్ భాస్కర్, పెడన నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ సుందర్, మా ఇద్దరికి ఒకసారి మాట వచ్చింది, 1 గంట ఇద్దరం మాట్లాడుకోలేదు, మళ్ళీ కలిసిపోయాం. అబ్బా, షార్టెస్ట్ గొడవ అన్నమాట. అంటే 1 గంట మాత్రమే మాట్లాడుకోలేదు, ఆ గంటలోనే రిజాల్వ్ అయిపోయిందంటే అది మామూలు విషయం కాదు, సూపర్ భాస్కర్. అండ్ కాలేదు కానీ దుబాయ్ వెళ్ళిపోయాడు, ఫోన్ చేయడం లేదు ఎందుకో. నా ఫ్రెండ్ పేరు రాజేష్, గణేష్ కోనాపూర్ నుంచి పంపించారు. సో మీ ఫ్రెండ్ వింటూ ఉంటే కనుక డెఫినెట్గా ఫోన్ చేయాలని కోరుకుంటున్నాను, మీరు కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ హాయ్ కిషోర్ గారు, నమస్తే అని అంటూ ప్రీవియస్ క్వశ్చన్కి, రఘుబీర్ సింగ్ సుగుణబాయ్ నా సామిరంగా అంటూ ఏలూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నా దోస్త్ దయానంద్ చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళం, గొడవలేమీ లేవు, 2012లో చనిపోయాడంట. ఐఎమ్ సో సారీ. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి, ఆ బాధ నేను అర్థం చేసుకోగలను. అండ్ సార్, యూనివర్సిటీ పీజీ ఫైనల్లో చికెన్ దగ్గర హాస్టల్లో చిన్న గొడవ, నా బెస్ట్ ఫ్రెండ్ రాఘవతో 20 డేస్ మాటలు లేవు. ఆఫ్టర్ ఐ కమిటెడ్ మై మిస్టేక్, వీ కంటిన్యూడ్ అవర్ ఫ్రెండ్షిప్ అని అంటూ సివి శ్రీనివాసరెడ్డి గారు ప్రొద్దుటూరు నుంచి. సో చికెన్ దగ్గర గొడవ వచ్చిందనమాట మీ ఇద్దరికి, అది సంగతి. సో గొడవ ఏదైనా అవ్వచ్చు కానీ మరీ ఇంత సిల్లీగా అనిపిస్తే చూడండి కొన్ని కొన్ని, అది హైలైట్. అండ్ హాయ్ క్రిష్జీ, మా ఫ్రెండ్కి నాకు గొడవ వచ్చినా ఒకరిని వదిలి ఒకరిని ఉండలేకపోయేవాళ్ళం. మా ఫ్రెండ్ నేమ్ పూర్ణిమ, ముద్దుగా పూరి అని పిలుస్తాను. పూర్ణిమ పేరు అందరినీ కూడా పూరి అనే పిలుస్తారు డెఫినెట్గా. అండ్ నేను మాట్లాడకపోతే మా అమ్మకు ఫోన్ చేసి మాట్లాడేటట్లు చేసేది క్రిష్జీ, వండర్ఫుల్ డే, స్వీట్ మెమరీస్ అన్నీ గుర్తు చేశారు అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి, నిష్కా అని హని పంపించారు. సో అదనమాట సంగతి, మొత్తానికి మీ డేస్ అన్ని గుర్తు చేశాను. ఎనీవే సూపర్, అందరూ రియాక్ట్ అయ్యారు, ఇంటరాక్ట్ అయ్యారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, గెట్ రెడీ.
ఒక డేలో అంటే సూర్యోదయం సూర్యాస్తమయం రెండు ఉంటాయి కదా, అంటే మార్నింగ్ రాత్రి. సూర్యాస్తమయం అంటే ఎగ్జాక్ట్గా సూర్యాస్తమయం అనే కాదు, రాత్రి. నాకు బేసిక్గా నాకు నైట్స్ అంటే ఇష్టం. నాకు ఎందుకో మరి, నాకు నైట్ అంటే ఇష్టం. ప్రశాంతంగా ఏదైనా సరే, ఆ వర్క్ కానీ సాంగ్స్ కానీ ఏదైనా సరే, నాకు ఇష్టమైన పనులన్నీ కూడా నేను నైట్ చేయడానికి ఇష్టపడతాను. అలాగా మీకు సూర్యోదయం ఇష్టమా సూర్యాస్తమయం ఇష్టమా, జస్ట్ చెప్పండి చాలు. సూర్యోదయమా సూర్యాస్తమయమా, ఈ సాంగ్ వింటూ 08662438114 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ. శ్యామ్ సింగ్ రాయ్ నుంచి ప్లే చేస్తాను లవ్లీ సాంగ్. అండ్ ఈ సాంగ్ ని పాడింది అనురాగ్ కుల్కర్ణి. అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది మిక్కీ జేమేయర్. నేను అడిగిన క్వశ్చన్, మీకు అంటే సూర్యోదయం ఇష్టమా సూర్యాస్తమయం ఇష్టమా అని చెప్పి క్వశ్చన్ అడిగాను. నాకైతే బేసిక్గా సూర్యాస్తమయం ఇష్టం అనమాట, నాకు నైట్ టైమ్సే ఇష్టం. అనంతపురం నుంచి అనురాధ గారు, మాట్లాడడం కాదు కానీ డైలీ ఫోన్ చేస్తుంది. ఇప్పుడు అమెరికాలో ఉన్న డైలీ ఒకసారి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. అండ్ రాజుల నుంచి బోరెళ్ళు జయన్న సూర్యోదయం ఇష్టం అంట. అండ్ భాస్కర్ పెడల నుంచి సూర్యోదయం. అండ్ సన్సెట్ అంటే ఇష్టం అని అంటూ లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు నుంచి సూపర్. అండ్ జి చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి సూర్యోదయం అంటే ఇష్టం. ఎందుకు సూర్యాస్తమయం అంటే చాలామందికి ఇష్టం లేదా? నాకు సూర్యోదయం 4 గంటల ప్రాంతం వరకు నాకు చాలా ఇష్టమైన సమయం. ప్రాణాయామం ఆసనాలు చేసుకుంటూ ఉంటారంట. గజ్వేల్ నుంచి శేర్ల వెంకటేశన్ ఫ్యామిలీ మెంబర్ సూపర్. అండ్ కిషోర్జీ, నాకు 2 ఇష్టమే, కొన్ని డే టైం చేయాలి మరికొన్ని ఓన్లీ నైట్ టైం చేయాలి, బట్ ఓవరాల్గా నైట్ అంటే బాగా ఇష్టం అంటూ సివి శ్రీనివాసరెడ్డి గారు ప్రొద్దుటూరు నుంచి పంపించారు సూపర్. అండ్ కానూరు నుంచి తాతారావు గారు, జవాబు సూర్యోదయం అంటే ఇష్టం కిషోర్ గారు. మీరు కొంచెం పాటలు పాడుతున్నారు, అలా కాకుండా మీకు వచ్చిన పాట కొంచెం ఎక్కువగా పాడి వినిపించండి, మా వీణులకు విందు కలిగించండి అని అంట. సో అంతసేపు పాడే టైం ఉండదు కాబట్టి ఐఎమ్ సో సారీ, కొంచెం పాడగలను నేను అది కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం, సూర్యోదయం అంటేనే ఇష్టం. పొద్దున్నే లేవాలి అనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లా ఉమ్మిడ నుంచి మొమ్మజనిదిన్ స్నేహభావన జనిదిన్ సూపర్. అండ్ అలాగే నాకు సూర్యాస్తమయం ఇష్టం అండి. ఆ పచ్చని పంట పొలాల మీద వెలుతురు పడుతూ ఉంటే సూపర్గా ఉంటుంది. పంట పొలాలు మరియు కొండల చాటుకు వెళ్లే సూర్యుడు చాలా బాగుంటుంది అని అంటూ పంపించారు దస్తగిరి సంధ్య సూపర్. అండ్ అలాగే సూర్యోదయం అన్ని పనులు పూర్తి చేసుకోవచ్చు అని అంటూ నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్.

నుండి ఎం మురహరి యశోద. సూపర్. అండ్ అసుర సంధ్య వేళ ఈవినింగ్ 5:30 నుండి 7 వరకు అని అంట. సో అసుర సంధ్య వేళ అనుకుందాం, మీకు ఇష్టమా కాదా చెప్పండి. గణేష్ కొనపూర్ నుంచి. అండ్ క్రిష్జీ, మాకు నైట్ అంటేనే ఇష్టం, ఎందుకంటే మూడంతా ప్రశాంతంగా ఉంటుంది, 6 బయట పడుకుని ఆకాశంలోకి చూస్తూ ఉంటే అసలు మనమేంటి, అద్భుతమైన ప్రపంచంలో పుట్టి ఇలాంటి చక్కని లైఫ్ని లీడ్ చేస్తున్నాం, ఉన్నన్ని రోజులు అందరితో హ్యాపీగా ఉండాలి అని అంటూ పంపించారు. సూపర్. హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కణ హని. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు, నైట్ ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలుసుకుంటాం కదా, అందుకని ఇష్టం అంట. వెరీ గుడ్. అండ్ రాత్రి అంటే నాకు ఇష్టం, ఎందుకంటే పొద్దున్న ఎవరి పనికి వారు వెళ్ళి తిరిగి ఇంటికి వస్తారు కాబట్టి కుటుంబ సభ్యులతో హాయిగా కాలక్షేపం ఉంటుంది కాబట్టి ఇష్టం అంట. మహమ్మద్ ఇనాయతుల్లా. సూపర్. అండ్ సన్సెట్ అంటే ఇష్టం నాకు, రెస్టింగ్ టైమ్ అండ్ రెయినీ నైట్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ అని అంటూ. సూపర్. రెయినీ నైట్స్ బ్యూటిఫుల్లా? నైట్లో రెయిన్ ఏం కనిపిస్తుంది యాక్చువల్గా? అంటే రెయిన్ పడేటప్పుడు మార్నింగ్ టైమే ఆ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో అది సూపర్గా ఉంటుంది, బట్ నాకు బేసిక్గా నైట్స్ అంటేనే ఇష్టం. అండ్ నిన్న నుంచి శోభారాణి గారు, రంగారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సూర్యాస్తమయం ఇష్టం, చల్లగా ఉంటుంది అని అంటూ. అది సంగతి, మనలాంటి టేస్ట్ ఉన్న వాళ్ళు కొంతమందే ఉన్నారు, సూర్యోదయం ఇష్టమైన వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. ఎనీవే, టైమ్ స్టూడియోలో 7:49:50 అండ్ లాస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, మీకు ఇష్టమైన ఫెస్టివల్ ఏంటి, మీకు ఇష్టమైన పండుగ ఏంటో 0866243884 ఈ నెంబర్కి ఆన్సర్ పంపిస్తూ ఉండొచ్చు. మరి సూర్యాస్తమయం, సూర్యోదయం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను మీ అందరి కోసం, ఫ్రమ్ ద మూవీ సాహసం శ్వాసగా సాగిపో నుంచి. అండ్ సాంగ్ని పాడింది విజయప్రకాష్, అండ్ పాటను కంపోజ్ చేసింది AR రెహమాన్, అండ్ పాటకు లిరిక్స్ అందించింది ఆనంద్ శ్రీరామ్.

సూపర్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ సాహసం స్వాస్గా సాయిపూర్ నుంచి ప్లే చేశాను. అండ్ మనము నా మనసును మనసేలో నేను అడిగిన లాస్ట్ క్వశ్చన్, మీకు ఇష్టమైన ఫెస్టివల్ ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలామంది ఆన్సర్స్ పంపిస్తున్నారు, చూద్దాం ఎవరెవరు ఏమేమి ఆన్సర్స్ పంపిస్తున్నారు, ఏం ఫెస్టివల్స్ ఇష్టము. రాజుల నుంచి బోరెల జైన్ గారు, ఉగాది కొత్త సంవత్సరం కొత్త ఆశలు కొత్త చిగురు అంట, సూపర్. అలాగే కానూరు నుంచి తాతారావు గారు, అన్ని పండుగలు ఇష్టమే కానీ ఎక్కువగా అందరు ఇష్టపడేది సంక్రాంతి పండుగ. అండ్ నూనె నుంచి శోభారాణి గారు, సాగర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, సంక్రాంతి అంటే ఇష్టం అని చెక్క అరిసెలు తినొచ్చు అంట. అరిసెలు సంక్రాంతిలోనే తినాలి.

వినిపిస్తున్నారు. థ్యాంక్ యూ సార్ అని అంటూ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ వినాయక చవితి ఎందుకంటే అదే రోజు నేను పుట్టాను అని అంటూ గణేష్ కొనపూర్ నుంచి పంపించారు. సో మీరు పుట్టినందుకు వినాయక చవితి ఇష్టం అన్నమాట. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు సంక్రాంతి దీపావళి ఇష్టం అంట. వెరీ గుడ్. అండ్ వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం, గందరగోళం లేని ఏ పండుగైనా ఇష్టమే. సో ఇవన్నీ ఎక్కడుంటాయి చెప్పండి, ఏ పండుగల్లో ఉంటాయి ఇవన్నీ ఎక్సెప్ట్ దీపావళి తప్పించి మిగతా పండుగలు. మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి పంపించారు. అండ్ హాయ్ సార్, గుడ్ ఈవినింగ్, మాకు శ్రీరామనవమి ఇష్టం, మా విలేజ్లో సూపర్ ఉంటుంది దేవీ పండుగ కూడా అని అంటూ. ఓకే, శ్రీలత ఫ్రమ్ గంగవరం పోలవరం నుంచి పంపించారు, సూపర్. అండ్ సంక్రాంతి పండుగ, బతుకమ్మ పండుగ ఇష్టం అంట సులోచన గారు కరీంనగర్ నుంచి. అండ్ సార్ సంక్రాంతి ఇష్టం, 3 డేస్ సెలబ్రేషన్స్ ఫుల్ ఎంజాయ్ అని అంటూ సివి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రొద్దుటూరు నుంచి పంపించారు. సో అదనమాట సంగతి, చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈరోజు మనసును మనసే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను. అండ్ ఎగ్జాక్ట్గా 8 o'clock న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం. డ్యూయెట్ లో బ్యూటిఫుల్ డ్యూయెట్స్ మీ అందరి కోసం రెడీగా ఉంటాయి. వింటూ స్టేడియం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని న్యూజిలాండ్ చేరుకున్నారు. భారత ప్రధానమంత్రి 40 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఆక్లాండ్ చేరుకున్న ప్రధాని మోదీకి ఆ దేశ ప్రధాని క్రిస్టఫర్ లుకాన్స్ స్వాగతం పలికారు. సోషల్ మీడియా

జిల్లాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దీనిపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులకు సూచించారు. సైబర్ క్రైమ్ సమస్యల పరిష్కారం కోసం ఐజీ స్థాయి అధికారిని నియమించాలన్నారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కుకు ఎలక్ట్రానిక్స్ సంస్థ ప్రతినిధులతో ఈరోజు సమావేశమయ్యారు. సుస్థిర ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4.0 కింద ఆంధ్రప్రదేశ్లో విస్తృతమైన ఆటోమోటివ్, ఈవీ, ఎకో సిస్టమ్ అభివృద్ది చేస్తున్నామని, ఇందులో కొరియన్ సంస్థలు భాగస్వామ్యం వహించాలని రాష్ట విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన కింద ఎంపికైన గ్రామాల్లో అభివృద్ది పనులను వేగవంతం చేసి నిధులను సకాలంలో వినియోగించేందుకు చర్యలు చేపట్టాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అధికారులను ఆదేశించారు. వెనుకబడిన తరగతుల గృహ విద్యుత్ వినియోగదారులకు సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం 20,000 రూపాయల అదనపు సబ్సిడీ అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ఈ ప్రయోజనాన్ని కల్పిస్తూ రాష్ట ప్రభుత్వం జీవో నెంబర్ 58ను జారీ చేసినట్లు వెల్లడించారు. విజయనగరం జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం గురుజాడ జేఎన్టీయు జీవీ ప్రథమ స్నాతకోత్సవం రేపు విశాఖపట్నంలో నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ యూనివర్సిటీ విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేయనున్నారని జేఎన్టీయు జీవీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వివి సుబ్బారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 827.57 పాయింట్ల లాభంతో 77,569 వద్ద ముగిసింది. నిఫ్టీ 244.10 పాయింట్ల లాభంతో 24,206 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మార్క విలువ 95.31గా ఉంది. ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి మరియు పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటో సీత, అది నాకు చాలా ఇష్టం.
2: విండో ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 8:04 అయ్యాభై ఏడు సెకండ్.

అండ్ వెల్కమ్ టు జియో డ్యూయెట్. ఈ జియో డ్యూయెట్లో బ్యూటిఫుల్ డ్యూయెట్స్ మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను. బట్ దానికన్నా ముందు ప్రీవియస్గా మనసును మనసేలో కొన్ని క్వశ్చన్ అండ్ ఐ మీన్ కొన్ని ఎస్ఎంఎస్లు ఉన్నాయి. కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం, అన్ని పండుగలు అంటే ఇష్టం, ముఖ్యంగా ఆగస్ట్ 15th, జనవరి 26th అంటే చాలా ఇష్టం అంట. డిఫరెంట్ ఆన్సర్ ఇది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మామూ జన్మదిన, స్నేహభాను జన్మదిన, సూపర్. అండ్ వినాయక చవితి ఇష్టమంట, కొడుమూరు నుంచి ఊర్మిళ వీరేష్ పంపించారు, సూపర్. చాలామందికి వినాయక చవితి అండ్ సంక్రాంతి అంటే ఇష్టం అంట, అది సంగతి. అండ్ 8:30:40 స్టూడియోలో టైం. డ్యూయెట్ డ్యూయెట్లో బ్యూటిఫుల్ డ్యూయెట్స్ మీ అందరి కోసం రెడీగా ఉన్నాయి, జస్ట్ బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు విద్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 8:21:35. మనమునాం జీవెట్ జీవెట్లో లవ్లీ బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్స్ వింటూ నెక్స్ట్ ఫ్రమ్ ద మూవీ అనేకుడు నుంచి ప్లే చేస్తున్నాను అండ్ సాంగ్ ని కంపోజ్ చేసింది హ్యారీ శివరాజ్ అండ్ పాటను పాడింది టిప్పు అండ్ హరిణి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలను ప్రవాస భారతీయులు బలోపేతం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మస్కట్లో ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ బిన్ హమద్ అల్ బుసైదీతో సమావేశమై వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఆయుష్మాన్

భారత్ డిజిటల్ మిషన్ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఆరోగ్య వ్యవస్థలలో ఒకటని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. వెనిజులాలో ఇటీవల సంభవించిన భూకంపాల నేపథ్యంలో భారత్ అందించిన సహాయానికి ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ధన్యవాదాలు తెలిపారు. వార్తల వివరాలు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలను ప్రవాస భారతీయులు బలోపేతం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2 రోజుల న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు ఆక్లాండ్ చేరుకున్నారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం పలికారు. ఈ సాయంత్రం ఆక్లాండ్లో జరిగిన స్వాగత కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ భారతదేశపు సాంస్కృతిక వారసత్వపు వేడుకలను వీక్షించారు. ఇవి పంజాబ్, తమిళనాడు సంస్కృతులను, కర్ణాటక హిందుస్థానీ శాస్త్రీయ సంగీత సమ్మేళనాన్ని, అలాగే వందేమాతరం గీతాన్ని ప్రదర్శించాయని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. ప్రజలను ఏకం చేసే విశిష్ట శక్తి సంగీతానికి ఉందని, నేటి ప్రదర్శన భారత్ న్యూజిలాండ్ స్నేహంలోని ఆత్మీయతను, గాఢతను ప్రతిబింబించిందన్నారు. కాగా ఈ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాలలో సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై ఇద్దరు నాయకులు చర్చించనున్నారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ బిన్ హమద్ అల్ బుసైదీతో మస్కట్లో ఈరోజు సమావేశమై ఇరు దేశాల మధ్య సహకారానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, అనుసంధానం, సముద్రయానం, సాంకేతికత, రక్షణ, సైబర్, ఏఐ రంగాలపై ప్రధానంగా చర్చలు జరిగాయని జయశంకర్ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. గల్ఫ్లోని తాజా పరిణామాలు, ఆ ప్రాంతంలో శాంతి స్థిరత్వాన్ని నెలకొల్పే ప్రయత్నాలపై కూడా ఇరువురు నాయకులు పరస్పరం అభిప్రాయాలను తెలియజేసుకున్నారు. ఈ చర్చలు భారత్ ఒమన్ల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యంలోని విశ్వాసాన్ని, బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని జయశంకర్ ఉద్ఘాటించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఏబీడీఎంలో 94 కోట్ల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా నంబర్లు నమోదు చేయబడ్డాయని, 105 కోట్ల ఆరోగ్య రికార్డులు అనుసంధానం జరిగిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఏబీడీఎం మిషన్ స్టీరింగ్ గ్రూప్ 3వ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ మిషన్ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఆరోగ్య వ్యవస్థలలో ఒకటిగా నిలిచిందన్నారు. ఏబీడీఎం కింద ఒక పటిష్టమైన డిజిటల్ ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంటూ, దేశవ్యాప్తంగా దీని వినియోగాన్ని గరిష్ట స్థాయికి పెంచడంపై దృష్టి సారించాలని సూచించారు. సార్వత్రిక ఆరోగ్య పరిరక్షణ వెసులుబాటు సాధించడానికి సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా కొనసాగాలని కేంద్రమంత్రి సూచించారు. కాగా డిజిటల్ ఆరోగ్య వినియోగాన్ని విస్తృతం చేయడం, కృత్రిమ మేధతో సహా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను ఉపయోగించుకోవడం, సంస్థాగత సామర్థ్యాలను బలోపేతం చేయడం మొదలైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. వెనిజులాలో ఇటీవల సంభవించిన భూకంపాల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆపరేషన్ అమిస్టాడ్ పేరిట ప్రారంభించిన సహాయ విపత్తు ప్రతిస్పందన మిషన్ విజయవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా భారత్ సకాలంలో అందించిన సహాయం, మద్దతు, సంఘీభావానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 26వ తేదీన వైమానిక దళానికి చెందిన 2 C-17 గ్లోబ్ మాస్టర్ 3 విమానాలు పారాఫీల్డ్ హాస్పిటల్ యూనిట్కు చెందిన 41 మంది సభ్యుల బృందాన్ని వెనిజులాకు తీసుకువెళ్లాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దేశ విద్యుత్ డిమాండ్లో 50%

2% నమోదైందని ఆయన సామాజిక మాధ్యమ పోస్టులో ఈరోజు వెల్లడించారు. భారతదేశ స్వచ్ఛ ఇంధన వ్యవస్థ బలోపేతం అవుతోందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం దృఢ సంకల్పంతో వేగంగా సుస్థిర వృద్ధిని కొనసాగిస్తోందని కేంద్ర మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. అధిక ఆల్కహాల్ను కలిగి ఉన్న ఔషధ ఫార్ములేషన్ల నియంత్రణను పటిష్టం చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 1945 నాటి ఔషధ నిబంధనలను సవరించింది. ఈ మేరకు ఇథైల్ ఆల్కహాల్ను కలిగి ఉన్న ఫార్ములేషన్లకు లైసెన్సింగ్ అవసరాల నుండి ప్రస్తుతం ఉన్న మినహాయింపును కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తొలగించింది. 30 మిల్లీలీటర్ల కంటే అధిక పరిమాణంలో ప్రతి ఘన పరిమాణానికి 12% కంటే ఎక్కువ ఇథైల్ ఆల్కహాల్ను కలిగి ఉన్న అన్ని ఫార్ములేషన్లు ఇకపై షెడ్యూల్ కే కింద వాటికి అందించిన మినహాయింపు పరిధిలోకి రావని, అటువంటి ఉత్పత్తులు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 కింద అవసరమైన లైసెన్సులను పొందవలసి ఉంటుందని మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ జోరమ్ అనియా యూనిసెఫ్ ఇండియా ప్రతినిధి సింధియా మెక్కాఫ్రే బృందంతో న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. బాలల కేంద్రీకృత అభివృద్ది, పాఠశాల విద్య, మానవ అభివృద్ది రంగాలలో సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన ఈ సమావేశంలో ఆకాంక్షిత జిల్లాలు, బ్లాకులలో సురక్షితమైన సమ్మిళిత అభ్యసనం, ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం, ఉపాధ్యాయ విద్య, విద్యార్థుల సంక్షేమం, సైబర్ భద్రత, డిజిటల్ భద్రత వంటి అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా బాలల సంక్షేమం, విద్యా ఫలితాలను మెరుగుపరచడంలో సాక్ష్యాధారిత విధాన రూపకల్పన, సామాజిక భాగస్వామ్యం, విపత్తులను తట్టుకునే సామర్థ్యం, మహిళా స్వయం సహాయక బృందాల పాత్రల ఆవశ్యకతను డాక్టర్ జోరమ్ అనియా వివరించారు. ఛత్తీస్గఢ్లోని బలోద్ జిల్లా గత సంవత్సర కాలంలో సుమారు 285,000 నీటి సంరక్షణ, ఇంకుడు గుంతల నిర్మాణాలను ఏర్పాటు చేసిందని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. క్యాచ్ ది రెయిన్ ఉద్యమ వేగాన్ని కొనసాగించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ జల్ సంచయ్ జన భాగీదారీ 2.0 కింద సామూహిక నీటి సంరక్షణకు ఇది గొప్ప ఉదాహరణగా నిలిచిందని పేర్కొంది. గ్రామ పంచాయతీలు, స్థానిక సంఘాలు, జిల్లా యంత్రాంగం భాగస్వామ్యంతో బలోద్ జిల్లా విస్తృత శ్రేణిలో వర్షపు నీటి సేకరణ, భూగర్భ జలాల సంరక్షణ కార్యక్రమాలను అమలు చేసింది. జల్ సంచయ్ జన భాగీదారీ 1.0 కింద ఈ జిల్లాకు 100,000కు పైగా నీటి సంరక్షణ నిర్మాణాలను ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో 3వ స్థానాన్ని, తూర్పు జోన్లో 1వ స్థానాన్ని కైవసం చేసుకుంది. పచ్చదనాన్ని విస్తరించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ, సుస్థిర పట్టణాభివృద్ది దిశగా ఒక కీలక ముందడుగని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావ్ జాదవ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తాకు లేఖ రాస్తూ 70,00,000కు పైగా వాతావరణ మార్పులను తట్టుకోగల చెట్లను నాటే ప్రతిపాదనను, 70కి పైగా జలాశయాల అభివృద్ధిని, దాదాపు 6,000 హెక్టార్ల భూమిని అటవీ ప్రాంతంగా నోటిఫై చేయడాన్ని ప్రశంసించారు. ఈ చర్యలు ఢిల్లీ పర్యావరణ భద్రతను బలోపేతం చేయడంతో పాటు పట్టణ గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు. ప్రతిపాదిత 8 అడవులలో కనీసం 20% వాటాను ఔషధ మొక్కల జాతులకు కేటాయించాలని, లేదా ప్రత్యామ్నాయంగా కనీసం 2 అడవులను ప్రత్యేక ఔషధ మొక్కల అడవులుగా అభివృద్ది చేయాలని ప్రతాప్రావు జాదవ్ సూచించారు. అయోధ్యలోని రామమందిరంలో విరాళాల దుర్వినియోగంపై నిష్పక్షపాతంగా కాలపరిమితితో కూడిన విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఈ నెల 13వ తేదీన విచారించనుంది. రామమందిరానికి అందిన విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో ఆలయ ట్రస్ట్ అభ్యర్థన మేరకు గత నెల 13న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ఎస్ఐటీను ఏర్పాటు చేసింది. కాగా విరాళాల చోరీ ఆరోపణలకు సంబంధించి అరెస్టైన 8 మంది నిందితుల్లో 3 ఈ నెల 7వ తేదీన అయోధ్య కోర్టు ఒకరోజు పోలీసు రిమాండ్ మంజూరు చేసింది. గత నెల 29న స్థానిక కోర్టు ఆ 8 మంది నిందితులను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలను ప్రవాస భారతీయులు బలోపేతం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మస్కట్లో ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ బిన్ హమద్ అల్ బుసైదీతో సమావేశమై వివిధ అంశాలపై చర్చలు జరిపారు.
ఆకాశవాణి.

0: జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 8:36:45. అండ్ మనము నామ్ డ్యూయెట్ లో లవ్లీ సాంగ్స్ మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టేట్యూ.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 8:49:05 మన్మో నామ్ జ్యూట్ జ్యూట్లో లవ్లీ సాంగ్స్ వింటూ బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఇంకా ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టే ట్యూన్డ్.

0: ఈ గాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్, ఇలా

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్కా, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఇన్ స్టూడియోలో. టైం 8:59. ఎగ్జాక్ట్గా 9:05 అండ్ వెల్కమ్ టు మధుర స్వరాలు. ముందుగా మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్, 90s సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. ఆ మెమరీస్ని గుర్తు చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. వింటూ స్టే ట్యూన్డ్.

ప్రేమలోని అమాయకత్వం, పండుగ వాతావరణం, పల్లె అందాలు ఇవన్నీ కలిసి ఒక మధుర గీతం అయితే, అలాగే ఆ పాట ప్రతి స్వరంలో గ్రామీణ స్వయంగం కనిపించి వినిపిస్తే, అదే ఒకే ఒక్కడు మూవీలో నుంచి ఏరువాక సాగుతున్నది ఆ సాంగ్. అండ్ ఈ సాంగ్ ని పాడింది జీన్ శ్రీనివాస్ అండ్ సువర్ణలత. అండ్ ఈ పాటను కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్. అండ్ ఈ పాటకు లిరిక్స్ అందించింది ఏఎం రత్నం అండ్ శివగణేష్.

వింటున్నారు మధుర స్వరాలు స్టూడియోలో. టైం 9:23:25. అండ్ తర్వాత వినబోయే సాంగ్ ఫ్రమ్ ద మూవీ బాంబే నుంచి ప్లే చేస్తున్నాను. అండ్ ఈ సాంగ్ ని పాడింది హరిహరణ్ చిత్ర. అండ్ ఈ పాటను కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్. అండ్ ఈ పాటకు లిరిక్స్ అందించింది వేటూరి సుందరరామూర్తి.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనము నా మధుర స్వరాలు. నెక్స్ట్ మీరు

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది. వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 9:50 అండ్ మనము నమ్మధురస్వరాలు. అలాంటి చిరస్మరణీయమైన గీతాల్లో ఒకటి జామురాత్రి. ప్రశాంతమైన వెన్నెల రాత్రి, చల్లని గాలి మనసును మరో లోకాలకి తీసుకెళ్లే మధురమైన అనుభూతి. మరి ఇదే పాట మీ అందరి కోసం ఆ జ్ఞాపకాల్ని మేల్కొల్పడానికి నేనైతే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: స్టూడియోల సమయం 10:20. ఆపాత మధుర గీతాలు వినిపించని రాగాలేకి స్వాగతం. ముందుగా మీ అందరి కోసం ప్రీ మంచి కుటుంబం చిత్రం నుంచి ఈ పాట. రచన ఆరుద్ర, సంగీతం ఘంటసాల, పాడింది కేజే ఏస్తాస్, పీసీ శీలా.

0: ఇంకో ఉదాహరణ.
1: ఓ రోమియో, ఇఫ్ దట్ దై బెంట్ ఆఫ్ లవ్ బి ఆనరబుల్, దై పర్పస్ మ్యారేజ్, సెండ్ మీ వర్డ్ టుమారో 1,000 టైమ్స్. గుడ్ నైట్ రోమియో.
2: మై డియర్,
1: ఎట్ 4 o'clock టుమారో షల్ ఐ సెండ్ టు దీ?
2: బై ద అవర్ ఆఫ్ నైట్.
1: ఐ విల్ నాట్ ఫెయిల్. గుడ్ నైట్. Good night. Parting is such sweet sorrow that I shall say good night till it be morrow.
3: Stop! Thy unhallowed time, fail wanting. Can vengeance be pursued further than death? Contempt, villain, I do apprehend thee. Obey and go with me, for thou must it die.
2: Perish to my love. Thus, with a kiss, I die.

0: కంటి మీద కునుకురాదు బాబాంది, కన్ను మూసుకో నన్ను తలుచుకో పిల్లన్నాడు.
1: ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో, ఓలమ్మో గైరమ్మో కేవంటూ అరిచిందయ్యో.
0: హటకే హటకే హటకే హరి బతి

0: గుర్రి పిట్ట చుర్రుమంటే బాబో అంది. అత్త కొడుకుని అరో బొబ్బులే పిల్ల అన్నాడు. బుర్రి పిట్ట చుర్రుమంటే బాబో అంది. అత్త కొడుకుని అరో బొబ్బులే పిల్ల అన్నాడు.
1: ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో, ఓలమ్మో గైరమ్మో ఏమంటూ అరిచిందయ్యో.
0: హటకే హటకే హటకే
1: అది బతికే బతికే బతికే,
0: హటకే హటకే హటకే
1: అరే బతికే బతికే బతికే.
0: ఓయ్ భలే భలే భలే భలే భలే,
1: మా ఊళ్ళో ఒక పడుతుంది దయ్యమంటే భయం.

0: చెమచక మలిమొగ్గ చెమచక మలిమొగ్గ చెమచక మలిమొగ్గ చెమచక మలిమొగ్గ భలే భలే భలే భలే భలే.
1: ఒకసారి కలలోకి రావయ్యా, ఒకసారి

స్టూడియోలో సమయం 10:59:20 మరికొద్ది సేపట్లో అంటే 11 గంటలకు ఢిల్లీ నుంచి వార్తలు వింటారు. ముందుగా హిందీలో అండ్ 11:05 ఇంగ్లీష్లో.

ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ 101.3 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.

0: వ్యవహరిస్తున్నారు. మీ నిఘంటువులో నిదానం అంటే నిప్పెట్టడం విశ్వం గారు.
1: నేను ఎరుగుదును, లక్ష్మణస్వామి చాలా నిదానస్థుడు.
2: ఇప్పుడు నాకు తెలిసి వస్తుంది, అప్పుడప్పుడు వేధించుకు తినే అనుమానాలు ఇవాడితో తీరిపోయాయి. ఒకటి చేరికి వచ్చేసాను, చస్తే అరవవాణ్ణి నమ్మకూడదు.
1: నేను మొదట్లోనే అన్నాను, జ్ఞాపకం ఉందా రామదాసు, అరవ్వాడితో నీకు వాటా ఏమిటి, వాళ్లతో కలిసి భాగస్వామి ఏమిటి అని ఆలోచించమని అన్నానా లేదా?
0: ఇందులో అరవ్వాణ్ణి పరాయవాణ్ణిగా వ్యవహరించడానికి నా అభ్యంతరం. భాష వల్ల తమిళులైనారు గాని వారికి మనకి నిజంగా తేడా ఉందంటారా? ఒకే మతం, ఒకే సంస్కృతి, ఒకే సాంప్రదాయం, చరిత్ర, మనలాగే వారు భారత ప్రజ.
2: లేదు రామయ్యకి, నేనన్నది కాదంటాడా? నాతో సంప్రదించకుండా లేదని పంపించేస్తాడా? పిలిపిస్తానంటే వల్ల కాదంటాడా? విడిపోతానంటే అది నీ ఇష్టం అంటాడా? తప్పకుండా విడిపోతాను, విడిపోయాను, నాది నాకు పడేయమన్నాను.
1: బేషైన పనిచేశావు. ఇది కాకపోతే దీని అబ్బలాంటి బిజినెస్ మరొకటి పెరగం.
3: మరో 10,000 అప్పు చేసి
2: నీకెందుకు రాదా? నువ్వు ఇంట్లోకెళ్ళు.
4: అబ్బో, కొంప ముంచా పని చేసొచ్చి విషయం చెప్పకుండా పైగా మమ్మల్ని పొమ్మంటారేమిటి? ఎక్కడికి వెళ్ళటం, ఏట్లోకి వెళ్ళాలా ఏమిటి?
5: అమ్మా, నువ్వు కాసేపు ఊరుకో.
2: మనకేమిటే వెరిదానా, అన్ని తెగదెబ్బలు చేసేసుకోము. తన భవంతి పీకిచ్చేసి వెంటనే నా స్థలం నాకు స్వాధీనం చేయమన్నాను.
0: ఇంట్రెస్టింగ్, నాకిచ్చిన ప్లాన్ లో ఈ వివరాలేవీ లేవే, అంతా ఉమ్మడిగా ఉన్నట్టే సూచించారే. ఇది కూడా రెండుగా కత్తిరించాలా ఏం కర్మ? చెప్పండి, రసవత్తర ఘట్టం.
2: అంతా 12 ఎకరాల స్థలం నాది. మొదట్లో చిన్న చిన్న షెడ్స్ తో ఒక్కడే బిజినెస్ ప్రారంభించాను. స్థలాలు అమ్మటం, కొనటం, ఇంటి కాంట్రాక్టులు అవి. ఆ తర్వాత ఈ లక్ష్మణస్వామి దోపరించాడు. రైస్ మిల్ అన్నాడు, ఆయిల్ మిల్ అన్నాడు, బోరెడు లాభాలన్నాడు, పెద్ద పెద్ద బిజినెస్ చేద్దామన్నాడు. ఆ రోజుల్లో చిన్న క్రైసిస్ వచ్చి 20,000 కావాలంటే నోటు లేకుండా ఇచ్చేశాడు. పెద్ద మనిషి నమ్మకస్తుడు అని సరేనని పార్ట్నర్గా చేరాను. తర్వాత ఏం చేశాడు, తన సొంత డబ్బుతో 60,000 అవుతున్నామో బిల్డింగ్ వేశాడు. ఆ బిల్డింగ్ పీకేసి నా స్థలం నాకు ఇచ్చేయమన్నాను.
1: అది సబబుగానే ఉంది. స్థలం నీది, నీది నీకు ఇమ్మన్నావు, ఇందులో తప్పే ఉంది.
0: తప్పులేదు, బాలేవారే. బిల్డింగ్ ఎలా పీకేస్తారండి? అతని కొంప తీయడం కాదు. బాగానే ఉంది మీ తందాన తాన పదం. చిన్నప్పుడు బుర్ర కథదండంలో పనిచేశారా ఏమిటి?
2: నీకు తెలియదు, నీ ఊరుకో నాయన. తన బిల్డింగ్ ఉన్నంత మేర స్థలానికి వెలగట్టి అది చెల్లించి బిల్డింగ్ స్థలం తన కిందే అట్టిపెట్టుకుంటానంటే వల్ల కాదన్నాను. నా ఇష్టం వచ్చినట్టు వాడుకుంటా అంత స్థలం కావాల్సిందే, వీల్లేదు అన్నాను.
4: అంతవరకు ఎందుకు రానిచ్చారండి?
2: నేను రానివ్వడం ఏమిటే, వాడే మీదపడి కరిస్తాను.
5: నేను నమ్మనన్న, వారు అట్లాంటి వారు కారు.
1: ఇంకా వారు కూడా ఏమిటి నాయన, ఇంత తెగించిన అరవాణ్ణి.
0: అయ్యా, దెబ్బలాటలో కూడా నాజూకు మర్యాద నాగరికత విడిచేయాలంటారా?
2: పైగా స్థలం ధర ఇంత అని ఎవడకట్టగలడు? వెనకడిది మా తాతగారిది. ఈనాడు దాని ధర ఎకరం 10,000 అంటే కాదనేవాడెవడు. రమ్మనండి చూద్దాం.
5: అది అన్యాయం నాన్న. ఇల్లు వదిలి ఎక్కడికి పోతారు?

0: విడిచిపెళ్లలేదుటండి ఆంగ్లేయులు. ఈ మారుమూల 10 ఎకరాల మధ్యలో 1000 గజాల స్థలం కోసం ప్రజాక్షేమం, దేశ సౌభాగ్యం కైంకర్యం అయిపోయినా అయిపోవాల్సిందే. మీ ప్రెస్టేజ్ కోసం యునెస్కో ఫియాస్కోవాల్సిందే.
1: నీ ఉపన్యాసం నువ్వు ఏ పట్టణంలో చదువు వెలిగించావో ఆ పట్టణం వాసి ఆ అరవ సోదరుడికి ఇవ్వు.
2: మా బాగా అన్నావు.
3: మిమ్మల్ని ఒకసారి వీలైతే రమ్మన్నారండి ఆ మీనాక్షమ్మ గారు.
4: ఏ ఎందుకట?
3: మంచం పైన పండుకుని ఉన్నారండి పాపం దిగులుగా.
1: అదేమిటే ఆ వడ్డానం ఎక్కడిది?
4: మందే వాళ్ళెవరికో చూపించాలంటే పంపించాను, మళ్ళా అందజేసింది.
2: ఇకనేమమ్మా ఎవరి వారికి అందజేయాలిగా?
5: పోనీ అమ్మా, ఓసారి వెళ్ళి రాకూడదటే.
1: వాళ్ళ కాదు, ఏ మొహం పెట్టుకుని అడుగుతుందరా, సిగ్గుండొద్దు, గడప దొక్కడానికి వీల్లేదు.
0: ఆ నిషేధం నాకు వర్తిస్తుందండి. బోలెడు స్టడీ చేయాలనుకుంటున్నాను, ఇంకేమిటి స్టడీ చేయటం?
1: నీకు కావలసినంత నేను చెప్పలేదనా? ఏ మహంతి, ఎలా ఉన్నాయి మీ కంపెనీ వ్యవహారాలు?
6: ఏం చెప్పమంటారు? మా ఎదుగురికి ఉద్వాసం చెప్పాడు.
2: ఏది పంచ పాండవులకా? దుర్యోధనుడల్లే ఉన్నాడే ఎక్కడో, ఎందుకట?
6: మేము మొదటి నుంచి ఉన్నవాళ్ళం. రామదాస్ గారు మమ్మల్ని మొదట్లో తీసుకున్నారు, వారే నియమించారు, కాంట్రాక్ట్లు ఇచ్చింది వారే. ఇక బిజినెస్ తనొక్కడే నడుపుకునే పరిస్థితి ఏర్పడింది కనుక మమ్మల్ని భరించలేట, అంచేత రామదాస్ గారి దగ్గరికే పొమ్మన్నారు స్వామి.
3: మిమ్మల్ని ఒకసారి వీలైతే రమ్మన్నారండి ఆ మీనాక్షమ్మ గారు.
4: ఏ ఎందుకట?
3: మంచం పైన పండుకుని ఉన్నారండి పాపం దిగులుగా.
1: అదేమిటే ఆ వడ్డానం ఎక్కడిది?
4: మందే వాళ్ళెవరికో చూపించాలంటే పంపించాను, మళ్ళా అందజేసింది.
2: ఇకనేమమ్మా ఎవరి వారికి అందజేయాలిగా?
5: పోనీ అమ్మా, ఓసారి వెళ్ళి రాకూడదటే.
1: వాళ్ళ కాదు, ఏ మొహం పెట్టుకుని అడుగుతుందరా, సిగ్గుండొద్దు, గడప దొక్కడానికి వీల్లేదు.
0: ఆ నిషేధం నాకు వర్తిస్తుందండి. బోలెడు స్టడీ చేయాలనుకుంటున్నాను, ఇంకేమిటి స్టడీ చేయటం?
1: నీకు కావలసినంత నేను చెప్పలేదనా?
6: ఏం చెప్పమంటారు? మా ఎదుగురికి ఉద్వాసం చెప్పాడు.
2: ఏది పంచ పాండవులకా? దుర్యోధనుడల్లే ఉన్నాడే ఎక్కడో, ఎందుకట?
6: మేము మొదటి నుంచి ఉన్నవాళ్ళం. రామదాస్ గారు మమ్మల్ని మొదట్లో తీసుకున్నారు, వారే నియమించారు, కాంట్రాక్ట్లు ఇచ్చింది వారే. ఇక బిజినెస్ తనొక్కడే నడుపుకునే పరిస్థితి ఏర్పడింది కనుక మమ్మల్ని భరించలేట, అంచేత రామదాస్ గారి దగ్గరికే పొమ్మన్నారు స్వామి.
1: విభజన లెక్కలు, మనకు రావాల్సినవి ఇవ్వాల్సినవి నేననుకోలేదు, పెద్ద మొత్తమే తగిలింది. ఆడిటర్ని పిలిపించి నేను పంపుతాను కాగితాలు.
6: రామదాస్ గారు ఇట్లా చేస్తారని కళ్ళో కూడా ఎవ్వరూ అనుకోలేదు.
0: అసలు మీకు కలలుగానే శక్తి ఉందా అని నాకు అనుమానం. స్వప్నాలు కరడం సోమరికే సాధ్యం. మీరంతా కార్యసూరులు, కార్యానికి పూనుకోవడంలో చిలిపితనం ఉంది. సృష్టికర్త ఊహా జగత్తులో కేళి సల్పక కార్యానికి పూనుకొని లోకాన్ని సృష్టించి వారి కాట్లాటలు చూసి వినోదిస్తున్నాడు. 200 మిలియన్ల జనాన్ని కన్నా భరతమాతకి కలలుకనే ఓపిక ఉంటుందా మరి?
7: అదేమిటి రామయోగ్ గారు, ఎందులోనో పడి కొట్టుకుపోతున్నారు?
1: ఏదో అంటూ ఉంటారు, నేను మాత్రం అనుకున్నానా, ఏ మహంతి నేను ఇంకా బిజినెస్ లో లేను, విడిపోయాను. ఆ స్వామితోనే చెప్పుకోండి, హాయిగా కృష్ణారామాన్ని కూర్చుంటాను. ఈ రామయోగి సలహా ప్రకారం సోమరిగా
0: సోమరిగా కూర్చొని స్వప్నాలు కనమంటాను, అందమైన కలలు.
4: కూర్చుంటే బువ్వెలా వస్తుంది.
6: వారితో మాట్లాడి లాభం లేదు, మాకు నోటీసులు ఇస్తూ ఉన్నారు, మీరే ఏదో చేయాలి.
1: ఏం చేయమంటావయ్యా, భాగస్వామిగా కాంట్రాక్ట్ ఇచ్చింది నేనే, కాదన్ను, అది రద్దయింది. ఇప్పుడు అది ఒక్కడే యజమాని, అది నక్కలేకపోతే నేను చేసేదేముంది?
6: అంతేనా, మరి మార్గం లేదంటారా? మీరిచ్చిన కాంట్రాక్టులు మరి 3 సంవత్సరాల వరకు అమల్లో ఉంటాయి, కారు పెట్టింది మీరు కనుక మీరే భరించాల్సి ఉంటుంది.
1: ఏ ఇదేమో బెదిరింప?
6: బ్రతిమాలుతున్నాం, అది బెదిరింపు కింద మార్చే పూచి మీదే అవుతుంది.
5: అవునా, 3 ఏళ్ల వరకు నువ్వే పెట్టుకోవాలి.
1: నీ మొహం నీకేం తెలుసురా, ప్లేడర్ని కనుక్కోను.
6: నోటీసులు ఇస్తారట, ఇక పనిలోకి రానక్కర్లేదన్నారు లక్ష్మణ్ స్వామి, మరి మీరే చూడాలి.
1: అదంతా మహాంతితో మాట్లాడాలయ్యా, చేసేదేమీ లేదు.
6: అట్లాగైతే మేము బ్రతకగలమా చెప్పండి మహారాజ్.
0: మహారాజులు రాజ్యాలు రద్దయి చాలా కాలమైంది, ఇది విశాల అఖిల భారత ప్రజాస్వామ్య రాజ్యాంగం.
2: నువ్వు ఊరుకోనాయనా, వాళ్ళకి ఇవన్నీ ఏం తెలుస్తాయి?
0: తెలియకపోతే తెలపడం నా విధి, నా కర్తవ్యం.
6: ఎవరో ఒక పిల్ల కోసం మిమ్మల్ని అందరినీ తీసేస్తే బతకటం ఎట్లా? మీరు కలిసి ఉండాలి, మా తప్పు ఏదన్నా ఉంటే దండించండి, రోడ్డు మీదకి పోతాం.
2: అదంతా మీ యజమాని గారితో చెప్పుకోండి.
1: తను వేసిన బంగ్లా పిగించేయమని

0: మూడు రోజులు టైం ఇచ్చాను.
1: ఎట్లాకి పీకుతారు మీరు చెప్పండి, అది పీకేస్తే మమ్మల్ని పనిలో ఉంచుతారా?
0: మళ్ళా ఏదన్నా కొత్తది పెడితే ఆలోచించాలి.
2: నాదు సలహా ఉంది, అలా చేస్తారా?
3: ఏంటది, వయోజనులకు పాఠశాల?
2: ఓ విధంగా అది మంచిదే, కానీ నా సలహా ఒక కర్మాగారం పెట్టమని.
4: వేటిని తయారు చేసే కర్మాగారము కూడా చెప్పు.
2: సత్యాన్ని పరిశోధించే కర్మాగారం.
4: అదేమిటి, వేళాకోళమా?
2: కళలు కనడం నా వ్యాసంగం అని చెప్పాను కదండి. మీ వృత్త కార్యశూరులు కనుక వాటిని అమలు జరిపే భారం మీది. సత్యాన్ని తయారు చేసే ఫ్యాక్టరీని, పరిశోధించే పరిశోధనాలయాన్ని ఇంతవరకు పెట్టలేదు. అదెందుకు పెట్టకూడదు అని? క్షమించాలి పిన్నిగారు, కష్ట సమయంలోనే ఓర్పు హాస్య దృష్టి పనికొస్తాయి. మనల్ని చూసి మనం కాసేపు నవ్వుకోగలిగితే అప్పుడే మనం ఉత్తమ శ్రేణి మానవులం. ఇందులో నవ్వవలసింది ఏమీ లేదు. సౌత్ ఆఫ్రికాలో గాంధీ గారు అట్లాంటి పరిశోధనాలయం నడిపి కొంత కృషి చేసి సాధించారు. సత్యాగ్రహం అనే వస్తువుని మార్కెట్లో పెట్టాడు. అది ఈనాడంతగా చలామణి అవడం లేదు. యుద్ధ సమయంలో దాని విలువ తగ్గుతుంది. లోకంలో అస్తమానం ఎక్కడో ఒకడు యుద్ధం జరుగుతూనే ఉంది కనుక ఏ ఒకరిద్దరో తప్ప దాన్ని కొనలేకపోయారు. పొట్టి శ్రీరాముడు తన ప్రాణాలిచ్చి దాన్ని కొన్నాడు. అందుకనే గాంధీ గారు దరిద్ర నారాయణుడుగా అంగవస్త్రంతో రంగస్థలం పైకొచ్చి లైమ్ లైట్లో నిలబడ్డాడు. ఆ వస్తువుని జనం కొనడం లేదని తెలుసుకున్నాడు. దాన్ని కొన్నా ఎలా వాడుకోవాలో తెలియక అది మూలపడుతుందని గ్రహించి మరికొన్ని ఎక్కువ ధర లేని వాటిని మార్కెట్లో పెట్టాడు. మూడు కోతులు, రాట్నం, టోపీ వగేరాలు. అవి చలామణైపోయాయి. ఆధ్యాత్మిక కుబేరుడైనాడు ఆయన.
0: దాని ఫలితం ఏమిటో నీకు తెలుసుగా. కుబేరుణ్ణి పేద ప్రజలు బ్రతకనివ్వరుగా. నన్ను పదేళ్ల పాటు ఇలాగే ఉన్నాయి.
1: మరి మాకేం చెప్తారు, లక్ష్మణ స్వామి బంగ్లాకి నిప్పు ముట్టించమంటారా? మూడు రోజుల్లో పడగొట్టుకోపోతే
5: ఇంకా నయ్యూ. ఏమున్నాయన మీ సలహా? వాళ్ళ కొంపకి నిప్పు పెడతారు, ఈ పాపం కూడా మా పీకలు చుట్టుతారా ఏమిటి? బాగానే ఉంది సలహా, వెళ్ళండి వెళ్ళండి.
6: నమస్తే అండి, నేను సుధీర్ కుమార్.
2: డాక్టర్ సుధీర్?
6: అవునండి. నమస్తే అండి, నన్ను మీరు ఎరుగుదరా? ఎలా తెలుసు మీకు?
2: మద్రాస్ మెడికల్ కాలేజీ మ్యాగజైన్ లో మీ ఫోటో చూశాను. బర్త్ కంట్రోల్ గురించి మీది ఒక వ్యాసం చదివాను. మంచి విషయం.
6: థాంక్స్ అండి. మరి మీరు?
2: నేను రామయోగి అంటారు, థీసిస్ రాస్తున్నాను. తీరా డిగ్రీ రాకపోవచ్చు, అందుచేత ఇప్పట్లో కుంభరగా ఉంచాల్సిన విషయం.
6: నమస్తే రామదాస్ గారు.
0: ఏమిటి విశేషం?
6: ఇదిగోండి ఈ పేపర్స్ మీకు ఇమ్మని చెప్పారు లక్ష్మణ స్వామిజీ గారు.
0: వాట్ నాన్సెన్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఫారమ్స్, పైగా వరల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ అట. అతనే కట్టుకోమనండి.
2: ఐ లైక్ దట్ వరల్డ్ ఇన్కమ్ బిజినెస్. ఇక్కడ ఈనాడు మీకు 13,000 లాభాలు వచ్చాయంటే కొరియాలో 100 మంది కూలీలు పస్తు, ఆస్ట్రియాలో 60 మందికి ఒంటిపూట భోజనం, ఇరాన్ ఆయిల్ కంపెనీలో 6 స్ట్రైక్, అలా ఒకదానికొకటి లంకె, ఒక గొలుసు. ఆ పన్ను చెల్లించకపోతే నే చెప్పిన అఘాయిత్యాలన్నీ మీరు చెల్లించే వరకు కొనసాగుతూనే ఉంటాయి. వారి కోసం చెల్లించి తీరాలి. ఇదే గొలుసు తత్వం. కొండకొచ్చో రామయోగిజం.
6: ట్యాక్స్ అంత పడకుండా వారేదో మార్గం ఆలోచించారట, అది కూడదన్నారట మీరు, అంటే రామదాస్ జీ. అందుకని ఆఫీసర్ కోరినట్టు కట్టుకోవాలిట ఇద్దరు కంపెనీ ద్వారా. ఇతరత్ర ఎంతెంత రాబడో చూసి ఫారం మీద సంతకాలు పెట్టాలట.
0: ప్లేడర్ కనుక్కునే ఫారం పంపుతానని చెప్పు.
6: దానికి గడువు రేపేనటండి, రేపట్లోగా పూర్తి చేసి పంపకపోతే.
0: చెప్పావుగా, చూస్తానులే ఏం జరుగుతుందో. నేను వెళ్ళు.
6: నేను పెడతానండి, కానీ మీతో ఒక మాట చెప్పాలి.
2: నాతోనా? నాకు రహస్యాలు లేవు, ఆకాశం లాంటిది నా మనస్సు.
6: మీతో కాదండి, రామదాస్ గారి భార్యతో.
0: వాట్? ఆవిడతోనా? ఆవిడతో ఎందుకు, నాకే చెప్పు.
5: ఏమిటండి ఇది, ఇలా రండి సుధీర్ గారు, ఏమిటో చెప్పండి.
3: అదేం నాన్నా, అమ్మతో చెప్పని. ఎవరితో చెప్తేనే? అమ్మ నీకు చెప్పదా ఏంటి?
0: అదేం వీలుపడదు. ఏమిటి నాటకొత్త? నీకు ఎన్నోసార్లు చెప్పాను వీళ్ళతో ఏమీ పెట్టుకోవద్దని. జ్ఞానం వచ్చిందనివి. నువ్వు అమ్మతో మద్దతు ఈ చుట్టరికాలు సాగిస్తే ఏం జరిగినా నేను మాత్రం బాధ్యుణ్ణి కాదు.
2: పురుషుడి చివరి అస్త్రం ప్రయోగించేశారు. వెరీ చీప్ రామదాస్ గారు. చటుక్కున నోటికొచ్చింది అనకూడదు భర్తృహరి చెప్పినట్టు.
0: యూఆర్ గెటింగ్ ఆన్ మై నర్వ్స్ శ్రీను. ఇలారా, నువ్వు అతను కలిసి ఏదైనా షికారు పండి.
7: కమాన్ రామయోగి, బయటికి పోదాం పదా.
6: శ్రీనివాస్ నువ్వు ఉండాలి.
7: నేనా? ఎందుకు
6: చెప్పమంటారా?
0: చెప్పి తీరాల్సిందే,
6: తర్వాత మీరు విచారిస్తారు.
0: ఏం పర్వాలేదు, అందరం ఇక్కడే ఉన్నాం, కలిసే విచారిస్తాం.
6: రెండు కుటుంబాలకి ఫ్యామిలీ డాక్టర్, ఆయన తమ్ముడి హోదాలో చెప్తున్నాను. లక్ష్మణ స్వామి గారి

0: ఏమైంది?
1: లక్షణ స్వామి గారి అమ్మాయి మీనాక్షికి 3వ మార్.
2: వెడనరా, మా బాగా అయింది, కావాల్సిందే.
3: లక్ష్మణ స్వామికి ఒక్కతే కూతురు, పాప తల్లి లేదు, పెళ్లి కాలేదు, ఇప్పుడు 3వ నెల, చిత్రంగా ఉందే.
0: బాగోలేదు, వచ్చి చూసి బొమ్మంది.
4: ఇదే కాబోలు పాపం.
2: పాపం ఏమిటే, ఆ లక్ష్మణ స్వామి మనవాణ్ణి ఎత్తుకుంటాడు.
3: ఏ మనవరాలు కాకూడదా?
2: మనవరాలు కూడా.
5: స్త్రీ కర్తవ్యం మాత కావడం. ఆమె సృష్టికర్త, సృష్టికర్తతో పాటు శ్రమించి సాధించిన ఘట్టానికి విస్తుపోయి భక్తితో చేతులు మోకరించి నమస్కరించి పూజించడానికి బదులు విరగబడి వెకిలిగా నవ్వుతున్నారా రామదాస్ గారు? మీ హేళనంతా లక్ష్మణ స్వామి గారిపై పగచిహ్నమేనా?
2: కాదు, బర్త్ కంట్రోల్ పై వ్యాసాలు రాసిన డాక్టర్ ద్వారా ఆ వార్త విన్నందుకు నవ్వొస్తుంది. ఆ అదృష్టవంతుడు అల్లుడుగా ఆస్తంతా స్వాధీనం చేసుకోబోతున్న ఆ మహత్తర వ్యక్తి మలయాళీ కురియన్న ఒరియా మహంతే, గుజరాతీ మారికలాల, మహారాష్ట్ర కాంబ్లేనా, లేకపోతే బెంగాలీ?
1: చూడండి, కల్తీ లేని ఆంధ్ర పిల్లకాయ శ్రీనివాసు.
2: ఏడుది, ఎవరో ఎవడో మణి చెప్పు.
1: మీ ఏకైక పుత్ర రత్నం అల్లారు ముద్దు బిడ్డడు శ్రీనివాసు.
2: ఏమిటో కోత, తెలిసే మాట్లాడుతున్నావా?
0: అవునటండి.
2: ఈ కచేరీ దప్పులు కట్టిపెట్టు. టాటా. ఏమిట?
0: అవును, మీనాక్షి చీటీ పంపింది, అది ఇందాక నారాయణ తెచ్చారు.
2: ఆ దరిద్ర నారాయణ తెచ్చిందా?
6: నేను ఇక్కడ ఉండదు, నేను పోతాను.
1: నేను పోతాను, వారు చెప్పింది చివరి మాట చెప్పి పోతాను. మీనాక్షిని శ్రీనివాసు పెళ్లి చేసుకోక తప్పదట.
2: ఏమిటి పెళ్ళా? పెళ్లి
5: కాకపోతే అగ్నిసాక్షిక వైవాహిక బంధం అనండి.
2: విడిపోయిన వాడితో వియమా? ఆ పిల్లతో మా వాడికి పెళ్ళే. మీ అందరికీ మతులు పోయినట్టున్నాయి, ఎందుకు చేసుకోవట? ఏమిట్రా శ్రీను, సిగ్గులేదట?
0: వాడేం చెప్పగలడండి, వాడి మనసులో ఏముందో.
2: 3వ మాసం అయినంత మాత్రాన పెళ్ళే? ఇందరు డాక్టర్లుండి మరి మార్గం లేదు.
6: ఏమిటయ్యా నువ్వు అనేది?
2: ఆ మాత్రం తెలియదుటయ్యా, డాక్టర్ తలుచుకుంటే అదంతసేపు. పైగా ఈ సుధీరు బర్త్ కంట్రోల్ మీద వ్యాసాలు కూడా రాశాడుగా, స్పెషలైజ్ చేశాడు.
5: వాట్, వైద్యం చేసి మాతృత్వానికి అంతరాయం కలిగిస్తారా? అది హత్య, మర్డర్.
0: ఇదేమో ఆలోచనండి, నేను వెళ్ళిపోతాను.
1: ఇది డాక్టర్ చేయకూడదు, నేరం. మీరు అది తలపెట్టడం కూడా నేరమే. ఎవరికైనా తెలిస్తే చర్య తీసుకుంటారు కూడా.
2: ఎవడో చర్య తీసుకునేది, ఎందరం చేయడం లేదట.
5: నేరం చెయ్యి పట్టుబడకు, అది అదేగా మీ నైతిక నిర్వచనం. వెరీ మోడరన్.
1: చూడండి చూడండి, ఐఎమ్ వెరీ సారీ అండి, నా వల్ల కాదండి.
2: నువ్వు కాకపోతే మరొకడయ్యా, మొదటి నుంచి పరాయ పక్షమే నువ్వు. వెళ్ళు వెళ్ళు.
1: ఏమండి, లక్ష్మణ స్వామి ఆదేశం, మీనాక్షిని పెండ్లాడటం తప్ప మరో మార్గం లేదు.
2: అది చస్తే జరగదు.
5: రామరామ, పుట్టకుండానే చావడమా? ఇది బర్త్ కంట్రోలా?
6: నేను ఆమెను లవ్ చేశాను.
2: నార్మల్, నువ్వు లవ్ చేసావు?
6: పోనీ ఆమె నన్ను లవ్ చేసింది.
5: సృష్టి రహస్యం పరిశోధిస్తూ 2 ప్రాణుల దగ్గరకొచ్చి మరో ప్రాణికి కారణమయ్యాయి. ఇఫ్ ఇట్ ఈస్ ఎ మేల్, మహావ్యక్తి, ప్రబోధకుడు, యోగి, మేధావి కావచ్చు. అక్కడ ఆనాడు రహస్యం చీకట్లో ఆలోచించక చేసిన కార్యం ముందు ముందు ప్రపంచ చరిత్రే మార్చివేయచ్చు. తస్పేక్ జరథుష్ట యోగిరామ్.
2: పెళ్లి చేసుకోవడానికి వీలు లేదంతే.
1: వీలు లేకపోతే చాలా చిక్కుల్లో పడతారండి మీరు.
2: ఎట్లాంటి చిక్కట?
1: మీ ప్లేడర్ని అడిగి తెలుసుకోండి.

0: నా మనసు మేఘం లాంటిది రాధ, దానికి ఆకృతి లేదు, అందులో ప్రేమనే వర్షం చుక్క ఉంది, వర్షిస్తుంది.
1: మీరా కవులు, నేనా కుంటిదాన్ని?
0: నీ మనస్సు మెత్తనిది, నిన్నెలా చేసినందుకు ఉపహారంగా నిన్ను ప్రేమిస్తున్నానంటే అది పొరపాటే. నాకు చిన్ననాటి నుండి నువ్వంటే ఆరాధనాభావం. నీకిష్టం లేదు నాకు తెలుసు, నేను పరాయివాణ్ణి, దూరంగా వెళ్ళి ఆరాధించటం కూడా తప్ప.
1: నేను మాత్రం దూరంగా వెళ్ళలేనా? వెళ్తాను, మా వాళ్ళు కనిపెట్టుకునుంటారు, వెళ్తాను.

0: అబ్బా రాదేం బాబు, దెయ్యంలా ఉంది ఈ తలుపు.
1: ఎందుకు రాదు? చూస్తాను. అరే ఏమిటి ఇది రావడం లేదు?
2: కొత్త లగవండి, ఇటు పోవాలా పనిలోకి.
1: ఆ గేటు తలుపు రావడం లేదయ్యా.
2: ఎందుకు రాదు? గంజుకుటి బలం ఏమనుకుంటున్నారు? దీన్ని తస్సదియా రావటం లేదే, ఎంత నిట్టినా రావట్లేదు.
3: తొందరగా వెళ్ళాలి, నన్ను సన్మానిస్తారట, ప్రభువులు ఏనుగుపై ఊరేగిస్తారట. అబ్బా రావడం లేదే.
4: అప్పా కొంచెం దారి విడప్పా, దారి విడు.
1: ఈ తలుపు రావడం లేదండి.
4: ఎదకి వరాదే,
2: నెట్టండి.
4: రావడం లేదే. ఇక్కడెవడో గేట్ కీపర్ లేడా? డ్రైవర్ నువ్వు పోయి మన ఇంజనీర్ ఇజ్రాయెల్ని పిలుచుకురా. పో.
2: సంఘ సంస్కర్తకి క్షణం తీరుబడి దొరకదు, తొందరగా వెళ్ళాలి. కాస్త తొలగండి. ఎవడో కవి సన్మానం అంట అధ్యక్షత వహించే భారం పడేశారు. రావటం లేదు ఈ తలుపు. ఇక్కడెవడో ఉన్నాడే, ఎవరబ్బి నువ్వు?
4: ఏ సోమారే, ఎవడే? గేట్ కీపర్ ఏమో లేపండి. ఏ ముసలి లే, లేపా. నువ్వే నా కాపలా వాడివే.
5: నేను నేనే.
4: ఆహా నింద పేరే?
5: నారాయణ. ఇంటి పేరు దరిద్రవారు.
3: ఇగో తలుపు తీ.
5: మీరు వెళ్లే దారి కాదిది.
1: అదేమిటి మరి?
5: ఈ దావ పేరు మీకు తెలుసా?
2: ఇది మిల్లి రోడ్డు బాబయ్య.
4: నాకు తెలిసినంత వరకు బ్యాంక్ రోడ్.
3: ఇది స్వేచ్ఛాలాలస విహార విహాయస వీధి.
5: మీరంతా తోవదప్పి వచ్చారు. ఇది రాజమార్గం.
2: అంటే? అంటే ఏంటి?
5: పూర్వం యోగి పుంగవులు, ఋషులు, రాజాధిరాజులు, మత ప్రవక్తలు నడిచిన రాచబాట ఇది. వెళ్లిన వారు తిరిగి రాలేదు.
0: అయ్యో అదేంటి, నాకు చాలా భయంగా ఉంది.
4: ఎవళ్ళ వెళ్ళిన వాళ్ళ
5: పేర్లు చెప్పనా? వినండి. వేటగాని అంబుకి బలైన శ్రీకృష్ణుడు, సోక్రటీసు, క్రైస్టు, శాస్త్ర పరిశోధకుడు బ్రూనో, లింకన్, ఐరిష్ ప్రజానాయకుడు మైఖేల్ కాలిన్స్, ఇస్లాం చతుర్థ ఖాలిఫ్ హజరత్, పొట్టి శ్రీరాములు, మరో పేరుంది, ఆ పేరు ఉచ్చరించే మన ఎవ్వరికీ లేదు.
2: ఎందుకు లేదు?
5: మనం చూస్తూ ఉండగా ఆయన ఇలా వెళ్ళాడు. మనలో ఒక్కళ్ళం ఆయనతో వెళ్ళలేదు. మనకు ఆయనతో నిమిత్తం లేకపోయింది.
0: ఏంటి చిత్రంగా చెప్తున్నాడు? ఏముందయ్యా ఈ గేట్ అవతల? ఇటు వెళ్ళిన వారు వెళ్ళి చేసిన పనేమిటి?
5: అటు చూడండి, దూరంగా అక్కడ గొప్ప పరిశోధనాలయం ఉంది. అక్కడ సత్యాన్ని పరిశోధిస్తూ ఉంటారు.
4: లీడర్ గారే, రండి స్వామి. ఆ అబ్బాయి అవడు ఇటు వెళ్ళడానికి ఇల్లేదు అని బెదిరిస్తున్నాడే, కనుక్కోండి.
6: ఎందుకు పోలేరయ్యా వెర్రివాడ?
5: మీరందరూ మీ పనుల మీద వెళ్లేవారు. ఒకరి భాష ఒకరి.